ఆకాశవాణి కడప కేంద్రం శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 11వ రోజు, క్రీశకం 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెల 2వ తేదీ బుధవారం. 333.3 మీటర్లు అనగా 900 కిలోహెర్ట్స్ మీడియం వేవ్, 103.6 మెగాహెర్ట్స్ ఎఫ్ఎంపై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. సమయం 5 గంటల 58 నిమిషాల 43 సెకండ్లు. శుభోదయం.

ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 6 గంటలు. సైనికుడిగా దేశాన్ని రక్షిద్దాం, పౌరుడిలా నడుచుకుందాం, అభివృద్ధి కోసం ప్రతినిత్యం పాటుపడదాం. ఈ భావన కలగాలి అంటే ప్రతి ప్రభాతాన విందాం దేశభక్తి గీతం.

ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 6:05 కావస్తుంది. మరికాసేపట్లో ఆంగ్లంలో వార్తాప్రసారం.

0: శ్రీరామ భక్తి గీతాలు ఇంతవరకు విన్నారు. ఈనాటి భక్తిరంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కడప కేంద్రం. ఇప్పుడు సూక్తి రత్నావళి, వ్యాఖ్యాత డాక్టర్ పి సుభద్ర గారు.
1: స్నేహమంటే ఎలా ఉండాలి? చెరుపు నుండి మరలించినదే స్నేహం. స్నేహితులంటే ఏమిటి? ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఒకరి ముందు ఒకరు తలవంచుకోనవసరం లేదు. ఆపద వచ్చినప్పుడు సేదర్చీర్చలేని స్నేహం స్నేహమే కాదు. ప్రతి మనిషి జీవితం ఒకే రకంగా ఉండదు. ఒక్కొక్కరికి జీవితంలో ఒక్కో రకమైన ఎగుడు దిగుళ్ళు వస్తూ ఉంటాయి. వాటి వెంట ఎక్కడం దిగడం ఎవరికైనా తప్పదు. నిజమైన స్నేహం వాటిని లక్ష్యపెట్టదు. నిజమైన స్నేహం అంటూ ఏమిటో తెలుసా? జీవితంలో ఎదిగితే చేయిచాచి ఆనందంగా అభినందించాలి. పడిపోతుంటే అదే చేయిచాచి చేయుత ఇవ్వడమే. బాగున్నప్పుడు బల్లిలా అతుక్కొని, ఆపదల్లో ఆమడ దూరంలో ఉండి, కష్టాల్లో కానరాకుండా ఉండేవారు అవకాశవాదులు, కృతజ్ఞతులే. పీడించేవారే కాని నిజమైన స్నేహితులు కారు. కనుక అహర్నిశలు స్నేహితుని హృతంభోరే వ్యక్తి, తను విషమ్రింగడానికి సిద్ధంగా ఉన్నా స్నేహితునికి అమృతం పంచేవాడే నిజమైన స్నేహితుడు. చెలిమి అంటే వయసు, సొగసు, కలిమి, బలిమి, కులం, మతం, రంగు, రూపము, విద్య, విజ్ఞానము, ఆడ, మగ, పల్లెవాసం, పట్నవాసం, వీటన్నిటికీ అతీతంగా శాశ్వతంగా ఇద్దరు వ్యక్తుల మధ్య ఏర్పడే సంబంధమే స్నేహం. ఏ మనిషికైనా జీవితంలో డబ్బు కంటే, పేరు కంటే, మరి ప్రేమ కంటే కూడా విలువైనది స్నేహం. అదే కలిసి తాగి ఆడి పాడి దుర్వ్యసనాలకు దరిచేర్చేవాడు హితుడు కాదు. ఎండకు చల్లగా, చలికి వేడిగా, వానకు గొడుగులా, వ్యాధికి మందులా ఉండే మరపురాని మరొక మనిషి. మన శక్తి ఉన్నంత వరకు సహాయపడగల గురువు, తల్లి, తండ్రి, తోబుట్టువులు, రక్త సంబంధీకులను కూడా మరపింపగలిగే మధురామృతమైన మనస్సు గల మరో దైవస్వరూపమే. చేదు విషయాల్ని మరపించేందుకు చెరకురసంలాంటి తీయటి మాటలతో ఊరట కల్పించేదే స్నేహం. స్నేహమనేది మధుర సమీరంలా ఉండాలి, కాని మోయలేని బరువులా తయారు కాకూడదు. దీనికి సంబంధించిన ఒక కథ. ఓ బాటసారి ప్రయాణం చేస్తూ ఆకలి వేయడంతో ఓ చెట్టు కింద కూర్చుని తను తెచ్చుకున్న చద్యన్నం మూటను విప్పి అన్నం తిన్న తర్వాత విస్తరాకును దూరంగా విసిరేసి

వెళ్లిపోయారు. ఆ విస్తరాకు గాలికి కొట్టుకుపోయి సమీపంలో ఉన్న ఓ మట్టి గడ్డ వద్దకు వచ్చి ఆగిపోయింది. ఆ స్పర్శకు ఒంటరి జీవితం గడుపుతున్న మట్టిగడ్డ సంతోషించి ఆ విస్తర

0: ఆ కష్టకాలంలో ఒకరినొకరు ఆదుకుంటూ చిరకాలం ప్రాణమిత్రులుగా ఉండిపోయారు. మంచి మనోజ్ఞానం, జడత్వం, కపటాలు, కల్మషాలు లేని కాంచన కాంతులీనే ప్రేమగల వాటి స్నేహం చిరస్మరణీయం. స్నేహానికి కావలసిన అర్హత ప్రేమించే మంచి మనసుండడమే. కనుక ఈ సృష్టిలో తేనెకన్నా తీయనది, దూదికన్నా తేలికైనది, నమ్మకానికి నిలువైనది నేస్తమే కదా. మనిషికి సర్వం ప్రాణం, ప్రాణానికి ప్రాణం స్నేహం. తరిగిపోనిది, చెరిగిపోనిది, తరతరాలుగా చెప్పుకోనిది స్నేహం, స్నేహం, స్నేహం. స్వీట్ ఫ్రెండ్స్ ఆర్ రేర్, కీప్ దేర్ విత్ కేర్. ఫ్రెండ్షిప్ ఈజ్ ఏ జ్యువెల్ ఇన్ ది డార్క్నెస్ ఆఫ్ మిస్ఫార్చ్యూన్. ఉండేది పోయేది ప్రాణం, మురిసేది మరచేది ప్రేమ, పెరిగేది గెలిచేది పంచే కొద్దీ పెరిగే పెన్నిది స్నేహం. అమ్మతో చెప్పలేనివి, నాన్నతో చెప్పుకోనివి, భార్యతో చెప్పరానివి, అనాథలు చెప్పుకునేవి, చెప్పకుండా దాచిదాచి చెప్పేది స్నేహం, స్నేహం, స్నేహం. చెలిమి శిలాక్షరం, కలిమి జలాక్షరం. చెలిమిని విడవద్దు, కలిమిని నమ్మద్దు. రోజ్ ఈజ్ ఫ్లవర్, ఇట్ లీవ్స్ వన్ అవర్. ఫ్రెండ్షిప్ ఈజ్ ఫవర్, బట్ ఇట్ లీవ్స్ ఫార్ ఎవర్. వెరీ వాల్యుబుల్ షిప్ ఇన్ ది వరల్డ్ ఈజ్ ఫ్రెండ్షిప్. కనుక వాడిపోని విడిపోని పువ్వు స్నేహం. ఎన్నటికీ పరిమళం తగ్గని స్వభావమున్నదే ఇదే. అందుకే సినిమాలలో కూడా స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అన్నారు.
1: సూక్తి రత్నావళి కార్యక్రమంలో మీరింతవరకు డాక్టర్ పి సుభద్ర గారి వ్యాఖ్యానంలో సూక్తులు విన్నారు.

0: ఆకాశవాణి కడప కేంద్రం. రైతుల కోసం ప్రసారమవుతున్న పొలం కబర్లు. ఈనాటి కార్యక్రమంలో టొమాటోను ఆశించే తెగుళ్ల యాజమాన్యం గురించి సమాచారం వినబోతున్నారు. అందిస్తున్నది శ్రీ కె సురేష్.
1: కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in. SBI, the bank to every Indian. నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in. SBI, the bank to every Indian.
2: ఈ రోజు కార్యక్రమంలో మనం టమాటా పంటను ఆశించే తెగుళ్లు యాజమాన్యం గురించి తెలుసుకుందాం. టమాటా పంటను సంవత్సరం పొడుగునా రైతులు సాగు చేస్తూ ఉన్నారు. అధిక దిగుబడి సాధిస్తున్నప్పటికీ గిట్టుబాటు ధర అన్ని సమయాలలో పొందకపోవటం రైతులకు ప్రధాన సమస్యగా ఉంది. దీనికి తోడు ఎండాకాలంలో దిగుబడి తగ్గిపోవటం, వర్షాకాలంలో ఈ టమోటా పంటను ఎండ తెగులు ఎక్కువగా ఆశించటం, కాయతొలచు పురుగు, వైరస్ తెగుళ్ళు, అధిక ఉష్ణోగ్రతను తట్టుకునే రకాల విత్తనాలు లభ్యం కాకపోవటం, ఇతర పురుగులు తెగుళ్ళు అధిక నష్టాన్ని కలుగజేస్తూ ఉన్నాయి. టమోటాలో వివిధ రకాల చీడపీడల యాజమాన్యానికి రైతులు సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటిస్తూ సూచించిన మందులను సరైన సమయంలో సరైన మోతాదులో వాడి ఈ టమోటా పంటను తెగుళ్ల బారి నుండి రక్షించుకోవాలి. నారుకుళ్ళు తెగులు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నారుమడిలోని నారు మొక్కలకు ఈ తెగులు ఎక్కువగా వస్తుంది. ఈ తెగులు ఆశించిన నారుమడిలో మొక్కల మొదళ్ళు కుళ్ళిపోయి నారు గుంపులు గుంపులుగా చనిపోతుంది. నారుమడిలో మొక్కలు ఒత్తుగా ఉన్నప్పుడు, నారుమడిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ తెగులు ఎక్కువగా వస్తుంది. దీని నష్టం 50% నుండి 100% వరకు కూడా కలుగుతూ ఉంటుంది. ఈ తెగులు

నివారణకు ఎత్తు లేదా మెరక నారుమడిలో నారు పెంచుకోవాలి. నారుమడలలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. నారుమడిలో మొక్కలు బాగా ఒత్తుగా లేకుండా చూడాలి. విత్తనానికి 3 గ్రాముల థైరోమెథిలా మాంకోజెబ్ లేదా 10 గ్రాముల ట్రైకోడెర్మా అస్పరిల్లం కిలో విత్తనానికి కలిపి శుద్ధి చేయాలి. తెగులు ఆశించిన నారుమడిలో కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లేదా కాపర్ సల్ఫేట్ 5 గ్రాములు లీటర్ నీటికి కలిపి నారుమడి తడిసేలా పోయాలి. 10 రోజుల వ్యవధిలో ఈ విధంగా మందులను 2-3 సార్లు వాడినట్లయితే ఈ నారుకుళ్ళు తెగులును మనం పూర్తిగా నివారించవచ్చు. వడలు తెగులు. ఇది బ్యాక్టీరియా వలన కలిగే తెగులు. మొక్క అడుగు భాగంలోని ఆకులు పసుపు రంగులోకి మారి తొడిమితో సహా రాలిపోతుంది. ఆ తర్వాత మొక్క వడలిపోయి చనిపోతుంది. ఈ వడలు తెగులు నివారణకు బలమైన మొక్కల నుండి విత్తనాలను మనం సేకరించాలి. తెగులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అయితే తట్టుకునే రకాలను మాత్రమే సాగు చేసుకోవాలి. నేల ఉదజని సూచిక 3.6 నుండి 5 వరకు ఉన్న ఆమ్ల భూములలో ఈ తెగులు ఎక్కువగా ఉంటుంది. పంట మార్పిడి పద్ధతిని ఆచరించటం వల్ల ఈ తెగులును మనం నివారించవచ్చు. ఆకుమాడు తెగులు. ఈ ఆకుమాడు తెగులు కూడా మొక్క యొక్క అన్ని దశలలో ఆశించి అధిక నష్టాన్ని కలగజేస్తుంది. ఆకుల మీద, కాండం మీద, కాయల మీద గోధుమ రంగుతో కూడిన మచ్చలు ఏర్పడి క్రమేణా ఆకులు మాడి ఎండిపోతుంటాయి. వాతావరణంలో తేమ అధికంగా ఉండి తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు ఇంకా ఖరీఫ్ సీజన్లో ఈ తెగులు ఎక్కువగా ఆశిస్తుంది. ఈ ఆకుమాడు తెగులు ఆశిస్తే కాయలు కుళ్ళి రాలిపోతాయి. దీని నివారణకు క్యాప్టాన్ 3 గ్రాములు లేదా మాంకోబేజ్ లేదా క్లోరోథాలోనిల్ 2 గ్రాములు లేదా ప్రోపిజికొనజోల్ 1 మిల్లీలీటరు లీటరు నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో 3-4 సార్లు పిచికారీ చేసుకోవాలి. అలా చేయటం వల్ల ఈ ఆకుమాడ తెగులను మనం నివారించవచ్చు. ఇక వైరస్ తెగుళ్ల గురించి చెప్పుకుంటే ఈ టమాటా పంటను వివిధ రకాల వైరస్ తెగుళ్లు కూడా ఆశించి నష్టం కలుగజేస్తాయి. వాటిలో కొన్నిటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆకుముడత వైరస్. ఈ ఆకుముడత తెగులు ఆశించినప్పుడు ఆకులు చిన్నవిగా మారి ముడుచుకుపోతాయి. మొక్క ఎదుగుదల ఆగిపోయి పూత కాయలు తగ్గిపోతాయి. ఈ ఆకుముడత వైరస్ తెగులు ముఖ్యంగా తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ తెగులును వ్యాప్తి చేసే తెల్లదోమ నివారణకు థయోమిథాక్సాన్ 0.2 గ్రాములు లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.2 మిల్లీలీటర్లు లేదా ప్రిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. తెగులు ఆశించిన మొక్కలను పంట నుండి తీసి నాశనం చేసేయాలి. ఈ వైరస్ గుళ్లను వ్యాప్తి చేసే రసం పీల్చే పురుగు బెడదను తగ్గించడానికి ఇమిడాక్లోప్రిడ్ 5 గ్రాములు కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. టొబాకో మొజాయిక్ వైరస్. ఈ తెగులు ఆశించిన మొక్కలలో ఆకుల మీద అక్కడక్కడ పసుపు రంగు మచ్చలు ఏర్పడి ఆకులు ముడుచుకొని పోతాయి. మొక్కలు కూడా గిడసబారిపోతాయి. ఆకుల ఉపరితలం పెలుసుగా మారతాయి. ఈ తెగులు ఆశించిన మొక్కలను మనం పూర్తిగా నాశనం చేయాలి. ఈ తెగులును వ్యాప్తి చేసే పేనుబంక నివారణకు థయోమిథాక్సాన్ 0.2 గ్రాములు లేదా ఇమిడాక్లోరోప్రిడ్ 0.2 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేస్తే ఈ టొబాకో మొజాయిక్ వైరస్ను మనం అరికట్టవచ్చు. టమోటా స్పాటెడ్ మిల్డ్ వైరస్. ఈ తెగులు ఆశించిన చిగురు ఆకుల పైభాగంలో ఈనెలు గోధుమ రంగులోకి మారతాయి. ఆకులు పసుపు రంగులోకి మారి ఆకులు కింద వైపుకు వంగిపోయి మాడిపోతాయి. మొక్కలు గిడసబారి పూత పిందె రాకుండా ఎండిపోతాయి. ఈ తెగులు సోకిన మొక్కలను పీకి నాశనం చేసేయాలి. ఈ తెగులును వ్యాప్తి చేసే తామర పురుగుల నివారణకు థయోమిథాక్సాన్ 0.2 గ్రాములు లేదా ఇమిడాక్లోరోప్రిడ్ 0.2 మిల్లీలీటర్లు లేదా ప్రిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. నారుమడిలో మడికి 250 గ్రాములు మరియు ప్రధాన పొలంలో అయితే నాటు వేసిన తరువాత ఎకరాకు 10 కిలోల కార్బోఫ్యూరన్ 3G గుళికలను వాడుకోవాలి.
యాజమాన్య పద్ధతుల గురించి ఇప్పుడు

0: తెలుసుకుందాం. విత్తన శుద్ధిని తప్పనిసరిగా కిలో విత్తనానికి 3 గ్రాముల కాప్టాన్ లేదా థైరామ్ లేదా మెటలాక్సిల్తో కలిపి చేయాలి. నారుమడిలో 250 గ్రాముల కార్బోఫ్యూరాన్ గుళికలను ఎకరము నారుమడికి వేయటం ద్వారా ఈ వైరస్ తెగుళ్లను వ్యాప్తి చేసే రసం పీల్చు పురుగులను మనం అదుపు చేయవచ్చు.
1: పొలం కబర్లు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 6:45. ఇప్పుడు ప్రాంతీయ వార్తలు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ నుంచి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విడుదల చేస్తారు. ఎన్డీఏ ప్రభుత్వం దేశాభివృద్ది కోసం అనేక కీలక సంస్కరణలు చేపట్టిందని కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. తెలంగాణలో కీలక ఖనిజాలపై పరిశోధనను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చేపట్టిన అక్షరాంధ్ర కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తోందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ నుంచి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విడుదల చేస్తారు. అనకాపల్లి జిల్లా పాయకారావుపేట వద్ద రెగ్యులేటర్ను ఆన్ చేసి గోదావరి జలాలకు జలహారతి ఇచ్చి స్వాగతం పలుకుతారు. పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా వచ్చే ఈ జలాలతో 4 జిల్లాల్లోని వివిధ ఆయకట్టు పరిధిలో 287,320 ఎకరాలకు సాగునీరు, 5.23 లక్షల మందికి తాగునీరు అందనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంపై అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ మాట్లాడుతూ,
1: 2 లక్షల కోట్లతో అనకాపల్లిలో అభివృద్ది చెందుతుందని ఎలక్షన్ లో చెప్పాము. ఇప్పటికి 2 సంవత్సరాలలో 5 లక్షల కోట్లు పనులు గ్రౌండ్ అయినాయి. అలాగే ఇంకా రాబోయే 3 సంవత్సరాల కాలంలో కూడా ఇక్కడ ఎక్కడా లేని విధంగా అనకాపల్లి జిల్లాలో ఈ రోజు అభివృద్ది చెందుతుంటే అనకాపల్లి జిల్లా వాసుల అదృష్టం, ఉత్తరాంధ్ర చేసుకున్న మేలు ఇవన్నీ కూడా రాబోయే కాలంలో ఈ గోదావరి జలాలు అనకాపల్లికి చాలా ముఖ్యం. ఎందుకంటే పారిశ్రామికంగా కావాలి, రైతులకు కావాలి, త్రాగునీరు కావాలి, రేపు వచ్చే ఏదైతే డేటా సెంటర్స్ ఉన్నాయో దానికి కూడా ఇవన్నీ దీనికి ఒక వాటర్ ఉందంటే ఇండస్ట్రీకి ఒక బలం.
0: ఆంధ్రప్రదేశ్లోని పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగుప్పలో పలువురు అస్వస్థతకు గురైన ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. మలేరియా నివారణ మాత్రలు వికటించడంపై వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్తో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని, ఘటనపై సమగ్ర విచారణ జరపాలని ఆదేశించారు. గ్రామంలో 71 మందికి మందులు పంపిణీ చేయగా అస్వస్థతకు గురైన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. గొల్లగుప్పలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని పోలవరం జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ తెలియజేశారు. ఈ నెల 17వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన సందర్భంగా నిర్వహిస్తున్న సేవా సంకల్ప ఉత్సవాల్లో భాగంగా అమరావతిలోని ఒక ప్రైవేటు విశ్వవిద్యాలయానికి చెందిన సుమారు 10,000 మంది విద్యార్థులు పోస్ట్ కార్డుల ద్వారా ప్రధానమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులతో మాట్లాడారు. 2014 నుంచి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అనేక కీలక సంస్కరణలు చేపట్టిందని పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొంటూ,
2: సమస్యలతో ఉన్నప్పుడు ఎంతో మంది దేశం అంతా కూడా ఒక ఆశతో మోదీ గారిని ఆ రోజున ఎన్నుకున్నారు. ఆయన అనేక రకాల సంస్కరణలు తీసుకొచ్చారు. ఒకప్పుడు ఈ దేశంలో చాలా మందికి బ్యాంక్ అకౌంట్ కూడా ఉండేది కాదు. 60 కోట్ల జనాభాకి ఈ రోజు బ్యాంకు, ప్రతి ఒక్కరికి బ్యాంకు వచ్చే విధంగా ఒక అకౌంటబిలిటీ క్రియేట్ చేసి బ్యాంకింగ్ వ్యవస్థని పటిష్టం చేసి భారతదేశంలో ఈ రోజు ఫైనాన్షియల్ క్రైసిస్ లేకుండా, రెసెషన్ లేకుండా చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి.
0: తెలంగాణలో కీలక ఖనిజాలపై పరిశోధనను వేగవంతం చేసేందుకు ఆస్టేలియాకు చెందిన మోనాష్ విశ్వవిద్యాలయం ఐఐటి హైదరాబాద్

0: హైదరాబాద్ సింగరేణి సంస్థలతో త్రిముఖ భాగస్వామ్యంతో పనిచేస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్లోని ప్రజాభవన్లో అధికారులతో సమావేశమైన ఆయన ఖనిజ అన్వేషణ, అధునాతన ఖనిజ సాంకేతికతలపై నిన్న చర్చించారు. కీలక ముడి పదార్థాల కొరతను అధిగమించేందుకు సంస్థల భాగస్వామ్యం దోహదపడుతుందని తెలిపారు. హరిత ఇంధనం, విద్యుత్ వాహనాలు, ఎలక్టానిక్స్ రంగాల విస్తరణలో కీలక ఖనిజాలు ముఖ్యమని అన్నారు. ఐఐటి హైదరాబాద్లోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను బలోపేతం చేసి అధునాతన పరిశోధన, సాంకేతిక అభివృద్దికి వేదికగా తీర్చిదిద్దాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో 2027 నాటికి సంపూర్ణ అక్షరాస్యత సాధించేలా సమన్వయంతో పనిచేయాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా చేపట్టిన అక్షరాంధ్ర కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా అక్షరాస్యత శాతం 72.6 నుంచి 82.1% పెరిగిందని చెప్పారు. అక్షరాంధ్ర కార్యక్రమంలో ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేసి ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని సూచించారు. వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. విజయవాడలో నిర్వహించిన బీజేపీ రాష్టస్థాయి కార్యశాలలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్తో కలిసి ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యకుమార్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుదీర్ఘకాలంగా ప్రజాసేవలో కొనసాగుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా నెల రోజుల పాటు సేవా సంకల్ప ఉత్సవాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. శారీరక దృఢత్వం, అప్రమత్తత పోలీసుల విధి నిర్వహణలో కీలకమని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఏపీఎస్పీ 6వ బెటాలియన్ మైదానంలో తొలిసారిగా నిర్వహిస్తున్న ఏపీ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2026ను డీజీపీ నిన్న ప్రారంభించారు. రాష్టంలోని వివిధ పోలీస్ రేంజ్లు, యూనిట్ల నుంచి 1900 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. పోలీసులు శారీరక దృఢత్వం కోసం క్రీడలను తమ వృత్తి జీవితంలో భాగం చేసుకోవాలని ఈ సందర్భంగా డీజీపీ సూచిస్తూ,
1: టీమ్ వర్క్ మీరు స్పోర్ట్స్ లో నేర్చుకుంటారు, అట్లాగే మెంటల్ టఫ్నెస్, ఇవన్నీ స్పోర్ట్స్ ద్వారా వస్తాయి. సో ఈ స్పోర్ట్స్ మీట్ ది చాలా ఇంపార్టెంట్ సార్. స్పోర్ట్స్ మీట్ లో వచ్చినప్పుడు మీ గ్రౌండ్స్ లో క్విక్ డిసిజన్ తీసుకోవాలా, ఒక గేమ్ ఆడుతున్నారు దానికి ఇట్లా చేస్తే ఇట్లా నాకు నేను విన్ అవుతాం ఒక యాంగిల్. మనకి డిసిప్లిన్, ఫిజికల్ ఫిట్నెస్, కండక్ట్ ఆన్ ద గ్రౌండ్ అంటే ఫీల్డ్ లో కండక్టర్, సో ఇవి అన్ని స్పోర్ట్స్ ద్వారా వస్తాయి.
0: ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా పలాసలో అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ ఏపీఈడీఏ ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో జీడిపప్పు ఎగుమతులపై నిన్న కార్యశాల నిర్వహించారు. ఈ సందర్భంగా జీడిపప్పు వ్యాపారులు, ఎగుమతిదారులకు ఎగుమతి విధానాలు, నిబంధనలు, ప్యాకేజింగ్, మార్కెటింగ్ అవకాశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పలాస శాసనసభ్యురాలు గౌతు శిరీష పాల్గొని జీడిపప్పు పరిశ్రమ ఎదుర్కొంటున్న ముడి పదార్థాల కొరత, మౌలిక వసతులు, సరఫరా సమస్యలపై చర్చించారు. అలాగే ఏపీఈడీఏ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆర్పీ నాయుడు మాట్లాడుతూ జీడిపప్పు ఎగుమతులను ప్రోత్సహించేందుకు అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటుకు ప్రత్యామ్నాయ స్థలాలను గుర్తించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడుతో మంత్రి నిన్న ఢిల్లీలో సమావేశమయ్యారు. అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, గతంలో పరిశీలించిన రెండు స్థలాలు సాంకేతిక కారణాలతో అనుకూలంగా లేవని తేలటంతో కొత్త స్థలాలను గుర్తించినట్లు తెలియజేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరోవైపు తెలంగాణ రాష్టంలోనూ రానున్న 3 రోజుల పాటు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ నుంచి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు విడుదల చేస్తారు.

ఎన్డీఏ ప్రభుత్వం దేశాభివృద్ది కోసం అనేక కీలక సంస్కరణలు చేపట్టిందని కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. తెలంగాణలో కీలక ఖనిజాలపై పరిశోధనను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చేపట్టిన అక్షర ఆంధ్ర కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తోందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఏఎం ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక రిచ ఝా. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ షంఘాయి సహయోగ సంఘటనస్య సదస్య దేశానాం ఆహ్వానం కృతవాన్ యత్ ఆతంకవాదస్య విత్తపోషణం ఆతంకవాదీనాం సంఘటనే ప్రవేశః ఉగ్రవాదస్య ప్రసారః ఆతంకవాదీనాం సురక్షితాశ్రయస్థలాని చ సమావిష్టం సంపూర్ణం తంత్రం ఉన్మూలయేత్. హిహ బిష్కేక్ నగరె ఆయోజితం షంఘాయి సహయోగ సంఘటనస్య 26వం శిఖర సమ్మేళనం సంబోధయన్ ప్రధానమంత్రి ఉక్తవాన్ యత్ ఆతంకవాదస్య విషయ ద్విధవాన్ మానదండానాం కిమపి స్థానం న భవితుమర్హతి. విదేశమంత్రాలయస్య పశ్చిమ విభాగస్య సచివః సివి జార్జ్ వార్తాహర సమ్మేళనె అవదత్ యత్ ప్రధానమంత్రి విశ్వస్య విభిన్నేషు భాగేషు ప్రవర్తమానానాం సంఘర్షాణాం విషయ చింతాం ప్రకటితవాన్. సదస్య దేశానాం నేతారః సంఘటనస్య 25వ వర్షపూర్త్యవసరె బిష్కేక్ ఘోషణాపత్రె హస్తాక్షరం అపి కృతవంతః. శిఖర సమ్మేళనస్య సమాపనం ఆతంకవాద ప్రతిరోధః ఊర్జా ఆపద్వ్యవస్థాపనం అంకీయ సహకారితా చేతి విషయాన్ సమావిశ్య 13 ప్రముఖ పరిణామైః సహ అభవత్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య నవదిల్ల్యాం జలశక్తి మంత్రాలయస్య విభాగీయ శిఖర సమ్మేళనస్య సమాపన సత్రం సంబోధయిష్యతి. హ్యః ప్రారబ్ధమిదం ద్విదివసీయం విభాగీయ శిఖర సమ్మేళనం ప్రధానమంత్రిణా టీమ్ ఇండియా ఇత్యస్య భావనాం సుదృఢీకర్తుం సహకారాత్మక సంఘవాదం చ అధికం సుదృఢీకర్తుం పరికల్పితానాం విభాగీయ శిఖర సమ్మేళనానాం శృంఖలాయాః ప్రథమం సమ్మేళనమస్తి. అస్మిన్ శిఖర సమ్మేళనె కేంద్ర రాజ్య ప్రశాసనాని మహత్వపూర్ణానాం క్షేత్రీయ ప్రాథమికతానాం విషయ విచార విమర్శం కరిష్యంతి. అథ సమయబద్ధాః కార్యయోజనాః చ నిర్మాస్యంతి. శిఖర సమ్మేళనె చతుర్షు ప్రముఖ క్షేత్రేషు విశేషం ధ్యానం దీయతే. తేషు జల సంరచనా పరియోజనానాం సమయబద్ధం కార్యాన్వయనం జల సంచయ జనభాగీదారీ క్యాచ్ ద రెయిన్ ఇత్యేతత్ పేయజల స్రోతసాం స్థాయిత్వం జల జీవనోపక్రమః చ సమ్మిళితాః సంతి. ఉపరాష్ట్రపతిః సిపి రాధాకృష్ణన్ అద్య ఛత్తీస్గఢ రాయపురస్య యాత్రాం కరిష్యతి. స్వీయ యాత్రావధౌ ఉపరాష్ట్రపతిః రాయపురస్య అఖిల భారతీయాయుర్విజ్ఞాన సంస్థానస్య తృతీయే దీక్షాంత సమారోహే భాగం గ్రహీష్యతి. బెల్జియం దేశస్య ప్రధానమంత్రి బా డి వేబర్ అద్యారభ్య భారతస్య త్రిదివసీయ యాత్రాయాం భవిష్యతి. యాత్రావధౌ సహ ప్రధానమంత్రిణా నరేంద్ర మోదినా సహ ద్వైపాక్షిక సంబంధానాం సమగ్ర పరిదృశ్యస్య పరస్పర హిత సంబంధానాం క్షేత్రీయ వైశ్విక విషయాణాం చ విషయ ద్విపక్షీయ వార్తాం కరిష్యతి. ప్రధానమంత్రి డి వేవర్ భారత యూరోపీయ సంఘయోః ముక్త వాణిజ్య సంధేః సందర్భే ఆయోజితం వ్యావసాయిక కార్యక్రమమపి సంబోధయిష్యతి. సహ ముంబై నగరమపి గమిష్యతి యత్ర హీరక క్షేత్రస్య పత్తన వ్యవస్థాయాః పరివహన ఆపూర్తి వ్యవస్థాయాశ్చ ప్రతినిధిభిః సహ విచార వినిమయం కరిష్యతి. విదేశమంత్రాలయస్య అనుసారం ఏషా యాత్రా భారత బెల్జియం దేశయోః సహభాగితాం సుదృఢీకర్తుం మహత్వపూర్ణమవసరం ప్రదాస్యతి. సమమేవ వ్యాపార వినియోగయోః రక్షాయాః సురక్షాయాశ్చ ప్రౌద్యోగిక్యాః నవీకరణీయోర్జాయాః సంపర్కస్య అథ ప్రతిజన

0: सम्बन्धानां च क्षेत्रेषु पारस्परिकहितस्य सहयोगमपि वर्धिष्यते। नेपालस्य प्रधानमन्त्री बालेन्द्र शाह उक्तवान् यत् गतसप्ताहे तिब्बत क्षेत्रात् भोटेकोशी नद्याः मार्गेण रसुवा प्रदेशं प्रविष्टः विनाशकारी जलाप्लावः वायुमण्डल परिवर्तनस्य परिणामः अस्ति। नेपालदेशे सहसा आगतस्य विनाशकारिणः जलाप्लावस्य कारणेन मृतानां संख्या 50+ पर्यन्तं वर्धिता अस्ति। इति वार्ताः।
1: ఆకాశవాణి కడప కేంద్రం.
2: ఈ ఉదయం 9:30 ప్రసారమవుతున్న డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో వెరికోసిల్ ట్రీట్మెంట్, పురుషుల్లో వృషణాల వాపు, ఇతర సమస్యల గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు అందించనున్నారు యూరాలజిస్ట్ మరియు ఆండ్రాలజిస్ట్ డాక్టర్ దినేష్ కుమార్ రెడ్డి గారు. ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మీరు పాల్గొనాలంటే ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు కడప ఎస్టిడి కోడ్ 08562, దీనికి జతగా 244119, అలాగే మరొక నంబర్ 244197. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వేదాంత హాస్పిటల్స్, ఐటీఐ సర్కిల్ దగ్గర అక్కాయిపల్లి, కడప.
1: కార్యక్రమాల వివరాలతో కూర్చిన ప్రసార విశేషాలు. ఈ ఉదయం 7:15 కాంతరేఖల్లో సమాచార వేదిక చరిత్రలో ఈరోజు, అలాగే ప్రపంచ కొబ్బరి దినోత్సవం సందర్భంగా నల్లి నారికేళం రూపకం ప్రసారమవుతుంది. రచన ఓసా రజనీ గంగాధర్ గారు, నిర్వహణ డాక్టర్ బి జయప్రకాష్, సహకారం శ్రీ చివుకుల రవిశంకర్. నల్లి నారికేళం రూపకం ఈ ఉదయం 7:15 కాంతిరేఖల్లో. ఆ తర్వాత జానపద గేయమాధురి కె మునయ్య గారు పాడిన జానపద గీతాలు ప్రసారమవుతాయి. 8:00 హిందీలో, 8:15 ఆంగ్లంలో వార్తలు, 8:30 జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది. 8:35 చిత్రమంజరి, 9:00 హలో అభిరుచి ఫోను ద్వారా శ్రోతల కోరే సినిమా పాటల కార్యక్రమం. ఈ ఉదయం 9:30 డాక్టర్ గారి సలహాల ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమంలో వృషణాల సమస్యల గురించి ఫోను ద్వారా శ్రోతలు అడిగే ప్రశ్నలకు సందేహాలకు యూరాలజిస్ట్ అలాగే ఆండ్రాలజిస్ట్ డాక్టర్ దినేష్ కుమార్ రెడ్డి గారు సమాధానాలు అందిస్తారు. 9:30 నుండి 10:00 వరకు 10:00 ఖేలో ఇండియా సంవాద్పై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణలో అనంతరం వాట్సాప్ల ద్వారా శ్రోతలు కోరే పాటల మనోరంజని. ఉదయం 11:00 చిత్రసీమ, 11:30 ఫిల్మీగానే హిందీ చిత్రగీతాలు, 12:05 కర్ణాటక సంగీతంలో డాక్టర్ సి చిట్టిబాబు గారి వీణావాద్యం ప్రసారమవుతుంది, 12:40 ఉత్తరాల మనోరంజని, 1:20 తెలుగులో ప్రాంతీయ వార్తలు, 1:30 మహిళా భారతిలో అభిరుచితో పాటు మిమ్మల్ని ప్రభావితం చేసిన ఉపాధ్యాయులు ఉపాధ్యాయురాలు ఈ అంశం గురించి మహిళా శ్రోతలు అభిప్రాయాలు చెప్పవచ్చు. 2:15 చిత్రసీమ, ఇక సాయంకాలం 5:00 చిత్రసీమతో సాయంకాలం ప్రసారం ప్రారంభమవుతుంది. 5:15 యువవాణి, ఇందులో అభిప్రాయ వేదిక ప్రసారమవుతుంది. ఓవర్ థింకింగ్ నుండి ఎలా బయటపడాలి ఈ అంశంపై యువ శ్రోతలు 3:30 నుండి 4:00 మధ్య అభిప్రాయాలు చెప్తే అవే అభిప్రాయాలు సాయంకాలం 5:15 యువవాణిలో ప్రసారమవుతున్నాయి. 5:50 ఉర్దూలో ప్రాంతీయ వార్తలు, 6:00 ప్రసార విశేషాలు, ఆంగ్లంలో వార్తలు 6:05, తెలుగులో ప్రాంతీయ వార్తలు 6:10, సంస్కృత వార్తా ప్రసార సమయం 6:20. పల్లె ప్రాంతాల్లో సాయంకాలం 6:30 సత్యహరిచంద్ర పద్య నాటకం, వేట సన్నివేశంలో హరిచంద్ర పాత్రలో ఏ విశ్వనాథరెడ్డి గారు పాడిన రంగస్థల పద్యాలు, 6:50 వ్యవసాయ సూచనలు, 7:15 పండసీమలు, వికసిత భారత్ కార్యక్రమం రాత్రి 7:45 చిత్రసీమ, 8:00 తెలుగులో జాతీయ వార్తలు. 8

8:45 హిందీలో, 9:00 ఆంగ్లంలో వార్తలు ప్రసారం అవుతాయి. 9:15 స్పాట్లైట్, అలనాటి గీతాలు రాత్రి 9:30. రాగం తానం పల్లవి విశాఖపట్నం కేంద్ర సౌజన్యంతో రాత్రి 10:00. 10:45 అలనాటి గీతాలు ప్రసారం కానున్నాయి. కార్యక్రమాల వివరాలతో కూర్చిన ప్రసార విశేషాలు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. కిర్గిజ్ రిపబ్లిక్ రాజధాని బిష్కెక్లో ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 1 వరకు జరిగిన 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశం 13 కీలక ప్రాధాన్యతా నిర్ణయాలతో విజయవంతంగా ముగిసింది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో జరుగుతున్న 2 రోజుల రాష్టాల సదస్సు ముగింపు సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రసంగిస్తారు. టిబెట్ సరిహద్దులోని బొటేకోషి నది ద్వారా రసువా జిల్లాలోకి ప్రవేశించిన తీవ్రమైన వరదలకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమని నేపాల్ ప్రధానమంత్రి బలేంద్ర షా తెలిపారు. చైనాలోని షెన్జెన్లో జరుగుతున్న చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షెట్లర్లు లక్ష్యాసేన్, కిడాంబి శ్రీకాంత్, తన్వీర్ శర్మలు ఈరోజు తమ ఆటను ప్రారంభిస్తారు. కిర్గిజ్ రిపబ్లిక్ రాజధాని బిష్కెక్లో ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 1 వరకు జరిగిన 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశం 13 కీలక ప్రాధాన్యత నిర్ణయాలతో విజయవంతంగా ముగిసింది. ఈ సమావేశంలో ఎస్సీఓ 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని చారిత్రాత్మక బిష్కెక్ డిక్లరేషన్తో పాటు 4 అవగాహన ఒప్పందాలు, 20కి పైగా కీలక నిర్ణయాలను ఆమోదించారు. ఈ సమావేశంలో ఇంగ్లీషును ఎస్సీఓ అధికారిక నిర్వహణ భాషగా చేర్చేందుకు ఆమోదం తెలిపారు. మత్తు పదార్థాల అక్రమ రవాణాను అరికట్టేందుకు లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల మధ్య సమన్వయం పెంచడంతో పాటు 2030 వరకు డ్రగ్స్ నిర్మూలన కార్యక్రమాన్ని అమలు చేయాలని తీర్మానించారు. ఇది భారత్ చేపడుతున్న నార్కో టెర్రరిజం వ్యతిరేక పోరాటానికి ఎంతగానో దోహదపడుతుంది. ఇంధన ఆదా, వాతావరణ మార్పులు ఎదుర్కోవడానికి సభ్యదేశాల మధ్య సంయుక్త ఒప్పందాలు కుదిరాయి. ఏఐ, డిజిటల్ రంగంలో సహకారం విస్తరించడం ద్వారా భారత్ తన ఏఐ నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటే అవకాశం లభించడమే కాకుండా విపత్తు నిర్వహణ, మానవీయ సహాయం అందించడంలో ఉమ్మడి చర్యలకు అంగీకారం లభించింది. 25 ఏళ్లకు సరిపడా స్పష్టమైన ప్రణాళికలు సిద్దం చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ సదస్సు ఫలితాల మధ్య ఆసియా, యురేషియా ప్రాంతంలో భారత వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని, ప్రాంతీయ భద్రతను మరింత బలపరుస్తాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో జరుగుతున్న 2 రోజుల రాష్టాల సదస్సు ముగింపు సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రసంగిస్తారు. టీమిండియా స్ఫూర్తిని బలోపేతం చేయడానికి, సహకార సమాఖ్యవాదాన్ని పెంపొందించడానికి మోదీ రూపకల్పన చేసిన వరుస విభాగాంతర సదస్సుల్లో ఇది మొదటిది. కేంద్రం, రాష్ట్రాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి నీటిపారుదల రంగానికి సంబంధించిన కీలక ప్రాధాన్యతలపై చర్చించి నిర్ణీత కాలపరిమితితో కూడిన కార్యాచరణ ప్రణాళికలను రూపొందించడం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం. ఈ సమావేశంలో నీటిపారుదల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయడం, జల సంచయ్, జన్ భాగీదారీ, క్యాచ్ ది రెయిన్, వర్షపు నీటి నిల్వ ఉద్యమం, తాగునీటి వనరుల సుస్థిరత, జల్ జీవన్ మిషన్ 2.0 అమలు అనే 4 ప్రధాన అంశాలపై దృష్టి సారిస్తారు. జాతీయ లక్ష్యాల సాధనలో భాగస్వామ్య బాధ్యతను ప్రోత్సహించడం, ఈ చర్చల ద్వారా పరిపాలన, సేవల సంప్రదింపుల్లో స్పష్టమైన గుణాత్మక మార్పులు తీసుకురావడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన రాయ్పూర్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 3వ

0: స్నాతకోత్సవంలో పాల్గొంటారు. ప్రపంచవ్యాప్తంగా అనేక ఆర్థిక అనిశ్చితులు ఉన్నప్పటికీ భారతదేశం 7.8% జీడీపీ వృద్ది రేటును నమోదు చేసిందని బీజేపీ సీనియర్ నాయకుడు ఎంపీ రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. న్యూఢిల్లీలో విలేకరుల సమాపేశంలో మాట్లాడుతూ ఆయన, ప్రపంచవ్యాప్త సంకోభాలు, యుద్దాలు, ఆర్థిక సవాళ్ల మధ్య కూడా నమోదైన ఈ గణాంకాలు ప్రపంచంతో పోలిస్తే భారత్ ఎంత బలంగా ఉందో చాటి చెబుతున్నాయన్నారు.
1: జనవరి ఫర్వరి మే పూరా గల్ఫ్ క్రైసిస్ షురూ హువా థా. తేల్ కి సమస్యా, సప్లై చైన్ కి సమస్యా థీ, దునియా మే అనిశ్చితతా థీ, దేర్ వాస్ గ్లోబల్ అన్సర్టెన్టీ అస్ వెల్. ఉస్కే బావజూద్ భారత్ కి ఎకానమీ 7.8% ఆయీ హై.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ న్యూఢిల్లీలో జర్మనీ పర్యావరణ వాతావరణ పరిరక్షణ అణుభద్రత శాఖ మంత్రి కార్స్టైన్ షెడ్నెర్తో సమాపేశమయ్యారు. రీసైక్లింగ్ విధానాలు, వ్యర్థాల నిర్వహణ, పునరుత్పాదక ఇంధనం, క్లీన్ టెక్నాలజీ, సుస్థిర పరిష్కారాల రంగాల్లో ఇరుదేశాల భాగస్వామ్యంపై వారు విస్తృతంగా చర్చించారు. భారత్ జర్మనీలు వాతావరణ పరిరక్షణ సాంకేతిక ఆవిష్కరణలకు కట్టుబడి ఉన్నాయని పీయూష్ గోయల్ తెలిపారు. రెండు దేశాలు కలిసి పర్యావరణ అనుకూల సరఫరా వ్యవస్థలను బలోపేతం చేయగలవని, అలాగే నైపుణ్యం కలిగిన యువతకు కొత్త అవకాశాలు సృష్టించగలవని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య ఉన్న ఈ భాగస్వామ్యం సాంకేతికత, పరస్పర నమ్మకం, సుస్థిర భవిష్యత్తు కోసం పంచుకున్న బాధ్యతపై ఆధారపడి ఉందనే విషయాన్ని మంత్రి వెల్లడించారు. గత వారం టిబెట్ సరిహద్దులోని భోటేకోషి నది ద్వారా రసువా జిల్లాలోకి ప్రవేశించిన తీవ్రమైన వరదలకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమని నేపాల్ ప్రధానమంత్రి బలేంద్ర షా తెలిపారు. హిమాలయ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు 1.8 డిగ్రీలు పెరిగినట్టు స్పష్టమైందని, ఈ విపత్తు వాతావరణ మార్పుల వల్ల సంభవించడంలో ఎటువంటి సందేహమూ లేదని ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. వాతావరణ మార్పుల ప్రభావాలు ప్రపంచవ్యాప్తంగా పడుతున్నాయని, కాబట్టి విపత్తులను ఎదుర్కొనే బాధ్యత కూడా ప్రపంచ దేశాలన్నింటిపైనా ఉందన్నారు. హిమాలయాల్లో వాతావరణ మార్పుల వల్ల పెరుగుతున్న ప్రమాదాలకు ఈ సంఘటన ఒక నిదర్శనమని ఆయన అన్నారు. ఆగస్టు 26న నేపాల్ టిబెట్ సరిహద్దు సమీపంలో మంచు, కొండచర్యలు విరిగిపడి సంభవించినటువంటి ఆకస్మిక వరదలు ఉత్తర మధ్య నేపాల్లోని అనేక గ్రామాలు, నగరాలను తీవ్రంగా దెబ్బతీశాయి. ఈ వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 1050కి చేరిందని అధికారులు ధృవీకరించారు. 583 మంది విదేశీయులు, 83 మంది భద్రతా సిబ్బందితో సహా దాదాపు 4000 మంది గల్లంతయ్యారని జాతీయ విపత్తు ప్రమాద తగ్గింపు నిర్వహణ సంస్థ తెలియజేసింది. లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఈరోజు మహారాష్టలోని నాసిక్లో పర్యటిస్తారు. పార్టీ చేపట్టిన సృజన్ సంఘటన్ అభియాన్ కింద నియమితులైన 72 మంది జిల్లా అధ్యక్షుల శిక్షణా శిబిరం ముగింపు సమావేశంలో ఆయన పాల్గొంటారు. గంగాపూర్ డ్యాం సమీపంలోని ఎంటీడీసీ రిసార్టులో గత ఆగస్టు 24 నుండి ఈ శిక్షణా శిబిరం జరుగుతోంది. చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్లోని షెంజెన్లో జరుగుతున్న చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షెట్లర్లు లక్ష్యాసేన్, కిడాంబి శ్రీకాంత్, తన్వీర్ శర్మలు ఈరోజు తమ ఆటను ప్రారంభిస్తారు. అలాగే పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జంట కూడా ఈరోజు బరిలోకి దిగుతుంది. అంతకుముందు జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో భారత క్రీడాకారిణి ఉన్నతి హుడా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఉన్నతి దక్షిణ కొరియాకు చెందిన కిమ్ గాయున్ చేతిలో 10-21, 18-21 తేడాతో ఓటమి పాలైంది. ఉక్రెయిన్పై రష్యా ఇటీవల జరిపిన డ్రోన్ బాలిస్టిక్ క్షిపణి దాడుల్లో 12 మంది మరణించగా వారిలో ఒక భారతీయ పౌరుడు కూడా ఉన్నారని ఉక్రెయిన్ అధ్యకులు వ్లాదిమిర్ జెలెన్స్కీ వెల్లడించారు. తూర్పు యురేషియా దేశంలో జరిగిన ఈ దాడుల్లో పలు నివాస భవనాలు, మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయని, ఒడెస్సా నగరంలో, దాని పరిసర ప్రాంతాల్లో వేలాది కుటుంబాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని ఆయన సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఈ దాడిలో మరణించారు.

మరణించిన వారి కుటుంబాలకు జెలెన్స్కీ తన సంతాపం తెలియజేశారు. భారతీయ పౌరుడి మృతి పట్ల ఉక్రెయిన్లోని భారత రాయబార కార్యాలయం తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ మృతుని కుటుంబానికి సానుభూతి తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కిర్గిజ్ రిపబ్లిక్ రాజధాని బిష్కేక్ లో ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 1 వరకు జరిగిన 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశం 13 కీలక ప్రాధాన్యత నిర్ణయాలతో విజయవంతంగా ముగిసింది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో జరుగుతున్న 2 రోజుల రాష్టాల సదస్సు ముగింపు సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రసంగిస్తారు. టిబెట్ సరిహద్దులోని భోటకోషి నది ద్వారా రసువా జిల్లాలోకి ప్రవేశించిన తీవ్రమైన వరదలకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమని నేపాల్ ప్రధానమంత్రి బలేంద్ర షా తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.

శ్రోతలకు నమస్కారం. కాంతిరేఖల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కాంతిరేఖల్లో ప్రపంచ కొబ్బరి దినోత్సవం సందర్భంగా రూపకం, ఆ తర్వాత జానపద గేయ మాధురి, ఈ రెండు అంశాలు వినబోతున్నారు. కార్యక్రమంలో ముందుగా సమాచార వేదిక. కడప రిమ్స్ వద్ద ఉన్నటువంటి గవర్నమెంట్ MPHW ట్రైనింగ్ స్కూల్లో 2 సంవత్సరాల వ్యవధి ఉన్నటువంటి ANM ట్రైనింగ్ కోర్సు నందు చేరడానికి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైనటువంటి కడప, అన్నమయ్య జిల్లా, అలాగే అనంతపురం జిల్లా మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరుతున్నారు. దరఖాస్తులు ఈ నెల 30వ తేదీ వరకు లభిస్తాయి. నింపిన దరఖాస్తులను గవర్నమెంట్ MPHW ట్రైనింగ్ స్కూల్ నందు ఇవ్వాల్సి ఉంటుంది. చిరునామా రిమ్స్ క్యాంపస్, కడప, వైఎస్ఆర్ జిల్లా. ఫీజు వివరాలు, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, ఇతర వెనుకబడిన విద్యార్థులకు ఫీజు లేదు. OC అభ్యర్థులకు మాత్రం 50 రూపాయలు DD తీయాల్సి ఉంటుంది. ఎంపిక చేసిన జాబితా వచ్చే నెల 15వ తేదీన ప్రచురిస్తారు. తరగతులు వచ్చే నెల 21వ తేదీ నుండి ఆరంభమవుతున్నట్లుగా తెలియజేస్తున్నారు. కడప రిమ్స్ వద్ద ఉన్నటువంటి ప్రభుత్వ MPHW ట్రైనింగ్ స్కూల్ ప్రిన్సిపల్ ఉపకార వేతనం 2000 నుంచి 2500 వరకు ఇస్తున్నట్లుగా కూడా ఒక ప్రకటనలో తెలియజేస్తున్నారు. ఇప్పుడు చరిత్రలో ఈరోజు చోటు చేసుకున్న వివరాలు. శ్రీ నౌతంలాల్ భగవాన్ మెహతా 1879 ఇదే రోజున గుజరాత్లో జన్మించారు. వీరు గాంధీజీకి దృఢమైన అనుచరులు, స్వాతంత్ర సమర యోధులు కూడాను. రైతాంగ ఉద్యమ సమయంలో గాంధీజీ వీరి వద్దే బస చేసేవారు. గాంధీజీని మహాత్మా అని సంబోధించిన వారిలో ఒకరు నౌతంలాల్ భగవాన్ మెహతా గారు. శ్రీ స్వరూపానంద సరస్వతి గారు 1924 బ్రిటిష్ ఇండియాలోని మధ్యప్రదేశ్లో ఇదే రోజున జన్మించారు. వీరు అసలు పేరు పోతిరామ్ రామ్ ఉపాధ్యాయ్. వీరు తమ కౌమర దశలోనే భారత స్వాతంత్ర

ఉద్యమంలో పాల్గొన్నారు. 1942లో 1940 వయసులో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని విప్లవాత్మక సాధువుగా గుర్తింపు పొందారు. శ్రీ సునీలాల్ వైద్య 1918 ఇదే రోజున గుజరాత్లో జన్మించారు. వీరు స్వాతంత్ర ఉద్యమకారులు, సామాజిక కార్యకర్త, అనేక గ్రామ పునర్నిర్మాణ కార్యక్రమాలు, సత్యాగ్రహాలలో పాల్గొన్నారు. అలాగే ఖాదీ, స్వదేశీ ఉద్యమాలను ప్రోత్సహించారు. మహాత్మాగాంధీ, వినోబాభావేల అనుచరులు సునీలాల్ వైద్య గారు. సామాజిక సంస్కరణలు, అణగారిన వర్గాల అభ్యర్థిలో కీలక ఘట్టంగా నిలిచిన భూదాన్ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై రాజశేఖర రెడ్డి 2009 ఇదే రోజున మరణించారు. నటులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 1971 ఇదే రోజున జన్మించారు. నటులు, రాజకీయ నేత నందమూరి హరికృష్ణ 1956 ఇదే రోజున జన్మించారు. అలాగే అభ్యుదయ, ప్రగతిశీల భావాలను కలిగిన నాటక రచయిత వాసిరెడ్డి భాస్కర్రావు 1914 ఇదే రోజున కృష్ణా జిల్లాలో జన్మించారు. వీరు శుంకర సత్యనారాయణతో కలిసి ముందడుగు, మాభూమి, అపనింద వంటి అభ్యుదయ నాటకాలను రచించి ప్రదర్శించారు. అలాగే వీరి ద్వయంలో పుట్టిల్లు, పల్లెటూరు, కన్నతల్లి వంటి సినిమాలకు సంభాషణలు, పాటలు కూడా రాశారు. తెలుగు సినీ నటులు హరినాథ్ గారు 1936 ఇదే రోజున తూర్పుగోదావరి జిల్లాలో పిఠాపురంలో జన్మించారు. 1959 మా ఇంటి మహాలక్ష్మి సినిమాతో సినీ ప్రస్థానం ప్రారంభించిన హరినాథ్ గారు 117కు పైగా చిత్రాలలో నటించారు. కొన్ని సినిమాలలో శ్రీరాముడు, మహావిష్ణువు లాంటి పౌరాణిక పాత్రలో కూడా నటించి అసంఖ్యాక ప్రేక్షకులను మెప్పించారు. పోషకాలతో కూడిన ఆహారాన్ని, పానీయాన్ని అందించడంతో పాటు ఆరోగ్యాన్ని కలిగిస్తున్న కొబ్బరికాయ గురించి ప్రజల్లో అవగాహన కలిగించడానికి ప్రతి సంవత్సరం ఈరోజును ప్రపంచ కొబ్బరి దినోత్సవంగా జరుపుకుంటున్నాం. చరిత్రలో చోటు చేసుకున్న వివరాలు ఇంతవరకు విన్నారు.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: ప్రధానాంశం వినే ముందుగా, కొన్ని పాటలతో కొందరి వ్యక్తిత్వం పదిలమైన కొన్ని జ్ఞాపకాలు పాటంత గొప్పగా మనసున కదులుతూ రూపం ప్రత్యక్షమవుతుంది.

0: పాటంత గొప్పగా వ్యక్తిత్వం, పాటంత గొప్పగా ఆ రూపం. మహారాజు సినిమా నుండి పి సుశీల గానంలో వేటూరి రచన విన్నారు. చక్రవర్తి సంగీతం.
1: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPS సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
0: దైవం కోసం కొబ్బరికాయ, ఇది ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఆలయానికి వెళ్ళేటప్పుడు కొబ్బరికాయను తీసుకుని వెళ్ళడం పవిత్రంగా భావిస్తాం, అంతేనా? దేహ ఆరోగ్యం కోసం కూడా కొబ్బరి, కొబ్బరి నీళ్లు, ఇలా ఎన్ని ఉపయోగాలో కొబ్బరి వల్ల. ఈరోజు ప్రపంచ కొబ్బరి దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా ప్రసారమవుతున్న ప్రత్యేక రూపకం నల్లి నారికేళం. రచన ఓసా రజనీ గంగాధర్ గారు, నిర్వహణ డాక్టర్ బి జయప్రకాష్.

0: విస్తారంగా పండిస్తున్నారు నాయన.
1: ప్రపంచాన్ని సిరి సంపదలతో నింపే ఈ కొబ్బరి పంటకు ఇరియోఫిడ్ మైట్ అనే
2: నల్లి
1: ఎంతో హాని కలిగిస్తుంది.
2: అవునయ్యా,
1: ఆ నల్లి కొబ్బరి తోటల్లో ఎలా విజృంభిస్తుందంటే
2: ఎలా విజృంభిస్తుందమ్మా

0: ఇరియోఫిట్ జాతికి చెందిన ఇరియోఫిస్ గురోరోనిస్ అనే మైట్, దీన్నే నల్లి అంటారు. ఇది మొట్టమొదటిసారిగా మెక్సికో నగరంలోని గురోరోనిస్ రాష్ట్రంలో 1965 రికార్డ్ చేయబడింది. ఆ తర్వాత క్రమేపీ కరేబియన్ దేశాలు, అమెరికా దేశాలు, ఇతర కొబ్బరి పండించే ప్రాంతాలకి అది విస్తరించి తర్వాత మన దేశంలోకి ప్రవేశించడం జరిగింది. మన దేశంలో చూస్తే మొట్టమొదటిసారిగా 1998 నమోదు చేయడం జరిగింది. మన ఆంధ్ర రాష్ట్రంలో 1999 చిత్తూరు జిల్లాలో మొదటిగా దీన్ని నమోదు చేయడం జరిగింది. ఇది మన కంటికి కనిపించదు, సూక్ష్మదర్శిని ద్వారా మాత్రమే మనం చూడగలుగుతాము. ఇది 200 నుంచి 250 మైక్రాన్ల పొడవు కలిగి, 40 మైక్రాన్ల వెడల్పు కలిగి ఉండే జీవి. ఎక్కువగా ఈ కొబ్బరి పిందెల యొక్క ముచ్చికల క్రింద వేల సంఖ్యలో ఇవి నివసిస్తూ ఉంటాయి. ఈ పురుగు ఆశించిన పిందెల దగ్గర, ముచ్చికల దగ్గర మొట్టమొదట తెల్లని చారలు ఏర్పడి, క్రమేపీ ఈ తెల్లని చారలు త్రికోణాకారంలోకి మారి తర్వాత గోధుమ రంగులోకి మారుతాయి. ఇరియోఫిడ్ నల్లి ఆశించినప్పుడు మనకి నష్టం గమనిస్తే పిందెలు ఎక్కువగా రాలుతూ ఉంటాయి, కొబ్బరి దిగుబడి కూడా తగ్గుతుంది, కొబ్బరి నాణ్యత తగ్గుతుంది.
1: బిడ్డలైన కొబ్బరి పిందెలు తమ కళ్ళ ముందే తమ ఒడి నుండి నేలరాలిపోతూ ఉంటే,
2: అయ్యయ్యో,
1: కన్న తల్లి కొబ్బరి చెట్టు
2: చెట్టు
1: ఎలా విలపిస్తున్నదంటే,
2: ఎలా విలపిస్తున్నదమ్మా.

0: నల్లి అంటే మంచానికి బట్టే నల్లి అనుకున్నాను గాని ఇంత ప్రమాదకరమైన నల్లి అనుకోలేదు సోదరా.
1: అవునయ్యా, ఈ నల్లి నష్టాన్నే కాదు రైతుని కష్టాల పాలు కూడా చేసింది.
0: ఈ విధంగానమ్మా

0: రైతు ఎంతగా బాధపడుతున్నాడో తూర్పు గోదావరి జిల్లా ముక్కామల గ్రామం అభ్యుదయ కర్షక పరిషత్ కన్వీనర్ కూచిమంచి సుబ్రహ్మణ్యం గారు ఏం చెబుతున్నారో వారి మాటల్లోనే విందాం.
1: తప్పనిసరిగా విందాం.
2: ఇరియోఫిడ్మైట్ అనేటువంటి ఒక ఈ కంటికి కనిపించినటువంటి నల్లి ఒకటి కొబ్బరి దిగుబడిని ఇంచుమించుగా ఒక 65-70% వరకు దిగజార్చాయండి. ఈ కోనసీమ ప్రాంతంలో ఎంత భేదవాడైనా తన ఇంటి చుట్టూ 4 కొబ్బరి మొక్కలు ఉంటే ఏ విధమైనటువంటి బాధలు లేకుండా అతను ఇంత తిండి తిని మనిషిగా బతుకుతూ ఉండేవాడు. ఈనాడు సామాన్యుడు కూడా బతకలేని పరిస్థితి, అలాగే 10 ఎకరాలు ఉన్నోడు కూడా బతకలేని భయంకరమైన పరిస్థితులు ఏర్పడున్నాయండి. ఇప్పుడు కాబట్టి ఇటువంటి పరికరం కాబట్టి తయారు చేయటము లేదా ఒక జీవన నియంత్రణ పద్ధతిని ప్రవేశపెట్టకపోతే పత్తి రైతులు ఏ విధంగా అయితే ఆత్మహత్యలు చేసుకున్నారో అదే పరిస్థితిగా ఇక్కడ కోనసీమలో కొబ్బరి రైతులందరూ కూడా ఆత్మహత్యలు చేసుకున్నా కూడా సామూహికంగా ఆత్మహత్యలు చేసుకుంటారు.
0: ఇంటి చుట్టూ 4 కొబ్బరి చెట్లు పెంచుకున్న రైతు కూడా ఆనాడు దర్జాగా బ్రతికాడు. కానీ ఈరియోఫిడ్ నల్లి వల్ల 10 ఎకరాల కొబ్బరి రైతు కూడా ఎంతగానో బాధపడుతున్న మాట నిజం.
3: కోనసీమ ప్రాంతంలో కొబ్బరి రైతులు తుఫాను తర్వాత కొబ్బరి మీద ఆదాయం లేక బాధపడుతుంటే పులి మీద పొట్టిలాగా ఇప్పుడు మళ్ళీ ఈరియోఫిడ్ మైట్ వచ్చి ఇదివరకు చెట్టుకి సరాసరి 80 కాయలు దిగుబడి వస్తే ఇప్పుడు 50% తగ్గిపోయింటే 40 కాయలే వస్తున్నాయి. దింపు కార్మికులకు కూడా ఇదివరకు చెట్టుకి 100కి ఇంత కాయలని వచ్చేవి, ఇప్పుడు కాయలు దిగుబడి తగ్గిపోవడం వల్ల వాళ్ళకు కూడా ఆదాయం లేక వేరే వృత్తిలోకి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నారు.
4: ఇప్పుడు ఈ ఎర్రనల్లి అనేది మాకు వ్యాపించిన తర్వాత అండి ఈ కొబ్బరి కాయల మీద పీచు కూడా వచ్చే పరిస్థితి కూడా లేదు. అంచేత ఈ పీచు వల్ల కూడా మేము నష్టపోతున్నాం. ఆ పీ ఇదివరకు డొక్కలు తయారయ్యి మాకు వంట సరిగ్గా వాడేవాళ్ళం, ఆ వంట సరిగ్గా కూడా ఇప్పుడు లేకుండా పోయింది. ప్రభుత్వం డబ్బే ఒక్కలేదు. ఆ తెగులుని అరికట్టేస్తే చాలు, అందరం సుఖంగా ఇక్కడ రైతులు కార్మికులు అందరూ కూడా సుఖంగా జీవిస్తారనడంలో ఏం సందేహం లేదు. తర్వాత ఇంతకుముందు ఇంటి చుట్టూ 4 చెట్లుంటే ఎంతో కొంత ఆర్థిక పరిస్థితులు మెరుగుపడి కొడుకులు చూడకపోయినా ఆ 4 చెట్ల వల్ల ఆ ఇంట్లో సంసారం గడిచేది, అటువంటి పరిస్థితి కూడా ఇప్పుడు లేకుండా పోయింది.
0: ఇలా ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ రైతులే కాదు, యావత్ భారతదేశంలోని కొబ్బరి రైతుల ఆవేదన చెప్పనలివి కాదయ్యా.
1: అవునయ్యా.

కూడా ఈ ఇరియోఫిడ్నల్లిని మనం కొంతవరకు నివారించుకోవచ్చు. వాటిల్లో ముఖ్యంగా మా పరిశోధనల్లో తేలింది నీటిలో కలిసే గంధకపు పొడి లేదా ప్రొఫెనోఫాస్ అనే మందు 5 మిల్లీలీటర్లు లేక ట్రయజోఫాస్ అనే మందు 5 మిల్లీలీటర్లు లేక మిథైల్ డెమటాన్ అనే మందు 4 మిల్లీలీటర్లు 1 లీటర్ నీళ్ళకి కలిపి ఈ పురుగు ఆశించిన గెలల మీద పిచికారీ చేసి మనం ఇరియోఫిడ్ నల్లిని కొంతవరకు నివారించుకోవచ్చు. ఈ రసాయన మందులు మాత్రమే కాకుండా వేప నూనె సంబంధితమైన మందులను కూడా మనం పిచికారీ చేసి ఇరియోఫిడ్ నల్లిని నివారించుకోవచ్చు. వాటిల్లో ముఖ్యమైనది వేప నూనె మరియు వెల్లుల్లి ద్రావణంతో తయారు చేసిన మిశ్రమాన్ని మనం పిచికారీ చేసుకోవచ్చు.

0: మీరింతవరకు నల్లి నారికేళం డాక్యుమెంటరీ రూపకం విన్నారు. ఇందులో శ్రీమతి ఎం హేమకుమారి బృందం, శ్రీమతి రచ్చభారతి సుద్దాల, ఎల్ఆర్ కృష్ణబాబు, శ్రీ వి రజనీ గంగాధర్ పాల్గొన్నారు. రచన శ్రీ ఊసల రజనీ గంగాధర్. రూపకల్పన నిర్వహణ శ్రీ బి జయప్రకాష్. సహకారం శ్రీ చివుకుల రవిశంకర్. సాంకేతిక సహకారం శ్రీమతి ఏ లక్ష్మీ హేమల, సిహెచ్ భవానీ, బి సాయి గీత.
1: ఈ కార్యక్రమంపై మీ అమూల్యమైన అభిప్రాయాలను మీ ఉత్తరాల కార్యక్రమానికి తెలుపగలరు. 8562241419 2449 1947. మీ ఉత్తరాలు కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, కడప 516001 అనే చిరునామాకు ఉత్తర రూపంలో కూడా అభిప్రాయాలు పంపవచ్చు.
2: ప్రస్తుత కాలంలో మనిషి మేధస్సుకు సాంకేతికతకు నిదర్శనం నేడు ఎంతో అభివృద్ధి చెందిన కృత్రిమ మేధ. ఈ కృత్రిమ మేధ ఏ విధంగా ఉపయోగపడుతోంది, దాని ప్రభావం ఎలా ఉందో తెలుసుకోవాలంటే తప్పక వినండి ప్రతి గురువారం ఉదయం 7:15 కాంతరేఖలో ప్రసారమయ్యే కృత్రిమ మేధ వివిధ రంగాలపై దాని ప్రభావం అన్న అంశంపై డాక్టర్ సివి కృష్ణవేణి గారితో జరిపిన పరిచయాల ధారావాహికలో. వినండి ప్రతి గురువారం ఉదయం 7:15 కాంతరేఖల్లో కృత్రిమ మేధ వివిధ రంగాలపై దాని ప్రభావం అన్న అంశంపై డాక్టర్ సివి కృష్ణవేణి గారితో జరిపిన పరిచయాల ధారావాహికలో.

0: రాయలసీమను ప్రతిబింబించేది ప్రధానంగా కళారూపాలు. అందులో జానపదానికి ఒక ప్రత్యేక విశిష్టత. పల్లెలు అన్న వెంటనే పల్లెవాసులు అలవోకగా పాడే జానపదాలు మన మదిలో మెదిలి పరవశింపజేస్తాయి. ఈనాటి జానపద గేయ మాధురిలో కె మునయ్య గారు ఆలపించిన కొన్ని జానపదాలను విందాం.
1: జానపద గేయాలంటే పల్లెజనులు పాడుకునే పాటలు. ప్రజా జీవితం సుసంపన్నం కావడానికి ఈ పాటలు చక్కగా ఉపయోగపడతాయి. ఒక పడుచు పిల్లగాడు తన పడుచు పెళ్ళాన్ని విడిచి వ్యాపారం కోసం పరాయి దేశం వెళ్ళాడు. చెప్పిన సమయానికి రాలేదు. ఆలస్యంగా వచ్చిన అతన్ని చూసి అలిగింది ఆవిడ. అతడు ఎలా అనునయించాడో, అలుక తీర్చాడో వినండి.

0: పోతాను పిల్ల నేను పులివెందుల సంతాకు, పోతాను పిల్ల నేను పులివెందుల, ఆహా పులివెందుల, ఆహా పులివెందుల,
1: చాలే
0: నేను పులివెందుల సంతాకు, పోతాను పిల్ల నీకు పువ్వుల అబ్బ పువ్వు.

0: పోతాను పిల్ల, నేను పత్తికొండ సంతకు పోతాను పిల్ల, నేను పత్తికొండ పత్తికొండ పత్తికొండ
1: చాలే బడాయి
0: పత్తికొండ సంతకు పోతాను పిల్ల, నీకు పత్తి కొబ్బరి బిల్ల.

కాదరయ్య భిక్ష కోసం పల్లెదోవ పెట్టాడు. వాడి అవతారం చూసి కుక్కలు ఊపందుకుని మరుగుతూ వెంటబడ్డాయి. పాపం కాదరయ్య భయంతో అడ్డంగా పరిగెత్తి జొన్నచేనులో పడ్డాడు. బాగా పండి ఒరిగిన కంకులు చూసి ఆశతో వాటిని విరిచి బుట్టలో పెట్టాడు. అది చూసిన చేనుగల్ల ఆసామి కాదరయ్యను ఎలా సత్కరించాడో, ఆ సత్కారాన్ని కాదరయ్య ఎలా అందుకుంటున్నాడో చూడండి.

పదం జనపదమై జానపద గేయమాధురిగా విన్నారు కె మునయ్య గారి నోట. ఈనాటి కాంతిరేఖల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఈ ప్రసారంలో 9:30 నిమిషాలకు డాక్టర్ గారి సలహాల ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం ప్రసారం కాబోతుంది.

0: Burma to begin their campaigns at China Masters Super 750 in Shenzhen today. And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి విజయనగరం జిల్లా సమాచారాలకు వింటారు.
2: భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన, ఘనంగా జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు తదితర అంశాలతో కూడిన విజయనగరం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. విజయనగరం జిల్లా భోగాపురంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమైంది. కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ గోవా గవర్నర్లు అబ్దుల్ నజీర్, పూసపాటి అశోక్ గజపతిరాజు, రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్ తదితరులతో కలిసి విమానాశ్రయ టెర్మినల్ను ప్రారంభించిన అనంతరం చెక్ఇన్ హాల్, ఆధునిక ప్రయాణికుల సదుపాయాలు, సాంకేతిక వ్యవస్థలను పరిశీలించారు. విమానాశ్రయ మాస్టర్ ప్లాన్, ఏవియేషన్ హబ్, ఏవియేషన్ ఏజీసిటీ నమూనాలను జీఎంఆర్ ప్రతినిధులు వివరించారు. టెర్మినల్లో ఏర్పాటు చేసిన భారీ వీడియో వాల్లో ప్రదర్శించిన ఉత్తరాంధ్ర చరిత్ర, ప్రముఖ పుణ్యక్షేత్రాలు, ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వైభవాన్ని ముఖ్యమంత్రి ప్రధానమంత్రికి వివరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ప్రధానమంత్రి మాట్లాడారు. పెట్టుబడులు, ఉపాధి, అభివృద్ది అనే లక్ష్యంతోనే ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు. ఉత్తరాంధ్ర ఇకపై అభివృద్దిలో ఉత్తమ ఆంధ్రగా నిలుస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవంలో చంద్రబాబు నాయుడు మాట్లాడారు. భోగాపురం విమానాశ్రయం కోసం భూములు ఇచ్చిన రైతులే ఉత్తరాంధ్ర కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారని కొనియాడారు. భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్రకు మణిహారమని, స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పేరును విమానాశ్రయానికి పెట్టడం గర్వకారణమన్నారు. విజయనగరం జిల్లా సమగ్ర అభివృద్దికి కృషి చేస్తున్నామని రాష్ట చిన్న, సూక్ష్మ, మధ్యతర పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా, దేశభక్తిని చాటేలా, స్ఫూర్తిదాయకంగా సాగాయి. కార్యక్రమానికి మంత్రి కొండపల్లి ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సాయుధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరం, విజయనగరం ఉత్సవాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అక్టోబర్ 25-26 తేదీల్లో విజయనగరం ఉత్సవాలు, 27న అమ్మవారి సిరిమానోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం, విజయనగరం వాసుల ఇలవేల్పు, శ్రీ అమ్మవారి పండుగ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. గత ఏడాది కంటే గొప్పగా ఈ ఏడాది పండుగను నిర్వహించాలని సూచించారు. నిర్ణీత సమయానికి సిరిమానోత్సవం మొదలయ్యేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను నిబంధనలకు అనుగుణంగా పూర్తి పారదర్శకతతో నిర్వహిస్తున్నామని జిల్లా ఎలక్టరల్ రోల్ అబ్జర్వర్ రోణంకి గోపాలకృష్ణ అన్నారు. అర్హత కలిగిన ఏ ఒక్క ఓటును తొలగించకుండా, అనర్హుల పేర్లు జాబితాలో లేకుండా అత్యంత ఖచ్చితమైన ఓటర్ల జాబితాను రూపొందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అర్హులైన కొత్త ఓటర్లను గుర్తించి జాబితాలో చేర్చడంతో పాటు యువ ఓటర్లపై దృష్టి పెట్టాలని కోరారు. దీనికోసం జిల్లాలో విస్తృతంగా స్వీప్ కార్యక్రమాన్ని నిర్వహించి పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని సూచించారు. రాష్ట విద్యా వ్యవస్థ బలోపేతానికి ఉపాధ్యాయులు, అధికారులు, ప్రజాప్రతినిధులంతా కలిసికట్టుగా పనిచేయాలని రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. విజయనగరం దాసన్నపేట జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల క్లస్టర్ స్కూల్ కాంప్లెక్స్ సమావేశానికి మంత్రి లోకేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట వ్యాప్తంగా ఉపాధ్యాయులతో దృశ్య మాధ్యమం ద్వారా మాట్లాడుతూ, అభ్యాసన ఫలితాలపైనే ఉపాధ్యాయులంతా దృష్టి సారించాలని సూచించారు. ఇకపై నెలకోసారి క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశాల్లో పాల్గొని ఉపాధ్యాయుల క్షేత్రస్థాయి సమస్యలు తెలుసుకుంటానని చెప్పారు. వినూత్న కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో ఒత్తిడి లేని విధంగా అభ్యాస మెలకువలు నేర్పాలని సూచించారు. హరిత ఆంధ్రప్రదేశ్లో భాగంగా విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమాన్ని కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వాతావరణ మార్పులు, ఎల్నినో ప్రభావాన్ని తగ్గించేందుకు ఆక్సిజన్ ఇచ్చే మొక్కలను పెద్ద ఎత్తున నాటాలని సూచించారు. మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణకు ప్రత్యేక శ్రద్ద వహించాలని కోరారు.

0: రచన కె రామకృష్ణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.
2: ఆకాశవాణి కలప కేంద్రం.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.

ఈ ఉదయం 9:30 ప్రసారమవుతున్న డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో వెరికోసిల్ ట్రీట్మెంట్, పురుషుల్లో వృషణాల వాపు, ఇతర సమస్యల గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు అందించనున్నారు యూరాలజిస్ట్ మరియు ఆండ్రాలజిస్ట్ డాక్టర్ దినేష్ కుమార్ రెడ్డి గారు. ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మీరు పాల్గొనాలంటే ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు కడప ఎస్టిడి కోడ్ 08 5 6 2, దీనికి జతగా 2 4 4 1 1 9, అలాగే మరొక నంబర్ 2 4 4 1 9 7. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వేదాంత హాస్పిటల్స్, ఐటిఐ సర్కిల్ దగ్గర అక్కాయపల్లి, కడప. ఆకాశవాణి కడప కేంద్రం ద్వారా మీరు వింటున్నారు చిత్రమంజరి సినీ గీతాలు. తర్వాత పాట ప్రతిరోజు పండగే చిత్రం నుండి, గానం సత్యయామిని మోహన భోగరాజు హరితేజ బృందం.

0: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
1: చెప్పండి,
0: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
1: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
0: కానీ ఇది ఎలాగవుతుంది?
1: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
0: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
1: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
0: అంతేనా?
1: అంతే.
0: అర్థమైంది.
1: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: ఆనంద్ చిత్రం నుండి లక్కీ అలీ పాడిన పాట.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
1: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
2: ఈ ఉదయం 9:30 ప్రసారమవుతున్న డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో వెరికోసిల్ ట్రీట్మెంట్, పురుషుల్లో వృషణాల వాపు, ఇతర సమస్యల గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు అందించనున్నారు యూరాలజిస్ట్ మరియు ఆండ్రాలజిస్ట్ డాక్టర్ దినేష్ కుమార్ రెడ్డి గారు. ఈ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో మీరు పాల్గొనాలంటే ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు కడప ఎస్టీడీ కోడ్ 08562, దీనికి జతగా 244119, అలాగే మరొక నెంబర్ 244197. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వేదాంత హాస్పిటల్స్, ఐటీఐ సర్కిల్ దగ్గర అక్కాయిపల్లి, కడప. తరువాత పెళ్లి చిత్రం నుండి మనో పాడిన సీతారామశాస్త్రి గీతాన్ని వినండి. సంగీతం SA రాజ్కుమార్.

0: చిత్రమంజరి ఇంతవరకు విన్నారు.
1: ఆలోచించటం మంచిదే, కానీ అదే ఆలోచన మన ప్రశాంతతను దూరం చేస్తుంది. ఒక చిన్న విషయాన్ని పదే పదే ఆలోచించటం, జరిగిపోయిన దాన్ని మళ్లీ మళ్లీ గుర్తు చేసుకోవటం, జరగని దాన్ని ముందే ఊహించుకుని భయపడటం, ఇలా అతిగా ఆలోచించే విధానం నుండి ఎలా బయటపడాలి? ఈ బుధవారం సాయంత్రం అభిప్రాయ వేదికలో యువ శ్రోతలకు మేమిస్తున్న అంశం ఓవర్ థింకింగ్ నుండి ఎలా బయటపడాలి. ఈ అంశంపై యువ శ్రోతలు బుధవారం మధ్యాహ్నం 3 నుండి 4 గంటల మధ్య 0856224419 లేదా 2441119 నంబర్లకు కాల్ చేసి మీ అభిప్రాయాలు మాతో పంచుకోగలరు. అంశం మరోసారి, ఓవర్ థింకింగ్ నుండి ఎలా బయటపడాలి.

0: హలో అభిరుచి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ఫోన్ నెంబర్లు 0855241942149 1149 1947. హలో,
1: నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్.
0: నమస్తే అండి. హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం అండి.
1: సార్, అనంతపురం జిల్లా గాలదిన మండలం పాలనపాలెం నుంచి రాజేంద్ర సార్. బాగున్నారా సార్?
0: రాజేంద్ర గారు బాగున్నామండి.
1: బాగుంది.
0: అనంతపురం జిల్లా పాపినేనిపల్లె.

0: అవును సార్.
1: ఓకే, చెప్పండి
0: అదే సార్,
1: రాజేందర్ గారు.
0: పెళ్లి సందడి సార్, నవమన్మందుడ, అది సుందరడ సాంగ్ సార్.
1: ఓకే, మీరు గతంలో మాతో మాట్లాడి ఎన్ని రోజులు అయిందండి?
0: ఒక 25 డేస్ మంత్ దగ్గర దగ్గర ఉంది సార్.
1: ఓకే, ఏ సినిమా అన్నారండి మీరు?
0: పెళ్లి సందడి సార్,
1: పెళ్లి
0: శ్రీకాంత్
1: ఓకే
0: నవమన్మందుడ.
1: అవునవునవును,
0: మా మిత్రుడు ఉమామహేశ్వర రెడ్డి కోసం సార్.
1: ఓకే, వారు ఎక్కడ ఉంటారు?
0: అండ్ పర్లపాటు సార్, కడప జిల్లా.
1: ఓకే, ఎలా మీకు దోస్తి?
0: ఆయన నేను బీటెక్ థర్డ్ ఇయర్ లో ఉన్నప్పుడు ఫ్రెండ్ సార్, 2018లో ఫ్రెండ్ ఆయన.
1: ఓకే,
0: ఇట్లా రేడియో వల్ల
1: అప్పటి నుంచి కొనసాగుతూ ఉందా మీ
0: అవును
1: స్నేహం?
0: సార్. అవునవును, బిజీ ఉండడం వల్ల ఈరోజు మార్నింగ్ ఎర్లీగా లేదని అందుకు చేశాను.
1: కార్యక్రమాలు అన్నీ వినండి.
0: వింటుంటా సార్, ఎక్కువ ప్రజ్ఞ వింటుంది సార్.
1: ఓకే, పార్టిసిపేట్ చేస్తారా?
0: చేస్తుంటా సార్, ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు చేస్తాం.
1: ఎప్పుడన్నా విజేతగా నిలిచారా?
0: అంటే 2024లో బాగా చేస్తుంటా ఇప్పుడు, 9th ఇయర్ లో. అప్పటి నుంచి తక్కువ సార్, ఇంకా ఇంట్లో వర్క్ ఉండడం వల్ల సాఫ్ట్వేర్ లేదా.
1: ఓకే, మీకు ఏమైనా ప్రజ్ఞ కార్యక్రమం బాగా ఉపయోగపడుతుందా?
0: యూజ్ సార్ గవర్నమెంట్ జాబ్స్.
1: ఓకే,
0: ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్క క్వశ్చన్ వస్తుంది కాబట్టి దాంట్లో తెలుస్తుంది, మనం తెలియని కూడా తెలుసుకోవాలి.
1: మనం ఎంతవరకు సిద్ధమయ్యామన్న విషయం ప్రజ్ఞ ద్వారా తెలిసిపోతుంది.
0: అవును సార్.
1: సరే, పాట విందామండి అయితే.
0: ఓకే,
1: నమస్తే.

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: హలో,
3: గుడ్ మార్నింగ్ సార్.
2: నమస్తే అండి. హలో బ్రిడ్జ్ కార్యక్రమానికి మీకు స్వాగతం.
3: నేను మొహమ్మద్ ఇనాయతుల్లా, భవానీపేట గ్రామం, కామారెడ్డి జిల్లా, తెలంగాణ నుంచి మాట్లాడుతున్నాను సార్.
2: కామారెడ్డి జిల్లా?
3: అవును, తెలంగాణలో ఉంటుంది.
2: కామారెడ్డి జిల్లాలో మీ ఊరండి?
3: భవానీపేట విలేజ్ అండి.
2: భవానీపేట?
3: అవును.
2: ఓకే, ఎంత అండి కామారెడ్డికి ఎంత దూరం అండి?
3: కామారెడ్డి నుంచి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సార్.
2: ఓకే, మీ
3: కరీంనగర్ రూట్ లో వస్తుంది. కామారెడ్డి నుంచి కరీంనగర్ రూట్ లో వస్తుంది ఈ విలేజ్.
2: ఓకే, మీ పేరండి?
3: నా పేరు మొహమ్మద్ ఇనాయతుల్లా.
2: మొహమ్మద్ ఇనాయతుల్లా?
3: అవును.
2: ఓకే, బాగున్నారా?
3: అవును సార్, అంత క్షేమమే సార్. మీరు ఎలా ఉన్నారు సార్? అంత క్షేమమేనా?
2: మీతో మాట్లాడుతూ ఆనందంగా మీకు నచ్చిన పాటను వినిపిస్తూ.
3: ఓకే సార్.
2: ఇనాయతుల్లా గారు ఏ పాట కోరాలనుకుంటున్నారు?
3: నా కోసం ఈరోజు మా ఊరి మహారాజు, అర్జున్ గారు నటించిన సినిమా సార్ ఇది. దీంట్లో సంగతి చెప్పే అబ్బబ్బా అనే ఒక సాంగ్ ఉంటుంది సార్, అది వినిపించండి.
2: మా ఊరి
3: మహారాజు.
2: మహారాజు ఉన్నారా మా దగ్గర? మీరు ఆ ఊరి వారైనా మా ఊరిలో పాట దొరకాల. ఏం చేస్తుంటారండి వినాయతుల గారు?
3: నాది ఆక్యుపేషన్ టైలరింగ్ సార్. గత 45 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్ లో ఉన్నాను.
2: ఓకే, బాగుందా?
3: అవును, బాగానే ఉంది. ఇది మేజర్ విలేజ్ సార్, భవానీపేట అంటే మేజర్ విలేజ్. దీంట్లో నాది ఒకటే షాపు, ఒక ఇద్దరు వర్కర్లు ఉంటారు, నేను మాస్టర్ గా పనిచేస్తుంటాను.
2: వెరీ గుడ్.
3: గతంలో ఉన్న వైభవం అంటే లేదు సార్, ఇప్పుడు కొంచెం రెడీమేడ్ వచ్చింది. యువత అంతా రెడీమేడ్ కి ఆకర్షితులై అంత అటు వెళ్తున్నారు. మనకు పర్మనెంట్ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారానే నడుస్తుంది సార్.
2: ఎంత రెడీమేడ్ వచ్చినా మీరు కుట్టడంలో వచ్చే ఆనందం చూస్తే ముచ్చట.
3: ఆ లుక్ వేరే ఉంటుంది సార్, కుట్టించిన డ్రెస్ అది వేరే ఉంటుంది. రెడీమేడ్ ఎంతైనా రెడీమేడే. కాకపోతే యువత మాత్రం అటు ఆకర్షితులై.
2: నిజమే, ఫాస్ట్ ఫుడ్ ఎంతైనా ఫాస్ట్ ఫుడ్, ఇంటి వంట ఎంతైనా ఇంటి వంట అన్నట్టు.
3: ఇంకోటి ఏంటంటే సమయం లేదు సార్, జనం దగ్గర ఎవరి దగ్గర కూడా ఓపిక సమయం లేదు.
2: ఇప్పుడు అంతా వేగవంతం అయిపోయింది కాబట్టి జీవితం.
3: అవును,
2: తొందరగా కావాలి.
3: క్లాస్ కొనడం, తీసుకొచ్చి మాకు ఇవ్వడం, మేము ఒక వారం రోజుల తర్వాత ఇవ్వడం, ఇదంతా లేదు సార్.
2: అవునవును, మరి మనం వాస్తవాన్ని అంగీకరించాలి కాబట్టి.
3: అవును,
2: మీ దేనిశైలి మీరు కుట్టుకుంటూ వెళ్తే మంచి వారు వస్తూ ఉంటారు. ఏదో సంగతి చెప్పి
3: కస్టమర్స్ ఉన్నారు,
2: వారు మిమ్మల్ని వదిలిపోలేరు.
3: అవును, దేవుడి దయ వల్ల ఇప్పటికైతే నడుస్తుంది. పిల్లలు ఇంజనీరింగ్ చేస్తున్నారు, పెద్ద అబ్బాయి ఇంజనీరింగ్ అయిపోయింది.
2: వెరీ గుడ్, వెరీ గుడ్.
3: చిన్న బాబు ఏమో 3rd ఇయర్ లో ఉన్నాడు ఇప్పుడు,
2: బాగా చదివిస్తున్నారు.
3: అవును, వాళ్ళు ప్రయోజకులు అయ్యేంత వరకు ఈ ఆక్యుపేషన్ లో కొనసాగాల్సింది సార్. నేను
2: ఆరోగ్యం జాగ్రత్త.
3: ఓకే సార్,
2: అలాగే కుటుంబం కూడా జాగ్రత్త.
3: థ్యాంక్
2: యూ. మంచి పాట సంగతి చెప్పే అంటున్నారు, ఏం చెప్తారో విందా.
3: ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.
2: నమస్తే.
3: Okay.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: హలో, హలో శ్రోతలు, హలో అభిరుచి కార్యక్రమాన్ని వింటున్నారు. ఈ ప్రసారంలో 9:30 డాక్టర్ గారి సలహాల ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం ప్రసారం.

ప్రారంభమవుతుంది. అందువలన హలో అభిరుచి కార్యక్రమం 9:30 వరకు కొనసాగుతుంది. 2449 1197 2449 1197 నంబర్ల సహకారంతో హలో అభిరుచి. హలో హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం అండి. నమస్తే అండి. మీ పేరండి? గురుపాదమ్మ గారు, కడప నుంచి. ఓకే, చెప్పండి. ఆరాధన. సరేనండి, పాట విందామండి.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: హలో
3: హలో
2: నమస్తే అండి. హలో బ్రిడ్జ్ కార్యక్రమానికి స్వాగతం.

0: అండి,
1: నమస్తే సార్
0: మీ పేరండి,
1: పెద్దబస్సల నుంచి రామాంజనేయుడు సార్
0: ఏ ఊరండి?
1: పెద్దబస్సల
0: పెద్ద పసుల
1: పసుపుల
0: పసుపుల ఎక్కడండి ఈ ఊరు?
1: జమలముడు కానుకొని సార్
0: జమ్మలమడుగు కానుకోవాలి, పెద్ద పసుల ఊరు. మీ పేరండి? రామాంజనేయుల రెడ్డి.
1: రామాంజనేయుడు అవును సార్
0: ఓకే, ఈ మధ్య మాట్లాడారండి మాతో?
1: సంవత్సరమైంది సార్ నేను చేయక
0: సంవత్సరం అయిందా?
1: లైన్లో
0: సరే
1: చిక్కకుండా ఏమి
0: ఓకే, చెప్పండి. ఏ సినిమాలో ఏ పాట?
1: హాయ్ మూవీ నుండి సార్
0: హాయ్ మూవీ నుంచి పాట కావాలి.
1: నేను చూసిన తొలి నిమిషాలు అనే పాట ఏంటి సార్
0: హాయ్ లేకపోతే మరొక పాట హాయిగా చెప్పాలి. మరో సినిమా
1: ఎందుకు
0: నుంచి
1: సార్
0: అడుగుతారా?
1: హాయ్ బాగాలేదు సార్
0: లేదండి.
1: అందరివాడు నుంచి వేయండి సార్
0: అందరి వాడు. ఓకే, ఏం చేస్తుంటారండి?
1: మామూలుగా వ్యవసాయ కూలీ సార్
0: వ్యవసాయ కూలి. ఎలా, రేడియో సెట్ల ద్వారా వింటున్నారా లేకపోతే
1: సెల్లు సార్
0: సెల్లా?
1: మొబైల్ ద్వారా మొబైల్ ద్వారా
0: ఓకే, ఇప్పుడు కొత్తగా వేరే యాప్ కూడా వచ్చింది, న్యూస్ అనే యాప్తో పాటు వేవ్స్ అనేది కొత్త యాప్, చాలా స్పష్టంగా వినబడుతుంది
1: అంటే
0: దానిలో.
1: మామూలుగా రేడియోకు దీనికి టైం చాలా తేడా ఉంది సార్ 2-3 నిమిషాలు తేడా ఉంది న్యూస్ అనేది
0: అవునవును, అందుకని ఇప్పుడు కొత్తగా ఈ యాప్ ఒకసారి ప్రయత్నించి చూడండి. దానిలో కొందరు ఆలస్యం లేకుండా కొన్ని నిమిషం లోపే పాట కానీ కార్యక్రమాలు
1: వేవ్
0: కానీ.
1: సార్ యాప్ పేరు
0: వేవ్స్ అండి, అవును, WAVES. ప్రయత్నించి చూడండి, బాగా వినబడుతుంది పాట కానీ కార్యక్రమాలు కానీ. మీరు అడిగిన పాట కూడా దొరకడం లేదు, అందరి వాడు ఎందుకో ఈ పూట.
1: ఏం సార్ రెండు పాటలు రెండు లేవు అంటున్నారు
0: ఏం చేద్దాం, అప్పుడప్పుడు కొన్నిసార్లు కంప్యూటరు. సరే, మీరు అన్నారు కాబట్టి.
1: సంతోషం మూవీ
0: లే
1: ఉండేది
0: లే
1: సార్
0: లేదు, అందరి వాడి దగ్గరే ఆగిపోదాం. అందరి వాళ్ళు ఏం చేపట్టన్నారండి?
1: కోడికూర నీరుకారని పాట ఏంటి
0: ఓకేనండి, ఎట్టకెళ్ళికి పాట దొరికింది కాబట్టి ఆనందం, మళ్ళీ సంతోషం కూడా ఇక్కడే దొరుకుతుంది మీకు.
1: సార్
0: సినిమా దాకా
1: WAVES
0: WAVES.
1: నెట్లో చూపించుకున్నంటే
0: లేలే, మరొకసారి ప్రయత్నించండి, దొరుకుతుంది.
1: సార్
0: ఓకే, పాట విందామా?
1: ఓకే థ్యాంక్ యూ సార్
0: నమస్తే.

మీరింతవరకు హలో అభిరుచి ప్రత్యక్ష ఫోనిన్ సినీ గీతాల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం. ఇప్పుడు వింటారు డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో వెరికోసిల్ ట్రీట్మెంట్ అంటే పురుషుల్లో వృషణాల వాపు ఇతర సమస్యల గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు అందిస్తారు యూరాలజిస్ట్ అలాగే ఆండ్రాలజిస్ట్ డాక్టర్ దినేష్ కుమార్ రెడ్డి గారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్లు కడప ఎస్డి కోడ్ 08562, దీనికి జతగా 244119, అలాగే మరొక నెంబర్ 244197. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వేదాంత హాస్పిటల్ కడప.

0: డాక్టర్ గారి సలహాల కార్యక్రమానికి వింటున్న శ్రోతలందరికీ నమస్కారం. కార్యక్రమానికి విచ్చేసిన డాక్టర్ ఎన్ దినేష్ కుమార్ రెడ్డి గారు, మీకు కూడా స్వాగతం అండి. నమస్కారం అండి.
1: నమస్కారం అండి. థ్యాంక్ యూ.
0: ఈనాటి కార్యక్రమంలో వెరికోసిల్, పురుషుల్లో వచ్చే వృషణాల్లో సమస్యల గురించి శ్రోతలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి దినేష్ కుమార్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. ఫోన్ చేయండి 0855-2244-1947-2447. దినేష్ కుమార్ రెడ్డి గారు, కార్యక్రమంలో శ్రోతను పలకరించే ముందుగా అసలు వెరికోసిల్ అంటే ఏంటో మా శ్రోతలకు కాస్త అవగాహన కలిగిస్తారా?
1: వెరికోసిల్ అంటే మనకి వృషణాలకు వచ్చే రక్తనాళాలు ఉబ్బడం. సో మనకి చాలామందికి మీరు ఎక్కువ కాళ్ళల్లో నరాల వాపు చూస్తూ ఉంటారు, అలానే బీజాల దగ్గర వచ్చే వాపుని వెరికోసిల్ అంటామన్నమాట. ఇది మనకి ఎక్కువగా ఎడమ పక్క అనేది ఎక్కువ శాతం మందికి అయితే ఉంటుంది, కుడి పక్క కూడా ఉంటుంది, బట్ ఎడమ పక్క ఎక్కువ శాతం అయితే ఉంటుంది. ఎందుకంటే ఎడమ పక్క బీజం అనేది చాలామందికి కిందికి ఉంటుంది కుడి పక్క దానితో పోలిస్తే. దానివల్ల నరం అనేది ఎక్కువ లెంత్ ఉండడం వల్ల బ్లడ్ అక్కడే ఉండిపోవడం వల్ల అక్కడ ఉండే నరాలు అంటే ఫ్యాంపినిఫామ్ ఫ్లెక్సెస్ అంటాం, అవి పెద్దగా అవ్వడం వల్ల మనకి వారికో ఎలా

0: అయ్యి ఒక వాపులాగా కనబడుతుంది, దాన్నే వేరికోసిల్ అనేది అంటాం అన్నమాట.
1: ఈ వెరికోసిల్ అనే లక్షణాలు ఏ విధంగా మనం గుర్తుపట్టాలండి?
0: వారికోసిల్ అనేది మనకి చాలామందికి సిమ్టమ్స్ అనేవి ఏముండవు. సో మనకి పిల్లలు పుట్టకపోవడం అంటే ఇన్ఫర్టిలిటీ సమస్య ఉండేవాళ్ళు రెగ్యులర్గా చెక్ చేయించుకుంటే వాళ్ళకి నరాలు రక్తనాళాల వాపు వారికోసిల్ అనేది బయటపడుతుంది. ఇన్ఫర్టిలిటీ ఉండే వాళ్ళకి 40-50% మందికి వారికోసిల్ అనేది ఉంటుంది. ఇది మనకి సర్జికల్గా కరెక్టబుల్ కాజ్. సో మనము వారికోసిల్ని కరెక్ట్ చేస్తే వాళ్ళల్లో ఆల్మోస్ట్ 70-80% పర్సన్స్ మళ్ళీ నార్మల్ ఫర్టిలిటీ అనేది వస్తుందన్నమాట. ఇంకా ఉండే సిమ్టమ్స్ జనరల్గా ఏంటంటే పెయిన్, అంటే చాలా మెల్లగా లాగుతున్నట్టు పెయిన్ అనేది బీజం దగ్గర ఉంటుంది. బీజం దగ్గర గజ్జల్లో లోవర్ అబ్డామిన్ అంటే కింద కడుపు కింది భాగంలో నొప్పి అనేది ఉంటుంది. అది కొన్నిసార్లు చాలా రోజులు అంటే నెలల తరబడి అనేది ఉంటుంది. ఆ పెయిన్ అనేది నిలబడినప్పుడు, ఎక్కువసేపు నిలబడి ఉండేటప్పుడు, ఎక్కడైనా స్ట్రెయిన్ చేసినప్పుడు అంటే దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, మోషన్ సరిగా రెండు ముక్కినప్పుడు, అలాంటి కండిషన్లో పెయిన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇది రెండు. మూడవది ఏంటంటే బీజం సైజ్ అనేది మెల్లగా తగ్గుతూ రావడం. ఒక మనకి ఒక సైజ్ ఉన్నప్పుడు నరా మనం దాన్ని వారికోసిల్ మీన్స్ సీల్ డయాగ్నోస్ చేసి మనం సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అంటే మెల్లగా బీజం సైజ్ అనేది తగ్గిపోతూ వస్తుంది. దాన్ని టెస్టిక్యులర్ అట్రోఫీ అంటాం, సైజ్ తగ్గిపోవడం. సో ఆ టెస్టిక్యులర్ అట్రోఫీ రావడం వల్ల మనకి మగవాళ్ళలో మా హార్మోన్ టెస్టోస్టెరోన్ హార్మోన్ అనేది తగ్గిపోతుంది. దానివల్ల మనకి జనరలైజ్ వీక్నెస్, మజిల్ వీక్నెస్, బోన్ ప్రాబ్లమ్స్, దాంతోపాటు మెయిన్ సమస్య వచ్చేసి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే అంగస్తంభమైన సమస్యలు అండ్ వీర్యం తొందరగా స్కలనం అవడం, అలాంటి సమస్యలన్నీ టెస్టోస్టెరోన్ హార్మోన్ తగ్గడం వల్ల మనకి వస్తాయి అన్నమాట.
1: ఏ వయసు వారికి రావడానికి ఆస్కారం ఉందండి ఈ సమస్య?
0: సో ఇది యాక్చువల్గా మనకి ఎక్కువగా ప్యూబర్టల్ అంటే వయసు అనేది మనకి 14-15 సంవత్సరాల వారికి సడన్ గ్రోత్ స్పట్ అంటే మనకి సడన్గా ఇంక్రీజ్ అవ్వడం వల్ల, మనకి గ్రోత్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల వాళ్ళకు ఎక్కువ శాతం వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. బట్ మనం ఆ ఏజ్లో సిమ్టమ్స్ అనేవి కనబడవు కాబట్టి మనం చాలామంది దాన్ని డయాగ్నోస్ చేయలేక నిర్లక్ష్యం వలుస్తాం. తర్వాత అరౌండ్ కొంతమందికి 40-30-40 సంవత్సరాల వాళ్ళకి కూడా వస్తాయి. ఇంకా మనకి ఇన్ఫర్టైల్ అంటే మనకి ఇప్పుడు మ్యారేజ్ ఆల్మోస్ట్ 25-35 ఇయర్స్లో పిల్లలు పుట్టకపోవడం వల్ల వాళ్ళు డయాగ్నోస్ చేసి చాలామందికి ఏజ్ వాళ్ళకి బయటపడతాయి. ఇదే ప్రాబ్లం ఓల్డ్ ఏజ్ అంటే 50 సంవత్సరాల వాళ్ళకి చాలా తక్కువ పీరియడ్లో అంటే ఇంతకు ముందు ఏం లేకున్నా ఇప్పుడు సడన్గా రావడం, 10 రోజులు 4 రోజుల్లోపు రావడం అంటే దానికి సమ్ అదర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళలో ఖచ్చితంగా మనం ఇన్వెస్టిగేషన్ చేయాలి. అంటే ఏదైనా రీనల్ సెల్ కిడ్నీ క్యాన్సర్ కానీ, లోపల కడుపులో ఏదైనా క్యాన్సర్ కానీ, కడుపులో గడ్డలు కానీ, అవి ఆ నరాల మీద ఒత్తుతుండడం వల్ల రక్తం వెనక్కి పోవడం వల్ల రక్తనాళాలు ఉబ్బి మనకి వారికోసిల్లాగా బయటపడతాయి. సో 50 ఏళ్ళు ఆ తర్వాత సడన్గా వచ్చిన వారు ఖచ్చితంగా మనం ఎందుకు వచ్చిందో డయాగ్నోస్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది.
1: ఈ లక్షణాలతో వచ్చిన వారికి మీరు ట్యాబ్లెట్ల ద్వారా ట్రీట్మెంటా లేకపోతే ప్రత్యేక సందర్భాలు ఆపరేషన్ కూడా చేయాల్సిన అవసరం ఉంటుందండి?
0: అది ఇప్పుడే మనం చెప్పినట్టు వారికోసిల్ అనేది సిమ్టమ్స్ అనేవి చాలామందికి అయితే ఏముండవు. సో అలాంటి వాళ్ళలో మనం టెస్టులు చేసి వాళ్ళకి అంటే ఇన్ఫర్టిలిటీ అంటే పిల్లలు పుట్టకుండా ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా మనము సర్జికల్ ద్వారా ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఎందుకంటే వారికోసిల్ వల్ల మనకు బ్లడ్ అక్కడే ఉండిపోవడం వల్ల, అక్కడ రక్తనాళాల్లో బ్లడ్ స్టోర్ అవ్వడం వల్ల అక్కడ స్క్రోటం టెంపరేచర్ అంటే రక్తం దాని యొక్క వేడి అనేది పెరుగుతుంది. ఆ వేడి పెరగడం వల్ల మనకు వీర్య కణాలు అనేవి నెంబర్ తగ్గిపోవడం, లేక దానికి మార్ఫాలజీ అంటే సరిగా స్ట్రక్చర్ లేకపోవడం, మోటిలిటీ అంటే దాని కదలికలు లేకపోవడం వల్ల ఇన్ఫర్టిలిటీ అనేది వస్తుంది అన్నమాట. సో అలాంటి వాళ్ళకి మనము ఓన్లీ సర్జికల్ ద్వారానే కరెక్షన్ చేసుకోవాలి. ఇంకా చాలామందికి అంటే ఇవి కాకుండా రొటీన్గా బయటపడినప్పుడు ఓన్లీ లైట్గా పెయిన్ అయితే ఉంటుంది. వాళ్ళకి మనము అట్లీస్ట్ 6 మంత్స్ to 1 ఇయర్ పెయిన్ ఉండేంత వరకు వాళ్ళకైతే ఏం చేయం, జస్ట్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటే పెయిన్కి పెయిన్ కిల్లర్స్ వాడుకోవడం, టెస్టిస్ అనేవి హ్యాంగ్ అవ్వకుండా సపోర్ట్, స్కోటల్ సపోర్ట్ అంటే అండర్వెల్ లాంటివి వేసుకోమని చెప్పడం, అవన్నీ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అనేది ఇస్తామన్నమాట. సర్జికల్కి ఓన్లీ కొన్ని మాత్రమే ఇండికేషన్స్ అంటే ఆ 6 మంత్స్ నుంచి 1 ఇయర్ వరకు పెయిన్ ఉండడం, బీజం సైజు మెల్లగా తగ్గిపోతూ వస్తుండడం, పిల్లలు పుట్టకపోవడం, ప్లస్ కొంతమందికి సమ్ అంటే కంట్రీస్ అంటే జాబ్స్, పోలీస్ జాబ్స్, గవర్నమెంట్ జాబ్స్ అవి ఉంటాయి, దాంతోపాటి గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళే వాళ్ళకి వాళ్ళకు వారికోసిల్ ఉంటే యాక్సెప్ట్ చేయరు కాబట్టి అలాంటి వాళ్ళకి సర్జికల్గా కరెక్షన్ చేస్తాము.
1: డాక్టర్ గారి సలహాల ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం.

అని అసంఖ్యాక శ్రోతలు వింటున్నారు. డాక్టర్ ఎన్ దినేష్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడాలి అనుకుంటే వెరికోసిల్ గురించి, వృషణాల్లో ఉన్నటువంటి ఇతర సమస్యల గురించి ఫోన్ చేయండి, ఇప్పటికిప్పుడే మాట్లాడండి. 0856222 4

0: వేదాంత హాస్పిటల్ అత్యాధునిక క్యాత్ ల్యాబ్, అడ్వాన్స్డ్ టెక్నాలజీతో లేజర్ తో కిడ్నీలో రాళ్లు కరిగించుట, బ్రెయిన్ మరియు స్పెయిన్ కీహోల్ ఆపరేషన్లు, అడ్వాన్స్డ్ క్రిటికల్ కేర్ విభాగం, అపార అనుభవం గల డాక్టర్లు మరియు వైద్య సిబ్బందిచే వైద్య సేవలు వేదాంత హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయి. వేదాంత హాస్పిటల్స్, ఐటీఐ సర్కిల్ దగ్గర అక్కాయిపల్లి పార్కు ఎదురుగా అక్కాయిపల్లి కడప.
1: డాక్టర్ గారి సలహాల కార్యక్రమానికి వింటున్న శ్రోతలందరికీ స్వాగతం. ప్రత్యక్షంగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది 10 గంటల వరకు. డాక్టర్ ఎన్ దినేష్ కుమార్ రెడ్డి గారు యూరాలజిస్ట్, అలాగే ఆండ్రాలజిస్ట్ మన స్టూడియోలో సిద్ధంగా పురుషులలో వస్తున్నటువంటి వెరికోల్సెల్ సమస్య గురించి ఈనాటి కార్యక్రమం, అలాగే ఇతర సమస్యల గురించి కూడా మీరు ప్రశ్నలు అడిగి సమాధానాలను పొందవచ్చు. ఫోన్ చేయండి 2444-1149-2444-1947. హలో
2: సార్, నమస్తే సార్.
1: నమస్తే అండి. ఒకసారి మీ పేరు చెప్తారా?
2: నా పేరు పద్మా అండి.
1: ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
2: కడప నుంచే అండి.
1: కొంచెం ఆ పక్కన రేడియో సౌండ్ తగ్గిస్తారా?
2: హలో,
1: చెప్పండి.
2: ఇప్పుడు తొడల దగ్గర సన్నగా రెట్టుగా కొంచెం వెరికోస్ వచ్చాయి సార్, చాలా రోజుల నుంచి. అక్కడ ఏమన్నా దురద వస్తుందా సార్? వెరికోస్ మీద ఎప్పుడన్నా మాకు దురద వస్తుంది అక్కడ?
3: అమ్మా నమస్కారం అమ్మా. సో మీరు చెప్పేది వారికోజ్ వీన్స్ అంటే కాళ్ళల్లో మనకి నరాలు ఉబ్బింది, వారికోజ్ వీన్స్ అంటామ్మా. ఆ వారికోజ్ వీన్స్లో చెడు రక్తం ఉంటుంది, దానివల్ల పైన ఉండే చర్మానికి రక్త సరఫరా, రక్తం ఆక్సిజన్ సరిగా లేకపోవడం వల్ల చర్మం అనేది డ్యామేజ్ అవ్వడం మొదలవుతుంది. దానికి స్టేజ్లు ఉంటాయి. ఫస్ట్ కలర్ మారడం చర్మం, తర్వాత దురద రావడం, తర్వాత పుండ్లు పడడం, అల్సర్స్ అంటాం, అవి స్టేజెస్ అన్నమాట. సో మనకి దురద వచ్చి చర్మం కలర్ మారుతుందంటే మనము ఖచ్చితంగా దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఒక చిన్న స్కానింగ్ చేసుకొని ఎక్కడెక్కడ ఆ నరాలు ఉన్నాయో చూసుకొని దానికి ఆ నరాలని బ్లాక్ చేసుకోవాల్సి అయితే వస్తుందమ్మా. ఆ చర్మం అదే మార్పులు మొదలయ్యంటే ఖచ్చితంగా మనం దానికి సర్జికల్గానే చేసుకోవాల్సి అయితే వస్తుందమ్మా. అంటే చిన్నంత ముందు ఏమి ఇబ్బంది లేకుండా ఓన్లీ నరాలు మాత్రమే కనిపిస్తున్నాయంటే దానికి కాళ్ళని ఎత్తులో పెట్టుకోవడం, బ్యాండేజ్లు అంటే ఎలాస్టిక్ స్టాకింగ్స్ అంటాం, అలాంటివి సాక్స్ లాంటివి వేసుకోవడం చేస్తే అవి మనకి పెరగకుండా కాపాడుకోలేం. బట్ ఆల్రెడీ చర్మం మార్పులు మొదలైనాయంటే ఖచ్చితంగా మళ్ళీ తర్వాత పుండ్లు ఏర్పడే అవకాశాలు అయితే ఉంటాయి. అప్పుడు ఆ పుండ్లు అనేవి సరిగా మానవు, మనము ఆ నరాన్ని మనము బ్లాక్ చేస్తే తప్ప. ఓకే అమ్మా, థ్యాంక్ యూ.
1: డాక్టర్ గారి సలహాల కార్యక్రమాన్ని వింటున్నారు యూరాలజిస్ట్, అలాగే ఆండ్రాలజిస్ట్ డాక్టర్ ఎన్ దినేష్ కుమార్ రెడ్డి గారు స్టూడియోలో ఉన్నారు. ప్రత్యక్షంగా డాక్టర్ గారితో మాట్లాడి సమాధానాన్ని పొందచ్చు. వారికోసిల్ సమస్య గురించి, ఇతర సమస్యల గురించి మీరు ప్రశ్నలు అడగండి, సమాధానాలు పొందండి. డాక్టర్ గారు, ఇప్పుడు ఈ సమస్య కాకుండా ఎక్కువగా మీ దగ్గరకు ఎలాంటి సమస్యలతో వస్తున్నారు, వారికి మీరు ఎలాంటి పరిష్కారం అందిస్తారండి?
3: సో మనకి వారికోసిల్ రిలేటెడ్ అంటే మనకి వృషణాలకు సంబంధించి ఎక్కువ మంది కొన్నిసార్లు అంటే పెయిన్, ఓన్లీ లైట్గా పెయిన్ వస్తుడే ఉండడం, దాన్ని ఆర్కాలజియా అంటాం. అంటే దానికి స్పెసిఫిక్ కాజ్ అయితే ఏమి ఉండదు, మేబీ ఎక్కువ మంది నిలబడి ఉండడం, స్టాండింగ్ వల్ల, ఆ వెయిట్ వల్ల అంటే టెస్టిస్ అనేది హ్యాంగ్ అవ్వడం వల్ల పెయిన్ అనేది వస్తుంది. దానికి మనం సింప్టమాటిక్ ట్రీట్మెంట్ అంటే పెయిన్కి రిలీవ్ తీసుకోవడం, నర్వ్ గ్రోత్కి కొన్ని డ్రగ్స్ తీసుకోవడం, స్కోటల్ సపోర్ట్ అలాంటివి చేసుకోవడం. ఇంకా రెండో మెయిన్ కారణం అయితే ఇన్ఫర్టిలిటీ.
1: డాక్టర్ గారు, ఒక శ్రోత ఎవరో ఉన్నారండి, పలకరిద్దాం. హలో
4: హలో హలో, నమస్తే.
1: నమస్తే అండి, ఒకసారి మీ పేరు చెప్తారా?
4: నాగముని సార్.
1: హలో,
4: నాగముని.
1: నాగముని గారు చెప్పండి, సమస్య ఏంటో?
4: హెర్నియాకు
1: హెర్నియా
4: హెర్నియాకు దీనికి ఏం తేడా సార్?
1: ఓకే, డాక్టర్ గారు చెప్తారండి.
3: హెర్నియా అంటే మనకి లోప ఇంగ్వైనల్ రీజన్ అంటే అంటే గజ్జల్లో మనకి కండరాలు వీక్ అవ్వడం వల్ల కడుపులో ఉండే ప్రేగులు, కొవ్వు అనేది కిందికి బీజంలోకి జారడం, స్కోటంలోకి జారడం, దాన్ని హెర్నియా అంటామండి. ఇవి వారికోసిల్ అంటే బీజం దగ్గర ఉండే రక్తనాళాలు ఉబ్బడం. మనకి హెర్నియాకి ఓన్లీ ట్రీట్మెంట్ వచ్చేసి సర్జరీ. సో మనకి ఏదైతే ఆ వీక్ అయిందో, ఆ రంధ్రం ఏర్పడిందో, ఆ ప్రేగులు ఆ కొవ్వునంతా కడుపులోకి పంపించేసి ఆ రంధ్రాన్ని క్లోజ్ చేయడం, మళ్ళీ రాకుండా మెష్ లాంటిది పెట్టుకోవడం. ఈ వారికోసిల్ అంటే ఇక్కడ రక్తనాళాలు ఉబ్బడం. సో రక్తనాళాలు వాటికి

0: సర్జరీ అనేది ఓన్లీ కొందరిలో మాత్రమే చేస్తామన్నమాట. అంటే పిల్లలు పుట్టిన వాళ్ళకి, ఆ బీజం సైజ్ తగ్గిపోతుండే వాళ్ళకి పెయిన్ నొప్పి అనేది ఒక 6 నెలల నుంచి సంవత్సరం వరకు కంటిన్యూస్గా ఉంది, అలాంటి వాళ్ళకి మాత్రమే సర్జరీ చేస్తాం. మిగతా వాళ్ళకి జస్ట్ అబ్జర్వేషన్ లాగా పెడతాం.
1: డాక్టర్ గారి సలహాల కార్యక్రమాన్ని వింటున్నారు. డాక్టర్ గారు, ఇప్పుడు కొన్ని వృత్తులు అంటే బరువు మోసే వృత్తులు లాంటి వారికి ఇలాంటి ఏమైనా సమస్యలు రావడానికి ఆస్కారం ఉందంటారండి మీరు గమనించినట్లుగా?
0: అదే, మనము ఎక్కువసేపు నిలబడి ఉండడం, ఎక్కువ స్ట్రైనింగ్ పనులు అంటే కడుపులో ఒత్తిడి ఎక్కువయ్యే పనులు అంటే బరువులు ఎత్తడం, అలాంటి వాళ్ళకి ఏమైందంటే కడుపులో ఒత్తిడి అవ్వడం వల్ల రక్తనాళాలు, ఆ ప్రెజర్ అనేది రక్తనాళాల మీద పడడం వల్ల వారికోసిల్ అనేది ఏర్పడుతుంది, లేదా ఆల్రెడీ ఉన్న వాళ్ళకి అది సైజ్ అనేది ఇంక్రీజ్ అవ్వడం అయితే మొదలవుతుంది అన్నమాట. దానితో పాటు ఇంతకుముందు శ్రోత గారు అడిగినట్టు హెర్నియా వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి అలాంటి వాటికి. సో మనం దానికి ఒక బేసిక్ అంటే క్లినికల్ ఎగ్జామినేషన్, డాక్టర్ గారిని కన్సల్ట్ అయితే ఒక చిన్న పరీక్ష చేసి ఎక్కడ వాపు ఉంది, ఎంతవరకు వాపు వస్తుంది, అది కొన్నిసార్లు కాఫ్ ఇంపల్స్ అంటాం, అంటే మనం దగ్గిన పేషెంట్ని దగ్గమని అడిగి దానివల్ల కడుపులో ఒత్తిడి అవ్వకపోవడం వల్ల స్వెల్లింగ్ అనేది పెరుగుతుంది. సో మనం ఏ రకం ఉందో డయాగ్నోస్ చేసుకుని దానికి సరైన ట్రీట్మెంట్ అనేది ఇస్తామన్నమాట.
1: ఓకే, అంటే హలో
2: నమస్తే సార్.
1: నమస్తే, మీ పేరు చెప్తారా?
2: గోవిందరావు సార్. సార్, మిషనాల్లో లావు కావడం సన్నగాను అయితే అంటే హెర్నియా ఆపరేషన్ చేసి ఎముక చూపించారు, దానివల్ల ఇట్లా ఉబ్బుతాను అని ఆపరేషన్ చేశారు. మెయిన్ ఇప్పుడు ఫోన్ చేయడం ఏమంటే సంతానం లేని ఆడవాళ్ళనే అంటున్నారు, కానీ మగవాళ్ళలో కూడా వీర్యకణాల్లో కౌంట్ అదే పురుషాంగం కాదే వీర్యకణాల్లో శమంలో కౌంటింగ్ ఎంత ఉండాలా, ఎందుకంటే చాలా మంది బిడ్డలు లేకుండా బాధపడుతున్నాం.
0: ఇప్పుడు సంతానాలేమి, ఇన్ఫర్టిలిటీ అనేది ఇప్పుడు గ్రోయింగ్ సబ్జెక్ట్, అంటే చాలా మందికి ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ చాలా మంది మనకి కన్సల్ట్ అవుతున్నారు. సో ఇన్ఫర్టిలిటీకి ఆడవాళ్ళలో ఎంత కారణమో మగవాళ్ళు కూడా అంతే కారణం. సో 30% మంది ఆడవాళ్ళు అయితే 25-30% మగవాళ్ళలో కూడా ప్రాబ్లం ఉంది. ఇద్దరు మగవాళ్ళు ఆడవాళ్ళలో ఆల్మోస్ట్ 50% మందికి అయితే ప్రాబ్లం ఉంది. సో ఇప్పుడు మారిన జీవన శైలి, అంటే సెల్ ఫోన్స్ ఎక్కువ వాడడం, ప్లస్ ఫ్యాటీ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం, ప్లస్ రేడియేషన్ ఎక్స్పోజర్ వల్ల మనకి వీర్యకణాల ఉత్పత్తి అనేది తగ్గుతుంది. దాంతోపాటు వాటి యొక్క మార్ఫాలజీ ప్లస్ వాటి యొక్క కదలికలు అన్నీ తక్కువ ఉండడం వల్ల ఇన్ఫర్టిలిటీ సమస్య అనేది పెరుగుతుంది అన్నమాట. మనకి వీర్యకణాలు నెంబర్ అనేది మనకి ఓల్డ్ గైడ్లైన్స్, అంటే ఇంతకుముందు వాళ్ళకి మనకు వాల్యూమ్ ఒక 2.5 నుంచి 3 ml ఉత్పత్తి అయితే అది నార్మల్గా తీసుకునే వాళ్ళం. ఇంతకుముందు ఒక ఎంఎల్కి 25-30 మిలియన్స్ ఉంటే నార్మల్ తీసుకునే వాళ్ళం. ఇప్పుడు మారిన గైడ్లైన్స్ ప్రకారం 1 to 1.5 ml వీర్యం వచ్చినా కూడా నార్మల్గానే కన్సిడర్ చేస్తున్నాం. ఎందుకంటే రేడియేషన్ ఎక్స్పోజర్, జీవన శైలి అవన్నీ వల్ల మనకి వీర్యం అనేది తగ్గిపోయింది, అమౌంట్ తగ్గిపోయింది. ప్లస్ ఇప్పుడు కణాల్లో కూడా 10 to 15, ఇంతకుముందు 25-30 తీసుకునే వాళ్ళు ఇప్పుడు 15 మిలియన్స్ ఉన్నా కూడా నార్మల్గానే కన్సిడర్ అనేది చేస్తున్నామండి.
1: హలో.
3: హలో సార్, నమస్తే సార్.
1: నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్తారా?
3: నంద్యాల జిల్లా వెంకటసుబ్బయ్య సార్.
1: ఓకే, మీ పేరండి?
3: ఆర్ వెంకటసుబ్బయ్య సార్.
1: వెంకటసుబ్బయ్య గారు, అడగండి, ప్రశ్న ఏంటో.
3: సార్ నమస్తే సార్, డాక్టర్ గారు.
0: నమస్తే అండి.
3: సార్ ఏం లేదు సార్, నేను వేరే సార్ డాక్టర్ గారు చూసింటే
0: చెప్పండి,
3: కిడ్నీలో కాకుండా ఏదో చేదు పుట్టలో రాళ్ళు ఉన్నాయన్నారు సార్, అవి ఎట్లా సార్, అవి ఎంతవరకు నిజం సార్?
0: కిడ్నీ కాకుండా ఎక్కడ చేదుపట్ట అంటే తెలుగులో దాన్ని పిత్తాశయం అంటాం, గాల్ బ్లాడర్ రాళ్ళు అంటాం, అది కుడి పక్క లివర్ కింద అనేది ఉంటుంది. లివర్ అది అది మనకి పిత్తాశయంలో రాళ్ళు అనేవి మనకు చూసుకోవాలి, అంటే ఏజ్ ఎంత ఏజ్ లో వచ్చాయి, షుగర్ ఉందా లేదా, ఎన్ని రాళ్ళు ఉన్నాయి, ఒక రాయి ఉందా, చాలా రాళ్ళు ఉన్నాయా చూసుకోవాలి. సో అవి కిడ్నీ రాళ్ళలాగా అవి పడిపోవడం అనేది ఏం జరగదు. అవి రాళ్ళు సైజ్ ఏంటంటే కొన్నిసార్లు జారి కింద అడ్డం పడితే మనకి పచ్చ కామెల్లో వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి, దాంతోపాటు ఆ పిత్తాశయానికి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. సో షుగర్ ఉండి, ఓల్డ్ ఏజ్ ఉండి, ఎక్కువ మల్టిపుల్ స్టోన్స్ ఉంటే దానికి సర్జరీ అనేది అడ్వైజ్ చేస్తామండి. లాప్రోస్కోపీ ద్వారా కోలిసిస్టెక్టమీ అంటాం, గాల్ బాడర్ అనేది రిమూవ్ చేస్తామండి దానికి.
3: అదే సార్, ఎట్లా ప్రాబ్లం ఏమన్నా సార్, ఇప్పుడు ఆపరేషన్ చేయడానికి ఆరోగ్యశ్రీ ఏమన్నా సార్ మీ కడపలో?
0: ఇది లాప్రోస్కోపిక్ కోలిసిస్టమ్ అనేది మనకు ఆరోగ్యశ్రీ అనేది బయట హాస్పిటల్స్లో రిమూవ్ చేశారండి, ఓన్లీ మెడికల్ కాలేజీలో మాత్రమే అవైలబిలిటీలో పెట్టారు.
3: అవునా సార్?
0: బయట ఆరోగ్యశ్రీ లేదండి దానికి.

0: వేదాంత హాస్పిటల్స్, ఐటిఐ సర్కిల్ దగ్గర అక్కైపల్లి పార్కు ఎదురుగా అక్కైపల్లి కడప. కడప జిల్లాలోనే అతిపెద్ద విశాలమైన 100 పడకల హాస్పిటల్ వేదాంత హాస్పిటల్. అత్యాధునిక క్యాత్ ల్యాబ్, అడ్వాన్స్డ్ టెక్నాలజీతో లేజర్ తో కిడ్నీలో రాళ్లు కరిగించుట, బ్రెయిన్ మరియు స్పెయిన్ కీహోల్ ఆపరేషన్లు, అడ్వాన్స్డ్ క్రిటికల్ కేర్ విభాగం, అపార అనుభవం గల డాక్టర్లు మరియు వైద్య సిబ్బందిచే వైద్య సేవలు వేదాంత హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయి. వేదాంత హాస్పిటల్స్, ఐటిఐ సర్కిల్ దగ్గర అక్కైపల్లి పార్కు ఎదురుగా అక్కైపల్లి కడప.
1: డాక్టర్ గారి సలహాల కార్యక్రమాన్ని అసంఖ్యాక శ్రోతలు వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం ద్వారా. ఈనాటి కార్యక్రమంలో వెరికోసిల్ పురుషుల్లో ఉన్నటువంటి ఉష్ణాల వాపు, ఇతర సమస్యల గురించి లైవ్ కార్యక్రమం కొనసాగుతుంది. యూరాలజిస్ట్, ఆండ్రాలజిస్ట్ డాక్టర్ ఎన్ దినేష్ కుమార్ రెడ్డి గారు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. ఫోన్ చేయండి 2444119 2449 1977. హలో.
2: హలో,
1: నమస్తే అండి, కార్యక్రమానికి స్వాగతం డాక్టర్ గారు.
2: నమస్తే సార్, నా పేరు వెంకటేష్ రెడ్డి, రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్.
1: ఓకే,
3: గుడ్ మార్నింగ్ సార్.
2: నంది కొట్టుకోరు
3: సార్, చెప్పండి.
2: వయస్సు 84 సార్.
3: చెప్పండి సార్.
2: యూరిన్ పోసినాక పోయక ముందు కూడా పెయిన్ ఉంటుంది సార్.
3: ఓకే సార్. సో
2: కల్చరల్ రిపోర్ట్ వచ్చింది, నెగటివ్ వచ్చింది. రిపోర్ట్ చేశారు, అది నెగటివ్ వచ్చింది. మాత్రలు ఇచ్చినారు, ఒక నెల వాడమన్నారు, వాడినాను, అయినా పెయిన్ అట్లే వస్తుంది సార్.
3: అదే సార్, మీరు చెప్పే సిమ్టమ్స్ యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే సిమ్టమ్స్ సార్. మీ ఏజ్ కి యూరిన్ వచ్చే ద్వారంలో ప్రోస్టేట్ కండ అని చెప్పి పెరుగుతుంది సార్, పౌరుష గ్రంథి అంటాం తెలుగులో. ఆ గ్రంథి పెరగడం వల్ల మీకు యూరిన్ అనేది కంప్లీట్గా ఎంటీ అవ్వదు సార్. అంటే యూరిన్ పోయకముందు కొద్దిగా అమౌంట్ ఉంటే, పోసిన తర్వాత కొద్దిగా అమౌంట్ మిగిలిపోతుంది. అది ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి సార్. ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇప్పుడు మనము దానికి స్కాన్ చేయించుకొని ఆ గ్రంథి అనేది ఎంత సైజు ఉంది, దానివల్ల దాంతోపాటు యూరిన్ అనేది ఎంత మిగిలిపోతుంది మనం పోసిన తర్వాత, అవి చూసుకొని దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ బర్నింగ్, అదే ఆ మంట రావడాన్ని తగ్గించుకోవచ్చు సార్.
2: మంట ఏ ఉండదు సార్, మళ్ళీ కొంచెం వస్తుంది.
3: అదే సార్ నేను చెప్పేది అదే. ఆ గ్రంథి పెరగడం వల్ల మనకి మూతనాళం అనేది సన్నబడతాది, దానివల్ల అనేది మీకు యూరిన్ ఫ్లో అది స్పీడ్ అనేది తగ్గడం, లోపల అట్ని యూరిన్ ఉండిపోవడం, ఇన్ఫెక్షన్ ఆటోమేటిక్ రావడం జరుగుతుంది సార్.
2: ఒక నెఫ్రాలజిస్ట్ చూపించింటే లైట్గా ఇన్ఫెక్షన్ ఉందని మాత్రలు రాసినాడు, అది మాత్రలు వాడుకుంటూ ఉంటే బాగుంటుంది.
3: యూరాలజిస్ట్ ని ఒకసారి కలవండి సార్. వాళ్ళు
2: యూరాలజిస్ట్ కూడా చూపించాను సార్, కల్చరల్ రిపోర్ట్ చేసినాడు, ఆయన మాత్రలు ఇచ్చినాడు.
3: అది యాక్చువల్ కోర్స్ వాడాలి సార్, మనం వాడేది 3 to 6 months కోర్స్ పెడతాం ప్రోస్టేట్కి. బట్ దాంతోపాటు ఏజ్ కూడా విల్ టేక్ కన్సిడర్, అంటే ఏజ్ కూడా ఒక తీసుకుంటాం ఒక లెక్క కింద. సో మనకి సిమ్టమ్స్ అట్లే మాటమాటిక్ యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తాయంటే సర్జరీ అనేది అడ్వైజ్ చేస్తాం. బట్ సర్జరీ చేసే ముందర ఏజ్ ఎట్లా, ఏమైనా ఫిట్నెస్ ఎట్లా ఉన్నారు సర్జరీకి అనేది చూసుకుని డెసిషన్ అనేది తీసుకుంటాం సార్.
1: హలో.
4: హలో, నమస్తే సార్.
1: నమస్తే అండి, కార్యక్రమానికి స్వాగతం అండి. డాక్టర్ గారి సలహాలు.
4: థ్యాంక్ యూ సార్.
1: మీ పేరు?
4: ఎర్రగుంట్ల సార్ నాది, నేను టైలర్ సార్.
1: ఓకే, పేరు చెప్తారా?
4: ఖాదర్ భాష సార్.
1: ఖాదర్ భాష గారు, చెప్పండి సమస్య ఏంటో.
4: మోకాళ్ళు 3 రోజుల నుంచి ఎక్కువ నొప్పించింది సార్. అది చూపించుంటే ఆయన ఎంకల్ డాక్టర్ దగ్గర చూపి ఎక్స్రే అందు తీసినారు సార్.
3: చెప్పండి.
4: కాకపోతే ఏం అరుగుదలేం రాలేదు, కాకపోతే నీ వయసు 63-65 ఉన్నాయి.
1: శ్రోతలు గమనించాలి, ఇది ఇతర సమస్యల గురించి దయచేసి ఈనాటి కార్యక్రమంలో ప్రశ్నలు అడగండి. డాక్టర్ ఎన్ దినేష్ కుమార్ రెడ్డి గారు ఆండ్రాలజిస్ట్, యూరాలజిస్ట్. వీరు పురుషుల్లో వృషణాలకు ఉన్నటువంటి సమస్యల గురించి ఈ లైవ్ కార్యక్రమం కొనసాగుతుంది. 2449 1197 ప్రత్యక్షంగా ఇప్పటికిప్పుడే సమాధానం పొందొచ్చు. ఫోన్ చేయండి, డాక్టర్ ఎన్ దినేష్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడండి. డాక్టర్ గారు, ఇప్పుడు రకరకాల శ్రోతలు రకరకాల ఇబ్బందులు చెప్పారు, మీరు పరిష్కారం అందిస్తున్నారు. ఈ విషయం గురించి ఇంకా అవగాహన కలిగించడానికి ఎలాంటి సమస్య ఉన్నప్పుడు, ఎలాంటి లక్షణాలు ఉన్నప్పుడు డాక్టర్ని ఆలస్యం లేకుండా సంప్రదించాలండి?
3: అదే, ఇప్పుడు వారికోసిల్ని మనకు యంగ్ ఏజ్ అంటే మనకి 14-15 సంవత్సరాలు ఆ గ్రోత్ స్పర్ట్స్ వచ్చినప్పుడు, కొందరు ఎవరన్నా బీజాలు అనేవి సైజ్ పెరగడము, అక్కడ పెయిన్ వస్తుంటే మనకి డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. ఎందుకంటే ఆ ఏజ్లో వారికోసిల్ ఏర్పడడం వల్ల మనకి బీజం అనేది, అంటే లాంగ్ లైఫ్ స్పెన్ అవడం వల్ల బీజం అనేది సైజ్ క్రమంగా తగ్గిపోతూ హార్మోన్ అనేది తగ్గిపోతుంది. సో అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఇంటర్వెన్షన్ చేసుకోవాలి.

0: రెండు, పిల్లలు పుట్టకుండా ఉంటే వాళ్ళలో మనకి డాక్టర్ని కన్సల్ట్ అయితే అక్కడ ఎగ్జామినేషన్ చేసి ఏమన్నా వారికోసిల్ ఉందా లేదా చూసి దాన్ని ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఎందుకంటే వారికోసిల్ అనేది సర్జికల్గా కరెక్టబుల్ కాజ్, మనం దాన్ని కరెక్ట్గా ట్రీట్మెంట్ చేయించుకుంటే మనకి వీర్యకణాలు పెరిగి ఫర్టిలిటీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మూడవది ఓల్డ్ ఏజ్, ఇంతకుముందు చెప్పినట్టు 50-60 ఏళ్ళ వాళ్ళకి సడన్ అంటే షార్ట్ గ్యాప్లో మనకి నరాలు ఉబ్బడం అయితే జరిగితే దానికి ఖచ్చితంగా వేరే అదర్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టు. సో వాళ్ళు కన్సల్ట్ అయ్యి ఆ కారణాన్ని కనుక్కొని మనం దానికి సరైన ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సి అయితే వస్తుంది.
1: ఇలాంటి సహజంగా హలో ఒక శ్రోత ఎవరో, నమస్తే అండి, కార్యక్రమానికి స్వాగతం అండి.
2: హలో సార్, గుడ్ మార్నింగ్ సార్.
1: నమస్తే, మీ పేరు చెప్తారా, ఎక్కడి నుంచో? చెప్పండి
2: సార్. నాకు యూరాలజీ ప్రాబ్లం సార్, నేను స్టంట్ వేస్తున్నా సార్, హార్ట్ స్టంట్ వేస్తున్నా సార్.
0: ఓకే సార్.
2: అప్పుడు లాస్ట్ ఇయర్ ఏప్రిల్ మేలో వేస్తున్నా సార్, అప్పటి నుంచి యూరాలజీ ప్రాబ్లమ్ రైజ్ అయింది సార్. ప్రోస్టేట్ గ్రేడ్ 1 వస్తుంది సార్.
0: సార్
2: బ్లాడర్ వచ్చి డిస్టెండెడ్ సార్.
0: ఓకే,
2: నేను మీ దగ్గర కూడా వచ్చిందా సార్, మీ దగ్గర నేను టాబ్లెట్ మీరు మ్యాక్పీ రాసినారు వాడతాను సార్.
0: సార్
2: టాబ్లెట్ కంటిన్యూ చేయమన్నారు, సిల్డోసిన్ వాడుతున్నా.
0: అదే అదే సార్, ఓల్డ్ ఏజ్ లో ప్లస్ హార్ట్ ప్రాబ్లమ్ సిల్డోసిన్ మంచి డ్రగ్ సార్.
2: 70 ప్లస్ నాకు.
0: అదే సార్ అదే సార్.
2: అది ఇప్పుడు తగ్గే పాసిబిలిటీ ఉండదా సార్? నాకు నేను మొన్న కూడా అల్ట్రాసౌండ్ స్కాన్
0: ప్రోస్టేట్ మనకి టాబ్లెట్స్ అనేవి ప్రోస్టేట్ గ్లాండ్ కి సైజ్ ఏం తగ్గించవండి, జస్ట్ మనకి ద్వారం వీరుని వచ్చే ద్వారాన్ని రిలీజ్ చేసి ఓపెన్ రిలాక్స్ అవ్వడం వల్ల కండరాలు ద్వారం అనేది ఓపెన్ అవుతుంది, అందువల్ల యూరిన్ అనేది ఫ్లో పెరగడానికి కంప్లీట్గా ఎంప్టీ అవ్వడానికి సహాయపడుతుంది. మనము గ్లాండ్ సైజ్ అనేది ఎలాగూ మనకి ఎట్టి పరిస్థితుల్లో మా టాబ్లెట్స్ వల్ల అనేది తగ్గదు, దానికి ఓన్లీ సర్జరీ ద్వారా మాత్రమే రిమూవ్ చేయాలి. బట్ సర్జరీ చేయాలంటే కొన్ని మాత్రమే ఇండికేషన్స్, అందరికీ సర్జరీ చేయాల్సిన అవసరం లేదు. మందులకి మనకి రెస్పాండ్ అవుతున్నారు అంటే ఇబ్బందులు అనేవి తగ్గుతున్నాయి, స్కానింగ్ వైజ్ లోపల యూరిన్ మిగలకుండా ఉంటుంది, మార్పులు ఏం రావట్లేదు మూత్రాశయంలో అంటే వాళ్ళకు మెడికల్గానే కంటిన్యూ చేస్తాం. లేదు సింప్టమ్స్ చాలా ఇబ్బంది పెడుతున్నాయి, స్పీడ్ అనేది రావట్లేదు, యూరిన్ ఆగిపోతుంది, ప్లస్ మూత్రాశయంలో ఏమైనా రాళ్ళు ఏర్పడుతున్నాయి, ఇన్ఫెక్షన్లు మాటిమాటికి వస్తున్నాయి, పైన కిడ్నీలో ఏమైనా మార్పులు మొదలైనాయి, అలాంటి వాళ్ళకందరికీ సర్జరీ అనేది అడ్వైజ్ చేస్తాం. అది ఒకటి. ప్రోస్టేట్ సైజ్ అనేది ఎప్పుడు ఇంపార్టెంట్ కాదండి, మనకి సింప్టమ్స్ అంటే ఎంత ఇబ్బంది పడుతున్నాయో దాని ప్రకారం ట్రీట్మెంట్ తీసుకోవాలి. గ్రేడ్ 1 అంటే నాకు చిన్నగా ఉంది సింప్టమ్స్, ఇబ్బంది ఏమి లేదు, అవసరం లేదు, అట్లానే ఏం లేదు. మనకి కొంతమందికి 25-30 గ్రామ్స్ కూడా ఎక్కువ ఇబ్బందులు ఉండడం వల్ల వాళ్ళకి సర్జరీ అనేది అడ్వైజ్ చేస్తాం. కొంతమందికి 60-70 గ్రామ్స్ ఉంటుంది, వాళ్ళకి ఇబ్బందులు ఏమి ఉండవు, అలాంటి వాళ్ళకి అసలు అంటే ఇబ్బందులు ఏమి లేకపోతే ట్రీట్మెంట్ అనేది పెట్టాం, ఒకవేళ ఉన్నా కూడా మందుల ద్వారా అనేది ట్రీట్మెంట్ అనేది చేస్తాం.
1: డాక్టర్ గారి సలహాల కార్యక్రమాన్ని వింటున్నారు. పురుషుల్లో వృషణాలకు వస్తున్నటువంటి సమస్యలు పరిష్కారాల గురించి కార్యక్రమం కొనసాగుతుంది. యూరాలజిస్ట్ ఆండ్రాలజిస్ట్ డాక్టర్ ఎన్ దినేష్ కుమార్ రెడ్డి గారు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. ఫోన్ చేయండి 2441-1947. హలో
3: హలో సార్, నమస్తే సార్.
1: నమస్తే అండి, కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరు చెప్తారా? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? ఓకే, అడగండి, సమస్య ఏంటో.
3: సార్ నమస్తే సార్, సార్ గారికి.
0: నమస్తే అండి
3: సార్, మాది రీసెంట్ గా వారికోస్ వచ్చింది సార్, 6 మంత్స్ బ్యాక్ సర్జరీ చేయించాము.
0: వారికోస్ వీన్స్ కాళ్ళ నరాలు?
3: సార్, వారికోస్ సీలే సార్.
0: వారికోస్ సీలే చేయించారా? ఓకే
3: సార్. కానీ 6 మంత్స్ అయిపోయింది సార్, ఆల్రెడీ 6 మంత్స్ అయిపోయింది సార్.
0: ఓకే,
3: కొద్దిగా సర్జరీ చేసిన తర్వాత కొద్దిగా గడ్డమారింది సార్, అక్కడ అది
0: ఓకే. అదే అండి, వారికోసిల్కి ఆల్రెడీ ఇంతకుముందు సర్జరీ ఎప్పుడెప్పుడు చేయించుకోవాలి ఆల్రెడీ చెప్పినాము, బట్ ఏమేమి సర్జరీస్ ఉంటాయనేది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో వారికోసిల్కి మనకి చాలా రకాల సర్జరీ అంటే ఓపెన్ సర్జరీ అంటాం, దాంతోపాటు లాప్రోస్కోపీ, మైక్రోస్కోపిక్ సర్జరీ, నెక్స్ట్ సర్జికల్ లేకుండా నరం బ్లాక్ చేయడం అనేవి డిఫరెంట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఇప్పుడు మామూలుగా జనరల్గా అందరూ చేసేది ఏంటంటే ఓపెన్ సర్జరీ అంటే గజ్జలో కోత పెట్టి నరాలని చేసి మనం లైగేట్ అనేది చేస్తాం. దానివల్ల బట్ మరి మళ్ళీ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి, ఎందుకంటే చిన్న చిన్న రక్తనాళాలు వాళ్ళు మనకి కంటికి కనబడకపోవడం వల్ల అవి వదిలేస్తారు, అవి మన ఏజ్ పెరిగే కొద్దీ మెల్లగా రక్తనాళాలు పెరగడం మొదలవుతుంది. రెండోది వచ్చేసి మైక్రోస్కోపిక్ సర్జరీ. అది మైక్రోస్కోపిక్ సర్జరీ అనేది మనకి రాయలసీమ రీజన్లో ఓన్లీ వేదాంత హాస్పిటల్లో మాత్రమే అవైలబిలిటీ ఉందండి. అందులో ఏమైందంటే

0: మనకి 20 నుంచి 25 రెట్లు మ్యాగ్నిఫికై అవ్వడం వల్ల కంటికి కనబడిన రక్తనాళాలు కూడా మనకి మైక్రోస్కోపీ కింద కనబడితే ఆ చిన్న చిన్న రక్తనాళాలను కూడా మేము బ్లాక్ చేస్తాం. అందువల్ల రికరెన్స్ అంటే మళ్ళీ వచ్చే అవకాశాలు చాలా చాలా చాలా తక్కువ ఆ మైక్రోస్కోపిక్ సర్జరీ వల్ల. లాప్రోస్కోపీ సర్జరీ చేసినా కూడా అందులో మనకి లోపల కడుపులో వచ్చిన రక్తనాళాన్ని బ్లాక్ చేస్తారు, గజ్జల్లో ఉండే కొన్ని రక్తనాళాలు అవి మిస్ అవుతాయి, దానివల్ల కూడా రికరెన్స్ అనేది వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. అందువల్ల ఇప్పుడు లాప్రోస్కోపీని చాలామంది అడ్వైజ్ చేయము వారికోసీల్కి. ఓన్లీ మైక్రోస్కోపీ సర్జరీ ఇప్పుడు రీసెంట్గా ఎక్కువ మంది చేసే ట్రీట్మెంట్ మైక్రోస్కోపీ సర్జరీ. ఎక్కువ సక్సెస్ రేటు అండ్ ఫర్టిలిటీ అంటే వీర్యకణాలు సంఖ్య పెరగడం, వీర్యకణాలు ముట్టడి పెరగడం చాలా ఎక్కువ మైక్రోస్కోపిక్ సర్జరీ ద్వారా మాత్రమే జరుగుతుందండి.
1: డాక్టర్ గారు, చివరిగా ఈ వేరుకోసలికి ఎప్పుడైనా ఆపరేషన్ జరిగినా ఆ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు మీరు చెప్తారండి?
0: ఓకే, సో మనకి వేరుకోసిల్ అనేవి మనకు ట్రీట్మెంట్ ఏంటంటే మనకు వచ్చే రక్తనాళాలు వీర్యకణాలు బీజాలు వచ్చే రక్తనాళాలని మనము లైగేట్ అంటే బ్లాక్ చేసేస్తాం. అందువల్ల మనకి బ్యాక్ వచ్చే రక్తం అనేది ఆగిపోతుంది. ఆ రక్తం అక్కడే ఉండి ఓ కొన్ని రోజుల తర్వాత కరిగిపోయే అవకాశాలు అయితే ఉంటాయి. సో మేము చేసే అడ్వైజ్ ఏంటంటే, సో జనరల్గా వెయిట్ లిఫ్ట్ చేయకపోవడం, ఒక 2 వీక్స్ 2-3 వీక్స్ వెయిట్ బరువులు ఎత్తకపోవడం, మనము ఎక్కువ స్టెన్నస్ అంటే ఎక్కువ యాక్టివిటీస్ చేయకుండా, ప్లస్ స్కోటమ్కి అండర్వేర్ అంటే స్కోటల్ సపోర్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది మనకి స్లోగా అందులో రక్తం అనేది కరిగిపోయి అనేది వాపు అనేది మెల్లగా తగ్గిపోతుంది. వీర్యకణాలు మనం ఇన్ఫర్టిలిటీ కోసం చేస్తే 3 నుంచి 4 నెలల తర్వాతే వీర్యకణాల్లో మార్పు అనేది మొదలవుతుంది, అంటే సంఖ్య పెరగడం, మోటిలిటీ పెరగడం, దాని మార్ఫాలజీ నార్మల్ రావడం అనేది మనకు 3 నుంచి 4 నెలల తర్వాతే జరుగుతుంది. సో వాళ్ళకి ఏంటంటే సర్జరీ జరిగిన 3 నుంచి 4 నెలల తర్వాత ప్లానింగ్ పిల్లల్ని ప్లానింగ్ చేసుకోమని చెప్తామండి.
1: ఓకేనండి, ఇంతవరకు మీరు డాక్టర్ గారి సలహాల ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమంలో పురుషుల్లో వృషణాలకు వచ్చేటువంటి సమస్యలు పరిష్కారాల గురించి యూరాలజిస్ట్ ఆండ్రాలజిస్ట్ డాక్టర్ ఎన్ దినేష్ కుమార్ రెడ్డి గారు ఇచ్చిన సూచనలు సలహాలు విన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన డాక్టర్ గారు మీకు మరొకసారి ధన్యవాదాలండి.
2: వేదాంత హాస్పిటల్స్ ఐటీఐ సర్కిల్ దగ్గర అక్కైపల్లి పార్క్ ఎదురుగా అక్కైపల్లి కడప. కడప జిల్లాలోనే అతిపెద్ద విశాలమైన 100 పడకల హాస్పిటల్ వేదాంత హాస్పిటల్. అత్యాధునిక క్యాత్ ల్యాబ్, అడ్వాన్స్డ్ టెక్నాలజీతో లేజర్ తో కిడ్నీలో రాళ్లు కరిగించుట, బ్రెయిన్ మరియు స్పెయిన్ కీహోల్ ఆపరేషన్లు, అడ్వాన్స్డ్ క్రిటికల్ కేర్ విభాగం, అపార అనుభవం గల డాక్టర్లు మరియు వైద్య సిబ్బందిచే వైద్య సేవలు వేదాంత హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయి. వేదాంత హాస్పిటల్స్ ఐటీఐ సర్కిల్ దగ్గర అక్కైపల్లి పార్క్ ఎదురుగా అక్కైపల్లి కడప. మీరు ఇంతవరకు డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రయోజకులు వేదాంత హాస్పిటల్, అక్కైపల్లి కడప. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 10 గంటలు కాస్తుంది. మరి కాసేపట్లో ప్రకటించిన కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడుతుంది.

0: మణి.
1: ఖేలో ఇండియా సంవాద్పై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం. క్రీడలు కేవలం పతకాలు సాధించేందుకు మాత్రమే కాదు, యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందించి ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించే శక్తివంతమైన సాధనం. 21వ శతాబ్దపు భారతదేశాన్ని ప్రపంచ క్రీడారంగంలో అగ్రగామిగా నిలపాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం క్రీడారంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో దాగివున్న ప్రతిభను వెలికితీసి వారికి అత్యాధునిక శిక్షణ, మౌలిక సదుపాయాలు, ప్రోత్సాహం అందిస్తూ క్రీడలను ఒక ఆచరణీయమైన కెరీర్గా తీర్చిదిద్దే దిశగా చర్యలు చేపడుతుంది. ఈ సంకల్పానికి మరింత ఊతమిచ్చేలా జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఖేలో ఇండియా సంవాద్ ఖేల్ కీ బాత్ ప్రధానమంత్రి మోదీకే సాత్ కార్యక్రమం దేశవ్యాప్తంగా యువతలో క్రీడా స్ఫూర్తిని నింపింది.

0: దృశ్య మాధ్యమం ద్వారా కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడుతూ 21వ శతాబ్దపు భారతదేశానికి అవసరమైన ఆధునిక క్రీడా వ్యవస్థను రూపొందించడానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందన్నారు. క్రీడా విశ్వవిద్యాలయాల నుంచి ఆధునిక శిక్షణా కేంద్రాల వరకు దేశవ్యాప్తంగా క్రీడా మౌలిక సదుపాయాలను అభివృద్ది చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి జిల్లాలోనూ ప్రపంచస్థాయి క్రీడా ప్రతిభ దాగి ఉందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. 5 నుంచి 15 సంవత్సరాల వయసు గల పిల్లల్లో క్రీడా ప్రతిభను గుర్తించే భారీ ప్రతిభ అన్వేషణ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. పిల్లలకు ఏ క్రీడపై ఆసక్తి ఉందన్నదే కాకుండా వారికి సహజంగా ఏ క్రీడ అనుకూలంగా ఉంటుందో గుర్తించి ఆ దిశగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. క్రీడలు కేవలం విజేతలను తయారు చేయవని, జీవితంలో ఎదురయ్యే పోటీలను ధైర్యంగా ఎదుర్కొనే మెరుగైన పోటీదారులుగా కూడా తీర్చిదిద్దుతాయని ప్రధానమంత్రి అన్నారు. ఖేలో ఇండియా సంవాద్ కేవలం క్రీడలపై చర్చించే వేదిక కాదని, దేశ క్రీడారంగానికి కొత్త దశను చూపించే ఆలోచనలకు వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు.
1: जब मैं स्पोर्ट्स की बात करता हूं तो ये केवल मेडल जीतने तक सीमित नहीं है. ये विकसित भारत के निर्माण में भारत की खेल शक्ति और भारत की युवा शक्ति को एक साथ जोड़ने का अभियान है. मैं हमेशा कहता आया हूं जो खेले वो खिले, और खेल में खिलना सिर्फ मैदान पर जीतना नहीं है. खेल में खिलना मतलब व्यक्तित्व का खिलना.
0: ఈ కార్యక్రమంపై కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో క్రీడలు జాతీయ ప్రాధాన్యతను సంతరించుకున్నాయని తెలిపారు. క్రీడా వ్యవస్థ కేవలం మౌలిక సదుపాయాలు పథకాలకే పరిమితం కాదని, ఫిట్ ఇండియా మూమెంట్, సండే ఆన్ సైకిల్ వంటి కార్యక్రమాల ద్వారా ప్రజలు తమ దైనందిన జీవితంలో శారీరక దృఢత్వాన్ని భాగంగా చేసుకునేలా ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. క్రీడా పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచే చర్యలు చేపడుతున్నామని, ప్రతి క్రీడాకారుడికి సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
2: भारत का स्पोर्ट्स इकोसिस्टम केवल इंफ्रास्ट्रक्चर और मेडल्स तक सीमित नहीं है. फिट इंडिया से करोड़ों युवाओं को जोड़ने से लेकर संडे ऑन साइकिल जैसी पहलों तक आपने फिटनेस को लाइफस्टाइल और स्पोर्ट्स को नेशनल मूवमेंट बना दिया है. प्रधानमंत्री जी, सिर्फ इतना ही नहीं, नेशनल स्पोर्ट्स गवर्नेंस एक्ट के माध्यम से ट्रांसपेरेंसी, अकाउंटेबिलिटी और फेयर अपॉर्चुनिटी को मजबूत करने का प्रयास यह सुनिश्चित करता है कि प्रतिभा को अपना टैलेंट साबित करने का समान मंच मिले.
0: ప్రధానమంత్రి సందేశాన్ని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ప్రత్యక్షంగా వీక్షించేందుకు చర్యలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో విద్యార్థులు, క్రీడాకారులు, అధ్యాపకులు పెద్ద సంఖ్యలో ఖేలో సంవాద్ కార్యక్రమంలో పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పాల్గొన్నారు. ప్రపంచ క్రీడల్లో భారత్ను తొలి 5 దేశాల్లో నిలపడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి తెలిపారు. ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా, ఖేలో ఇండియా సంవాద్ వంటి కార్యక్రమాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న మట్టిలో మాణిక్యాలను వెలికితీస్తున్నామని చెప్పారు. మహిళా క్రీడాకారులను అన్ని స్థాయిల్లో ప్రోత్సహిస్తున్నామని, క్రీడల అభివృద్దికి ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించిందని మంత్రి వివరించారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని ఏఎం రెడ్డి మెమోరియల్ ఆఫ్ ఫార్మసీ కాలేజ్, ఎంఏఎం కాలేజ్ ఆఫ్ ఫార్మసీ విద్యార్థులు, అధ్యాపకులు ఖేలో ఇండియా సంవాద్ కార్యక్రమాన్ని ఆసక్తిగా వీక్షించారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను, పట్టుదలను పెంపొందిస్తాయని విద్యార్థులు అభిప్రాయపడ్డారు. చదువుతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులకు ఖేలో ఇండియా వంటి కార్యక్రమాల ద్వారా మెరుగైన అవకాశాలు లభిస్తున్నాయని అధ్యాపకులు తెలిపారు.
3: Myself, Dr. S. Rajni, NSS Unit 1 Program Officer, MM College of Pharmacy. Why we gathered here means on occasion of National Sports Day, Khelo India. That is a program launched by the Pradhani Dr. Modi sir. On this occasion, that is a Modi sir told some points that is related to sports, not only win the medals, but also develop the confidence. That is a mental health, stability and overall health, and that is a mental peace. Actually, that is NSS motto is not me, but you. NSS is for the service to the nation, that is a service to the public. 2036, from next 10 years, there is a complete development of sports in all sports activities. Sir told, okay, we develop India like that, like US, UK. Actually, there is a Viksit Bharat 2050.

0: 47.
1: చిత్తూరు నగరంలోని పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కుప్పంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులు ప్రధానమంత్రి ప్రసంగాన్ని వీక్షించారు. అట్టడుగు స్థాయి నుంచి క్రీడా ప్రతిభను గుర్తించి అవసరమైన శిక్షణ, ఆధునిక సౌకర్యాలు, ప్రోత్సాహం అందించి జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దడమే ఖేలో ఇండియా ప్రధాన ఉద్దేశమని ప్రధానమంత్రి వివరించారు. 2036 ఒలింపిక్స్ ను దృష్టిలో ఉంచుకుని గ్రామస్థాయి నుంచే ప్రతిభావంతులైన యువ క్రీడాకారులను గుర్తించి ప్రపంచస్థాయి పోటీలకు సిద్దం చేసే దిశగా ప్రభుత్వం పనిచేస్తున్న తీరును విద్యార్థులు ఆసక్తిగా విన్నారు. ఇటువంటి కార్యక్రమాలు వ్యక్తిగత వికాసాన్ని సాధించేందుకు దోహదం చేస్తాయని విద్యార్థులు అభిప్రాయపడ్డారు.
2: నా పేరు డి శిరీష. నేను గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కుప్పంలో బీఎస్సీ కెమిస్ట్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నాకు చిన్నప్పటి నుంచి క్రీడలంటే చాలా ఇష్టం. అందులో ప్రత్యేకంగా వాలీబాల్ అంటే ఇష్టం. నేను స్కూల్లో చదువుతున్నప్పుడు వాలీబాల్ డిస్టిక్ లెవెల్లో ఆడాను. నేను జాతీయ స్థాయిలో మరియు యూనివర్సిటీ లెవెల్లో వాలీబాల్ ఆడాను. నేను స్పోర్ట్స్ కోటాలో ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకోవడమే నా లక్ష్యం. అలాగే మరెన్నో క్రీడల్లో ముందుకు తీసుకువెళ్లాలని మా కళాశాల ప్రిన్సిపాల్ గారిని మరియు మా పీడీ గారిని మరింత ప్రోత్సాహం అందిస్తారని.
3: నా పేరు సుష్మిత. నేను గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో బీఎస్సీ కెమిస్ట్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. నాకు చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. నేను స్కూల్ స్థాయి నుంచే స్పోర్ట్స్ ఆడుతున్నాను. నేను మా స్కూల్లో ఆడుతున్నప్పుడు జిల్లా స్థాయిలో ఖోఖో పోటీల్లో నా ప్రతిభను ప్రదర్శించాను. నేను రాష్ట్ర స్థాయిలో అంటే సౌత్ జోన్లో ఆడాను. మాలో ఈ స్కిల్ని గుర్తించి మమ్మల్ని ఖోఖో పోటీల్లోకి సౌత్ జోన్కి ఆడడానికి సహకరించినందుకు మా ప్రిన్సిపల్ సార్ గారికి అలాగే మా పీడీ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా నేను నేషనల్ స్థాయిలో ఆడి స్పోర్ట్స్ కోటాలో జాబ్ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను.
1: తిరుపతి నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, శ్రీకాళహస్తిలోని బాలికల డిగ్రీ కళాశాలలో విద్యార్థులు ఖేలో ఇండియా సంవాద్ కార్యక్రమాన్ని విద్యార్థులు, అధ్యాపకులు ఆసక్తిగా వీక్షించారు. దేశంలో అట్టడుగు స్థాయి నుంచి క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్రధానమంత్రి వివరించడాన్ని విద్యార్థులు శ్రద్దగా ఆలకించారు. ఎన్సీసీ ద్వారా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న విద్యార్థులను ప్రధానమంత్రి అభినందించడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు. చదువుతో పాటు క్రీడలపైన ప్రత్యేక శ్రద్ద చూపి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు కృషి చేస్తామని తిరుపతి జిల్లాకి చెందిన విద్యార్థిని హరిత తెలిపారు.
4: ఎన్ఎస్ఎస్ తరపున మేము ఖేలో ఇండియా ప్రోగ్రామ్ లో సెలెక్ట్ అయ్యాము. ఇందులో మేము ప్రధానమంత్రితో డైరెక్ట్ ఇంటరాక్ట్ అయ్యాము. సార్ చాలా బాగా ఇంటరాక్ట్ అయ్యారు. మేము కూడా బాగా మాట్లాడాము. ఈ ప్రోగ్రామ్ లో మేము పార్టిసిపేట్ చేసినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. మాకు సూచనలు, సలహాలు ఇచ్చారు. సార్ ఇలా మాతో ఇంటరాక్ట్ అవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఒక విద్యార్థిగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ప్రధానమంత్రి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు.
1: ఖేలో ఇండియా సంవాద్ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో క్రీడల పట్ల మరింత ఆసక్తి పెరిగిందని, క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని తిరుపతి జిల్లాకి చెందిన ఉపాధ్యాయులు శ్రీనివాసులు తెలిపారు.
5: నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఖేలో ఇండియాలో భాగంగా ప్రతి జిల్లా నుంచి ముగ్గురు విద్యార్థులతో డైరెక్ట్ గా వర్చువల్ విధానంలో ఆయన మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమానికి తిరుపతి జిల్లా తరపు నుంచి మన కళాశాల విద్యార్థినులు ముగ్గురు పాల్గొనడము చాలా సంతోషదాయకము. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు విద్యార్థులకి వాళ్ళ భవిష్యత్తుని ఎలా నిర్మించుకోవాలి, భవితరాలకు వాళ్ళు ఒక ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని ఎలా గడపాలని చెప్పేసి వివిధ అంశాల గురించి ప్రస్తావించినందుకు శ్రీ నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
1: అనంతపురం జిల్లాలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఖేలో ఇండియా సంవాద్ ఖేల్ కీ బాత్ పీఎం మోదీ కే సాత్ కార్యక్రమాన్ని విద్యార్థులు, జిల్లా క్రీడాకారులు ఆసక్తిగా వీక్షించారు. యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషంగా ఉందని యువత పేర్కొన్నారు. మరోవైపు దేశ క్రీడారంగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2019 ఆగస్టు 29 ప్రారంభించిన ఫిట్ ఇండియా ఉద్యమం కూడా కీలక పాత్ర పోషిస్తుందని చెప్పవచ్చు. క్రీడలు, యోగా, నడక, పరుగు, సైక్లింగ్ వంటి శారీరక కార్యకలాపాలను ప్రజల జీవన శైలిలో భాగంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఫిట్ ఇండియా కింద అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఫిట్ ఇండియా స్కూల్ వీక్, ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్, ఫిట్ ఇండియా సైక్లోథాన్, ఫిట్ ఇండియా ఫ్లాగింగ్ రన్, సండేస్ ఆన్ సైకిల్ వంటి కార్యక్రమాల ద్వారా పాఠశాల విద్యార్థుల నుంచి సీనియర్ సిటిజన్ల వరకు ప్రతి ఒక్కరిని శారీరక శ్రమ వైపు ప్రోత్సహిస్తున్నారు. రోజుకు కనీసం 30 నిమిషాల పాటు శారీరక శ్రమ చేయాలనే సందేశంతో ఫిట్నెస్ కా డోస్, ఆధా ఘంటా రోజ్ వంటి ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పాఠశాలల్లో ఆటలు, యోగా, వ్యాయామానికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా చిన్నతనం నుంచే ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చే ప్రయత్నం జరుగుతుంది. అదే సమయంలో కబడ్డీ, ఖోఖో వంటి భారతీయ సంప్రదాయ

క్రీడలకు ప్రోత్సాహం అందించడం ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మన దేశ క్రీడా సంస్కృతిని కూడా పరిరక్షిస్తున్నారు. నడక, పరుగు, సైక్లింగ్ వంటి కార్యక్రమాలు ప్రజల్లో ఆరోగ్య అవగాహన పెంచడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడుతున్నాయి. అందుకే ఖేలో ఇండియా యువతలో క్రీడా ప్రతిభను వెలికితీస్తే ఫిట్ ఇండియా ప్రతి ఒక్కరిని ఆరోగ్యవంతమైన జీవన శైలి వైపు నడిపిస్తుంది. ఈ రెండు అంశాలు కలిసి ఆరోగ్యకరమైన, చురుకైన, క్రమశిక్షణ కలిగిన యువ భారతాన్ని నిర్మించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. భారతదేశంలో క్రీడారంగం ఇప్పుడు కొత్త దశలోకి అడుగు పెడుతుంది. గ్రామాల్లోని మైదానాల నుంచి అంతర్జాతీయ క్రీడా వేదికల వరకు ప్రతిభకు అవకాశాలు కల్పించాలన్న సంకల్పం బలపడుతుంది. ఆంధ్రప్రదేశ్లోని భీమవరం నుంచి పల్నాడు, చిత్తూరు, తిరుపతి, అనంతపురం వరకు ఖేలో ఇండియా సంవాద్ కార్యక్రమానికి లభించిన స్పందన యువతలో క్రీడల పట్ల పెరుగుతున్న ఆసక్తికి నిదర్శనంగా నిలిచింది. ఆరోగ్యకరమైన యువత, క్రమశిక్షణ కలిగిన యువత, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగే యువత, దేశ నిర్మాణంలో భాగస్వాములయ్యే యువత ఖేలో ఇండియా లక్ష్యం. క్రీడలను జీవితంలో ఒక భాగంగా మార్చి ప్రతి గ్రామంలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి ఆ ప్రతిభకు సరైన శిక్షణ, అవకాశాలు అందిస్తే ప్రపంచ క్రీడాపటంలో భారత్ మరింత ఉన్నత స్థానానికి చేరుకోవడం సాధ్యమే. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో యువశక్తి కీలకం. ఆ యువశక్తికి క్రీడా స్ఫూర్తి తోడైతే భారత్ భవిష్యత్తు మరింత బలంగా, మరింత ఆరోగ్యంగా, మరింత విజయవంతంగా రూపుదిద్దుకుంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఖేలో ఇండియా సంవాద్పై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటి వరకు విన్నారు. రచన వై యుగంధర్ రెడ్డి, వ్యాఖ్యానం ఎం కల్పన, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఆకాశవాణి కడప కేంద్రం వాట్సాప్ మనోరంజని వాట్సాప్ల ద్వారా శ్రోతలు కోరే పాటల కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా సిద్ధవటం మండలం కడప జిల్లా మాధవరం నుండి పార్వతీపురం శ్రోతలు మామిళ్ల సుబ్బయ్య వారి కుటుంబ సభ్యులు కోరిన పాట జమునారాణి గానంలో సీనియర్ సముద్రాల రచన వినాలని ఘంటసాల సంగీత నిర్వహణలో లవకుశ చిత్రంలో

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
1: వాట్సాప్ మనోరంజనలో తరువాత సాయి కిరణ్, అభినయ్, విజయ, లక్ష్మీనారాయణ వారి స్నేహ బృందం వీరు అమ్మన గుర్తు నుండి కోరుతున్నారు కోరిన పాట బద్రి చిత్రంలో గానం రమణ గోగుల, సునీత.

ఆకాశవాణి కడప కేంద్రం ప్రసారాలను రేడియో సెట్ల ద్వారా, న్యూస్ ఆన్ ఏఆర్ యాప్ ద్వారా, అలాగే వేవ్స్ అనే యాప్ ద్వారా కూడా కార్యక్రమాలను, పాటలను విని ఆనందించవచ్చు. వాట్సాప్ మనోరంజనలో తరువాత కర్ణాటక రాష్ట్రం గనగలూరు శ్రోతలు మునిరత్నమ్మ, హరీష్, శిల్ప, ఆర్యన్, రామకృష్ణారెడ్డి వారి స్నేహ బృందం కోరిన పాట, చక్రవర్తి సంగీతం, డాక్టర్ సి నారాయణరెడ్డి సాహిత్యం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందగానంలో వినాలని చండశాసనుడు చిత్రంలో.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in. SBI, the bank to every Indian.
1: పాటలను వింటున్నారు, వాట్సాప్ ద్వారా కోరినవి. కార్యక్రమంలో తరువాత కడప జిల్లా హరిజనవాడ రసూల్పల్లి నుండి చింతకమ్మదిన్నె సుప్రజ, చెన్మయ్, కేశవ, స్వీటీ, చరణ్, శారద, పవిత్ర, హరీష్, గాయత్రి, ప్రసాద్, గంగాధర్, భాస్కర్, నరసింహులు వీరంతా కోరిన పాట శంకర్ మహాదేవన్ గానంలో కందికొండ రచన వినాలని చక్రి సంగీతం. ఇడియట్ చిత్రం

మీకు నచ్చిన పాట ఆకాశవాణి నోట వినాలి అనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం మధ్యాహ్నం 1:30 ప్రసారమయ్యే మహిళా అభిరుచి ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమంలో పాల్గొని మీకు నచ్చిన పాటను కోరవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు 0856224417, మరొక నంబర్ 2441199. ఫోన్ నంబర్లు మరొకసారి 0856224497, అలాగే 2441119.

వాట్సప్ మనోరంజన్ వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత మామిళ్ల వెంకటరమణ, పెదకోట్ల నారాయణ, ఇంకా నల్లు కృష్ణయ్య వీరు ఉప్పరపల్లె నుండి వాట్సప్ ద్వారా కోరుకున్న పాట ఇళయరాజా స్వర కల్పనలో వేటూరి గీతాన్ని వినిపించమని మెసేజ్ చేశారు. పాడినవారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి, చిత్రం కొండవీటి దొంగ.

వాట్సప్ మనోరంజన్ వింటున్నారు. మీరు వింటున్న ఈ కార్యక్రమాలు ఇప్పుడు 900 కిలోహెర్ట్స్ మీడియం వేవ్ కాకుండా 103.6 MHz ఎఫ్ఎంపై కూడా ప్రసారమవుతున్నాయి. ఇక మొబైల్లో వినాలి అనుకునే శ్రోతలు newsonair.app ను డౌన్లోడ్ చేసుకుని వినే అవకాశాన్ని కల్పించింది ఆకాశవాణి. మరి మా కార్యక్రమాలను విని ఆనందిస్తారు కదూ. వాట్సప్ మనోరంజన్ వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి, కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, రవి, రాధిక, త్రిలోక్, నవీన్, సౌమ్య, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్ వీరందరూ ఇళయరాజా స్వరకల్పనలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి గానం చేసిన భువనచంద్ర సాహిత్యాన్ని వినిపించమని వాట్సాప్ చేశారు. చిత్రం తొలిముద్దు.

తరువాత చౌటుప్పల్ నుండి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ, పృథ్వీరాజ్, ఇంకా రుద్రగణేష్ వీరందరూ తిరుమల తిరుపతి వెంకటేశ చిత్రం కోసం టిప్పు స్వర్ణలత పాడిన సీతారామశాస్త్రి సాహిత్యాన్ని వినిపించమని మెసేజ్ చేశారు. ఈ పాటకు స్వరకల్పన చేసింది వందేమాతరం శ్రీనివాస్.

యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం రేవణపల్లి గ్రామం నుండి వేణమ్మ పద్మశాలి బాలయ్యబాబు వీరు కోరుకుంటున్న పాట ప్రేమతరంగాలు చిత్రం కోసం చక్రవర్తి సంగీత నిర్వహణలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన ఆత్రేయ గీతాన్ని వినిపించమని వాట్సాప్ చేశారు.

తరువాత ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుండి కోరుకుంటున్న పాట తీన్ మార్ చిత్రం నుండి కారుణ్య రెహమాన్ పాడిన పాట వినిపించమని వాట్సాప్ చేశారు. ఈ పాటకు సంగీత సారథ్యం మణిశర్మ.

0: వాట్సాప్ మనోరంజన్ విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం. ఇప్పుడు వినండి చిత్రసీమ సినిమా పాటలు.
1: పాపా ఓ పాపా.

0: sia bomeba cuando ando a vacuata na fiomba cuando ando a isune coribomo songobon y ambe momiñanga cuatro primera me cuatro tía primera con cuatro
1: papá mote papá. చిత్రసీమ కార్యక్రమంలో ముందుగా మీరు విన్న ఆ పాట టాప్ హీరో చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన జొన్నవితుల రామలింగేశ్వరరావు సాహిత్యం. సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి. తరువాత దేవిశ్రీప్రసాద్ సంగీత నిర్వహణలో మురళి, నవీన్ ఇంకా ప్రియాప్రకాష్ పాడిన కులశేఖర్ గీతం వినండి. చిత్రం బొమ్మరిల్లు.

ఈ ప్రసారంలో 1:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో మహిళా అభిరుచి ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం వింటారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా నంబర్లు 2441 97, మరొక నంబర్ 2441 19. చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు కార్యక్రమంలో. తర్వాత గంగోత్రి చిత్రం కోసం ఎంఎం కీరవాణి స్వర కల్పనలో మనో స్మిత పాడిన చంద్రబోస్ సాహిత్యం వినండి. చిత్రం గంగోత్రి

తరువాత బంపర్ ఆఫర్ చిత్రం కోసం స్వీయ సంగీత నిర్వహణలో రఘు కుంచి పాడిన భాస్కర్ భట్ల రవికుమార్ గీతం వినండి.

0: ఆలోచించటం మంచిదే, కానీ అదే ఆలోచన మన ప్రశాంతతను దూరం చేస్తుంది. ఒక చిన్న విషయాన్ని పదే పదే ఆలోచించటం, జరిగిపోయిన దాన్ని మళ్లీ మళ్లీ గుర్తు చేసుకోవటం, జరగని దాన్ని ముందే ఊహించుకుని భయపడటం, ఇలా అతిగా ఆలోచించే విధానం నుండి ఎలా బయటపడాలి? ఈ బుధవారం సాయంత్రం అభిప్రాయ వేదికలో యువ శ్రోతలకు మేమిస్తున్న అంశం ఓవర్ థింకింగ్ నుండి ఎలా బయటపడాలి. ఈ అంశంపై యువ శ్రోతలు బుధవారం మధ్యాహ్నం 3 నుండి 4 గంటల మధ్య 0862244917 లేదా 2441119 నంబర్లకు కాల్ చేసి మీ అభిప్రాయాలు మాతో పంచుకోగలరు. అంశం మరోసారి, ఓవర్ థింకింగ్ నుండి ఎలా బయటపడాలి.
1: చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు కార్యక్రమంలో. తరువాత మహాత్మా చిత్రం కోసం కాసర్ల శ్యామ్ బృందం పాడిన సీతారామ శాస్త్రి సాహిత్యం వినండి. సంగీతం విజయ్ యాంటోనీ.

0: ఆలోచించటం మంచిదే, కానీ అదే ఆలోచన మన ప్రశాంతతను దూరం చేస్తుంది. ఒక చిన్న విషయాన్ని పదే పదే ఆలోచించటం, జరిగిపోయిన దాన్ని మళ్లీ మళ్లీ గుర్తు చేసుకోవటం, జరగని దాన్ని ముందే ఊహించుకుని భయపడటం, ఇలా అతిగా ఆలోచించే విధానం నుండి ఎలా బయటపడాలి? ఈ బుధవారం సాయంత్రం అభిప్రాయ వేదికలో యువ శ్రోతలకు మేమిస్తున్న అంశం ఓవర్ థింకింగ్ నుండి ఎలా బయటపడాలి. ఈ అంశంపై యువ శ్రోతలు బుధవారం మధ్యాహ్నం 3 నుండి 4 గంటల మధ్య 0852-2444197 లేదా 2441119 నంబర్లకు కాల్ చేసి మీ అభిప్రాయాలు మాతో పంచుకోగలరు. అంశం మరోసారి, ఓవర్ థింకింగ్ నుండి ఎలా బయటపడాలి.
1: చిత్రసీమ సినిమా పాటలు విన్నారు ఆకాశవాణి కడప కేంద్రం. ఇప్పుడు వినండి ఫిల్మీగానే హిందీ చిత్రగీతాలు. ముందుగా మేరే సాయా చిత్రం నుండి ఆశా భోన్సలే పాడిన పాట

మదన్ మోహన్ సంగీత నిర్వహణలో ఆశా భోన్సలే పాడిన పాట విన్నారు. చిత్రం మేరే సాయా. తరువాత పత్తర్ కే సనం చిత్రం నుండి మహమ్మద్ రఫీ పాడిన పాట.

ఫిల్మీగానే హిందీ చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పరిందా చిత్రం కోసం సురేష్ వాడేకర్, ఆశా భోన్సిలే పాడిన పాట వినండి.

మీరు విన్న ఆ పాట నౌషాద్ సంగీత నిర్వహణలో లతా మంగేష్కర్, ఆశా భోన్స్లే పాడిన పాట విన్నారు. చిత్రం మేరే మెహబూబ్. తర్వాత ఓ కౌంటీ చిత్రం కోసం లతా మంగేష్కర్ పాడిన రాజ్ మెహందీ అలీఖాన్ గీతం. సంగీతం మదన్ మోహన్.

ఫిల్మీ గాన్య కార్యక్రమంలో చివరిగా వినండి రాజ్ కుమార్ చిత్రం నుండి మహమ్మద్ రఫీ, సుమన్ కళ్యాణిపురి పాడిన హస్రత్ జైపురి సాహిత్యం, సంగీతం శంకర్ జయకిషన్.

ఫిల్మీగానే హిందీ చిత్రగీతాలు విన్నారు. సమయం 12 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

నీదు చరణముల్లే సింహేంద్ర మధ్యమం రాగంలో త్యాగరాజస్వామి వారి కీర్తన విన్నారు. మిసరు చాపుతాళం కర్ణాటక సంగీతం కార్యక్రమంలో మీరింతవరకు డాక్టర్ సి చిట్టిబాబు గారిచే వీణావాదన విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 12:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో జరుగుతున్న 2 రోజుల రాష్ట్రాల సదస్సు ముగి

0: రౌండ్కు అర్హత సాధించారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో జరుగుతున్న 2 రోజుల రాష్టాల సదస్సు ముగింపు సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రసంగిస్తారు. టీమిండియా స్పూర్తిని బలోపేతం చేయడానికి, సహకార సమాఖ్యవాదాన్ని పెంపొందించడానికి మోదీ రూపకల్పన చేసిన వరుస విభాగాంతర సదస్సుల్లో ఇది మొదటిది. కేంద్రం, రాష్ట్రాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి నీటిపారుదల రంగానికి సంబంధించిన కీలక ప్రాధాన్యతలపై చర్చించి నిర్ణీత కాలపరిమితితో కూడిన కార్యాచరణ ప్రణాళికలను రూపొందించడం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం. ఈ సమావేశంలో నీటిపారుదల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయడం, జలసంచయ్ జన్ భాగీదారీ, క్యాచ్ ది రెయిన్, వర్షపు నీటి నిల్వ ఉద్యమం, తాగునీటి వనరుల సుస్థిరత, జల్జీవన్ మిషన్ 2.0 అమలు అనే 4 ప్రధాన అంశాలపై దృష్టి సారిస్తారు. జాతీయ లక్ష్యాల సాధనలో భాగస్వామ్య బాధ్యతను ప్రోత్సహించడం, ఈ చర్చల ద్వారా పరిపాలన సేవల సంప్రదింపుల్లో స్పష్టమైన గుణాత్మకమైన మార్పులు తీసుకురావడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. భారతదేశం ప్రస్తుతం నమోదు చేస్తున్న 7-8% వృద్ది రేటును మించి మరింత వేగంగా ఎదిగే సత్తా కలిగి ఉందని ప్రపంచ బ్యాంక్ అధ్యకులు అజయ్ బంగా తెలిపారు. గ్లోబల్ ఇంధన ఒత్తిళ్లు, వాణిజ్య అనిశ్చితి, ఎల్నినో ప్రభావం ఉన్నప్పటికీ భారత్ ఇటీవలి ఆర్థిక పనితీరు ఎంతో బలంగా ఉందన్నారు. అమెరికాలోని నార్త్ కరోలినాలో ఉన్న యాష్విల్లేలో జరిగిన G20 ఆర్థిక మంత్రుల సమావేశం సందర్భంగా ఆయన ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాలు పంచుకున్నారు. తాజా వృద్ది గణాంకాలు భారత ఆర్థిక వ్యవస్థ అంతర్లీన బలాన్ని ప్రతిబింబిస్తున్నాయని అజయ్ బంగా తెలిపారు. నిరంతర పెట్టుబడులతో పాటు సేవారంగం, ఎగుమతుల్లో వృద్దిని ప్రత్యేకంగా ప్రస్తావించారు. రోడ్లు, బ్రిడ్జీలు, విమానాశ్రయాలు, విద్యుత్తు, నీరు, డిజిటలైజేషన్ రంగాలు, మౌలిక సదుపాయాల కల్పనలో భారత్ గణనీయమైన పురోగతి సాధిస్తోందని పేర్కొన్నారు.
1: We're doing really is that you need 3 pillars to work for job creation. The first one is infrastructure. India is doing a great deal of work on that front. The second is human infrastructure. Skilling and education ecosystem in India needs to be tuned even closer to where the jobs are going to come from in the future and what the private sector would want to do with you.
0: Americaloni Asheville lo jarugutunna G20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశం సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ యూరోపియన్ కమిషనర్ ఫర్ ఎకానమీ వాల్డెస్తో సమావేశమయ్యారు. ఈ భేటీలో భారత్ ఈయు ఆర్థిక విదేశీ భాగస్వామ్యంతో పాటు భారత్ ఈయు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం, పెట్టుబడుల పరిరక్షణ ఒప్పందంపై చర్చలు జరిపారు. అలాగే సరఫరా వ్యవస్థలను బలోపేతం చేయడం, ముడిసరుకులు, సాంకేతికత, ఫిట్టెక్, ఏఐ, స్టార్టప్ల విభాగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడం అభిప్రాయాలు పంచుకున్నారు. అంతకుముందు నిర్మలా సీతారామన్ దక్షిణ కొరియా ఉప ప్రధానమంత్రి కుయున్ చెయోల్తో కూడా సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని పెంపొందించడంతో పాటు భారత్ దక్షిణ కొరియాకు చెందిన క్యూఆర్ కోడ్ ఆధారిత చెల్లింపు వ్యవస్థలను అనుసంధానించడంపై చర్చించారు. దీనివల్ల 2 దేశాల మధ్య డిజిటల్ చెల్లింపులు సులభతరమై ఆర్థిక ప్రజా సంబంధాలు మరింత బలపడతాయని భావిస్తున్నారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు రాయ్పూర్లో పర్యటించి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 3వ స్నాతకోత్సవంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమం సంస్థ విద్యా ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిలుగా నిలుస్తుంది. ముఖ్య అతిథులు ప్రముఖుల సమక్షంలో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, సూపర్ స్పెషాలిటీ, డాక్టోరల్, అనుబంధ హెల్త్ సైన్సెస్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు ఈ స్నాతకోత్సవంలో పట్టాలు ప్రదానం చేస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భారత్ ఆఫ్ఘనిస్తాన్ వ్యాపార సంయుక్త కార్యాచరణ బృందం 2 దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, ఆర్థిక సహకారాన్ని బలోపేతం చేసే చర్యలను సమీక్షించడానికి సమావేశమైంది. నిన్న వర్చువల్ విధానంలో జరిగిన ఈ చర్చల్లో వాణిజ్య సదుపాయాలు, కస్టమ్స్ సహకారం, ఆఫ్ఘన్ వ్యాపారస్తులకు వీసా సదుపాయాలు, బ్యాంకింగ్, ఆర్థిక సహకారం, ఔషధ, వ్యవసాయ, వాణిజ్యం, ఇంధన సహకారం, పెట్టుబడులు, వాణిజ్య ప్రోత్సాహం, సుంకాల సడలింపులు, కార్గో అనుసంధానత, రేవులకు సంబంధించిన అంశాలు ప్రధానంగా చర్చకొచ్చాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ సమావేశాల్లో రెండు దేశాలు

కు చెందిన వాణిజ్య, పరిశ్రమలు, కస్టమ్స్, నియంత్రణ అధికారులు, దౌత్య మిషన్ల ప్రతినిధులు పాల్గొన్నారు. నేపాల్లో ఇటీవల వచ్చిన ఆకస్మిక వరదల్లో మృతులను గుర్తించడంలో సహాయపడేందుకు 19 మంది సభ్యులతో కూడిన భారత ఫోరెన్సిక్ బృందం స్థానిక నిపుణులతో కలిసి డిఎన్ఏ శాంపిల్స్ విశ్లేషణను ప్రారంభించింది. ఖట్మండు వ్యాలీలోని కుమల్టార్ ప్రాంతంలో ఉన్న నేపాల్ పోలీస్ సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ, నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీల్లో ఈ పరిశీలన ప్రక్రియ ప్రారంభమైందని భారత రాయబార కార్యాలయం తెలియజేసింది. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి సేకరించిన డిఎన్ఏ శాంపిల్స్ ప్రాసెసింగ్ను వేగవంతం చేయడానికి, మృతులు, గల్లంతైన వారి గుర్తింపు ప్రక్రియను త్వరగా పూర్తి చేయడానికి భారత నిపుణులు నేపాల్ అధికారులతో కలిసి పనిచేస్తున్నారు. నేపాల్లో జరుగుతున్న సహాయ రక్షణ చర్యలకు భారతదేశం తన వంతు మద్దతు అందిస్తోంది. రక్షణ సహాయ సామగ్రితో కూడిన 5వ భారత విమానం ఈరోజు నేపాల్కు బయలుదేరింది. ఈ విమానంలో 11 మంది సభ్యుల రక్షణ బృందంతో పాటు 5.5 టన్నుల అత్యవసర ఔషధాలను పంపిస్తున్నట్టు విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ వెల్లడించారు. ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్లలో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, బీహార్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీలో కూడా ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం

0: నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, తీర ప్రాంత కర్ణాటకలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. చైనాలోని షెంజెన్లో జరుగుతున్న చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత్కు చెందిన కిడాంబి శ్రీకాంత్ రెండవ రౌండ్కు అర్హత సాధించారు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్లో శ్రీకాంత్ 21-16, 21-15 తేడాతో చైనీస్ తైపీకి చెందిన చీ యూ జెన్పై విజయం సాధించారు. మరొక పురుషుల సింగిల్స్ మ్యాచ్లో భారత్కు చెందిన లక్ష్యా సెన్ టోర్నీ నుంచి నిష్క్రమించారు. ఆయన కెనడా ఆటగాడు విక్టర్ లై చేతిలో 14-21, 7-21 తేడాతో ఓటమి పాలయ్యారు. కాగా భారత్కు చెందిన ధ్రువ్ కపిల, తనీషా క్రాస్టో జంట మిశ్రమ డబుల్స్ విభాగంలో థాయిలాండ్కు చెందిన టోన్నాకోర్న్ టోన్నీచా జంటను 21-8, 21-9 తేడాతో ఓడించి తదుపరి రౌండ్లోకి అడుగుపెట్టింది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ రేపటి నుంచి శనివారం వరకు ఉక్రెయిన్, పోలాండ్లలో 3 రోజుల పాటు పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహా, పోలాండ్ ఉప ప్రధానమంత్రి సికోర్సిల్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో జరుగుతున్న 2 రోజుల రాష్టాల సదస్సు ముగింపు సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రసంగిస్తారు. భారతదేశం ప్రస్తుతం నమోదు చేస్తున్న 7-8% వృద్ది రేటును మించి మరింత వేగంగా ఎదిగే సత్తా కలిగి ఉందని ప్రపంచ బ్యాంక్ అధ్యకులు అజయ్ బంగా తెలిపారు. ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్లలో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి కడప కేంద్రం. ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరుకున్న పాటల కార్యక్రమం మనోరంజని కార్యక్రమంలో ముందుగా అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లె గ్రామం నుండి ఎస్ పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, డిఎల్ లాసియా, సుదీప్తి, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా, నీలిమారెడ్డి, వనజ, గీత, నీరజారెడ్డి, శ్రీనిధి, రజిత, దీక్షిత్ రెడ్డి, నాగమణి, లక్ష్మీ ప్రసన్న, రేణుకా చౌదరి వీరందరూ మురిపించే మువ్వలు చిత్రం నుండి ఎం సుబ్బయ్య నాయుడు సంగీత నిర్వహణలో పి లీల ఎస్ జానకి గానం చేసిన ఆరుద్ర సాహిత్యాన్ని వినిపించమని ఉత్తరం రాశారు.

సిఎన్ సుబ్బనాయుడు సంగీత నిర్వహణలో ఎస్ జానకి గానం చేసిన ఆరుద్ర సాహిత్యం విన్నారు. చిత్రం మురిపించే మువ్వలు. ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరుకున్న పాటల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత భువనగిరి విద్యానగర్ నుండి మహమ్మద్ బుర్హానుద్దీన్, యూసఫ్ఉద్దీన్, శృతి, సురేష్, ముత్యాలబాబు, మహమ్మద్ అబ్దుల్ బాబా, అంజానా వీరందరూ ఘంటసాల ఎల్లారీశ్వరి గానం చేసిన కొసరాజు సాహిత్యాన్ని వినిపించమని ఉత్తరం రాశారు. ఈ పాటకు సంగీతం కెవి మహదేవన్.

అనంతపురం జిల్లా వజ్రకరూర్ నుండి జీకే లక్ష్మీదేవమ్మ, జీకే రాధాకృష్ణ, వీణ, స్వరాజు, చరితవర్షిణి, తులసి, వందన, జ్యోతి, రాజేశ్వరి, రేఖ, రమ్య, ఆదిశేష శర్మ, షణ్ముఖ శర్మ, ఉమా, కోమల, లలిత, ప్రమీల, గోపీకృష్ణ, హరికృష్ణ వీరందరూ ఉత్తరం ద్వారా కోరుకున్న పాట ఎస్ రాజేశ్వరరావు స్వరకల్పనలో పి భానుమతి గానం చేసిన రావూరి సాహిత్యాన్ని వినిపించమని ఉత్తరం రాశారు. చిత్రం చక్రపాణి.

ఈ సాయంత్రం 5:15 ప్రసారమయ్యే యువవాణి యువజనుల కార్యక్రమంలో ఓవర్ థింకింగ్ నుండి ఎలా బయటపడాలి ఈ అంశం గురించి అభిప్రాయ వేదిక కార్యక్రమం ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో శ్రోతలు తెలియజేసిన అభిప్రాయాలు వింటారు. మనోరంజని ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరుకున్న పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తరువాత వైఎస్ఆర్ జిల్లా రైల్వే కొండాపురం నుండి కోడూరు మురళీధర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, నరసింహారెడ్డి, సుభాష్ రెడ్డి, అనిల్, శంకర, ఎస్ఎన్ శ్రీనివాసాచారి, అరుణకుమారి, అనిత, అపర్ణ, నేత్రావతి, యమున, జే రాజమ్మ, కె సుభద్రమ్మ వీరందరూ పెణ్యాల స్వరకల్పనలో ఘంటసాల జిక్కి కృష్ణవేణి ఆలపించిన సముద్రాల సీనియర్ సాహిత్యాన్ని వినిపించమని ఉత్తరం రాశారు. చిత్రం దొంగరాముడు.

ఈ సాయంత్రం 6:30 ప్రసారమయ్యే పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో సత్యహరిశ్చంద్ర రంగస్థల పద్యనాటకం నుండి వేట సన్నివేశంలోని హరిశ్చంద్రుని పాత్రలో రంగస్థలి పద్యాలను పాడి వినిపిస్తారు శ్రీ ఏ విశ్వనాథరెడ్డి గారు. మనోరంజని ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరుకున్న పాటల కార్యక్రమంలో తరువాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, రాజేష్, సరోజిని, మాయా వీరందరూ సత్యం స్వరకల్పనలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేసిన డాక్టర్ దాశరథి సాహిత్యాన్ని వినిపించమని ఉత్తరం రాశారు. చిత్రం నోము

ఈ ప్రసారంలో 1 గంట 30 నిమిషాలకు మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో మహిళా అభిరుచి వింటారు. ఉత్తరాల మనోరంజని కార్యక్రమంలో తర్వాత సంగారెడ్డి జిల్లా హతినూరు మండలం చిత్తుల నాగారం నుండి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, రాజుకుంటి, విక్రాంత్, జగన్, దుర్గయ్య, రాజేశ్వర్, లక్ష్మీ దుర్గయ్య, మేడ్చల్రావు వీరందరూ, టి చలపతిరావు సంగీత నిర్వహణలో ఘంటసాల రమోలా పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్యాన్ని వినిపించమని ఉత్తరం రాశారు. చిత్రం దత్తపుత్రుడు.

తరువాత అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వీరందరూ జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపురం నుండి ఉత్తరం ద్వారా కోరుకున్న పాట ఖైదీ కాళిదాసు. చిత్రం కోసం చక్రవర్తి సంగీత నిర్వహణలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేసిన గోపి గీతాన్ని వినిపించమని ఉత్తరం రాశారు.

చివరిగా కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్ శ్యామల అశ్విని ఆనంద్ మన్విత్ రమేష్ వీరందరు ఎస్ రాజేశ్వరరావు స్వరకల్పనలో పి సుశీల గానం చేసిన శ్రీ నారాయణరెడ్డి సాహిత్యాన్ని వినిపించమని ఉత్తరం రాశారు. చిత్రం నీతి నిజాయితీ.

ఈ పాటను కోరుకున్న శ్రోతలు హృదయరాజు, దేవరాజు, సల్మాన్ రాజు, డేవిడ్ రాజు, సుశీలమ్మ, ఎస్తేరు, ప్రసన్న, లలితకుమారి, స్వర్ణ, వేళాంగిని, మరియమ్మ, వీరందరూ గోపాలినిపల్లె కొమరోలు గ్రామం నుండి కోరుకుంటున్నారు.

ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరుకున్న పాటల కార్యక్రమం మనోరంజన్ వింటున్నారు. సమయం 1:20 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ నుంచి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ మధ్యాహ్నం విడుదల చేస్తారు. నరసాపురం పార్లమెంటు పరిధిలోని జాతీయ రహదారి తొలిదశ పనులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ వెల్లడించారు. పోలవరం జిల్లా గొల్లగుప్పలో అస్వస్థత గురైన బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి సత్యకుమార్ అధికారులను ఆదేశించారు. రాష్టంలోని అన్ని నగరపాలక సంస్థల్లో ఆధునిక చెత్త సేకరణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భారత్ తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ నుంచి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ మధ్యాహ్నం విడుదల చేస్తారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వద్ద రెగ్యులేటర్ను ఆన్ చేసి గోదావరి జలాలకు హారతి ఇచ్చి స్వాగతం పలకనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈరోజు పరిశీలించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ
1: 9 నేషనల్ హైవేస్ ని క్రాస్ చేసుకుంటూ మరి ఈవేళ గోదావరి వరద జలాలు ఈవేళ ఉత్తరాంధ్రను తాగుతున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే సూపర్ ఎల్లునో సమయంలో భూగర్భ జలాలు అడుగుంటున్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే గుప్పెడు మంచినీళ్ళ కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో గోదావరి వరద జలాలు ఈ రోజు ఉత్తరాంధ్రకు తాగుతున్నాయి. ఈ 2-3 నెలల్లోనే 900 టీమ్స్ల గోదావరి వరద నీరు సముద్రంలో కలిసిపోయింది.
0: అన్ని రంగాల్లో ఉత్తరాంధ్ర అభివృద్దికి రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. సముద్రంలోకి వృధాగా వెళ్లే జలాలను మళ్లించి ఉత్తరాంధ్రకు అందిస్తున్నామని ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు తెలిపారు. ఇందులో భాగంగా పోలవరం ఎడమ కాలువ ద్వారా వచ్చే గోదావరి జలాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విడుదల చేస్తున్నట్టు చెప్పారు. పోలవరం ఎడమ కాలువ ప్రారంభం ఉత్తరాంధ్ర రైతుల అభివృద్దికి ఆరంభమని లోకేష్ పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర సమగ్ర సర్వతోముఖాభివృద్దే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పార్లమెంటు పరిధిలో భీమవరం లోసరి జాతీయ రహదారి అభివృద్దికి 43 కోట్ల రూపాయల నిధులతో తొలిదశ పనులకు ఆమోదం లభించిందని కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు స్పందిస్తూ తీర ప్రాంత అనుసంధానాన్ని మెరుగుపరిచేందుకు కేంద్ర రహదారి మౌలిక సదుపాయాల నిధి సీఆర్ఐఎఫ్ పథకం కింద గత ఏడాది 100 కోట్లు మంజూరైనట్టు పేర్కొన్నారు. ఇందులో భాగంగా 15.53 కిలోమీటర్ల మేర భీమవరం దొంగపిండి గోట్లపాడు రేవు బర్రెవానిపేట మధ్య 4 లేన్ల రహదారి విస్తరణ పనులు చేపట్టనున్నామని త్వరలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని శ్రీనివాసవర్మ వెల్లడించారు. పోలవరం జిల్లా ఎట్టపాక మండలం

0: గొల్లగొప్పలో అస్వస్థతకు గురైన బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వైఎస్ సత్యకుమార్ అధికారులను ఆదేశించారు. గొల్లగొప్పలో తాజా పరిస్థితిపై జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ మంత్రికి ఫోన్ ద్వారా వివరించారు. మలేరియా పాజిటివ్గా నిర్దారణ అయిన బాధితులను మరో 24 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచనున్నట్టు కలెక్టర్ తెలిపారు. బాధితులకు అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని మంత్రి సత్యకుమార్ ఆదేశించారు. మరోవైపు గొల్లగొప్పలో అస్వస్థతకు గురై భద్రాచలం ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను వారి కుటుంబ సభ్యులను జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఈరోజు పరామర్శించారు. ఈ సందర్బంగా బాధితులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించి వైద్యులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం వారి ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన వివరాలను జిల్లా కలెక్టర్ పాత్రికేయులకు వివరిస్తూ
1: ఇప్పుడు ప్రెసెంట్ 53 మంది ఉన్నారు. సో 53 మెంబర్స్ ఆర్ కంప్లీట్లీ స్టేబుల్, అబ్సల్యూట్లీ నో ప్రాబ్లమ్ టు ఎనీబడి. అలాగే విలేజ్ లో కూడా ఇంకా ఒక 17 మంది ఉన్నారు. సో వాళ్ళకు కూడా ఒక స్పెషల్ క్యాంప్ పెట్టాము. ఇప్పుడు ఎవరైతే పాప చనిపోయారో, జమున అనే పాప, దానికి మెడికల్ గా కూడా కారణం ఏంటి అనేది ఎగ్జామిన్ చేస్తా ఉన్నాం. వారి యొక్క ఫ్యామిలీలో జెనెటికల్లీ ఒక కార్డియాక్ అరిథిమియా, అంటే జెనెటికల్లీ ఒక కొంజనేటల్ హార్ట్ డిసీజ్, హార్ట్ ప్రాబ్లం ఉన్నట్లుగా డాక్టర్స్ ప్రిలిమినరీగా అసెస్ చేశారు. ఇంకా ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంది క్లినికల్లీ కూడా.
0: రాష్ట్రంలో అసాంక్రమిక వ్యాధుల గుర్తింపు కోసం నిర్వహిస్తున్న NCD 4.0 కార్యక్రమంలో 66.05% మందికి స్క్రీనింగ్ పరీక్షలు పూర్తయినట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వైఎస్ సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. NCD 4.0 సర్వేలో ఇప్పటి వరకు 59.29 లక్షల అధిక రక్తపోటు, 48.15 లక్షల మధుమేహం కేసులు గుర్తించామని చెప్పారు. క్యాన్సర్ స్క్రీనింగ్ లో భాగంగా అనుమానితులుగా గుర్తించిన వారిలో తదుపరి పరీక్షల ద్వారా 2026 నోటి, 3571 రొమ్ము, 2076 గర్భాశయ ముక్క ద్వారా క్యాన్సర్ కేసులు నిర్దారణ అయ్యాయని, వీరికి సకాలంలో చికిత్స అందిస్తున్నట్టు మంత్రి తెలిపారు. ఎన్సీడీ సర్వే త్వరలో పూర్తి కానున్నందున ఇంకా పరీక్షలు చేయించుకోని వారు చేయించుకోవాలని మంత్రి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్టంలోని అన్ని నగరపాలక సంస్థల్లో ఆధునిక చెత్త సేకరణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భారతి తెలిపారు. కర్నూలు నగరంలో కొత్త ఎలక్ట్రిక్ చెత్త సేకరణ వాహనాలను మంత్రి ఈరోజు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కర్నూలును పరిశుభ్రమైన, పచ్చదనం కలిగిన ఆధునిక నగరంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. పాత చెత్త సేకరణ వాహనాల స్థానంలో కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెడుతున్నామని చెప్పారు. వీటితో పర్యావరణ పరిరక్షణతో పాటు చెత్త సేకరణ, తరలింపు మరింత వేగంగా, సమర్థవంతంగా జరుగుతుందని మంత్రి పేర్కొంటూ,
2: ఒక ఇన్స్పిరేషన్ తర ఉండాలా, ఒక మోడల్ తర ఉండాలా అనే ఉద్దేశంతో ఎలక్ట్రికల్ వెహికల్స్ ని ఏర్పాటు చేసి మన కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ కి 91 శాంక్షన్ అయితే ఈ రోజు దాదాపు 30+ వెహికల్స్ ని ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఒకసారి ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉందంటే స్పీడ్ గా డిస్పోజల్ గానీ, ఇక్కడ నుంచి తీసుకోపోయేది కానీ ఇవన్నీ ఈజీగా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇంకా ఎక్కడ కూడా అంటే స్టోరేజ్ అయ్యి అక్కడ ఉండేది ఆ రకంగా లేకుండా ఎప్పటికప్పుడు చెత్త క్లియర్ అయ్యి దాంతో పవర్ కూడా వస్తుంది.
0: చేనేత సహకార సంఘాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట చేనేత కార్మికుల సహకార సంఘం ఆప్కో ద్వారా సకాలంలో చెల్లింపులు చేస్తున్నట్టు చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత ఒక ప్రకటనలో తెలిపారు. గత 2 ఏళ్లలో చేనేత వస్త్రాల కొనుగోలుకు సంబంధించి 24.51 కోట్ల రూపాయలను చెల్లించినట్టు వెల్లడించారు. అలాగే వివిధ శాఖలు, గురుకులాలకు సరఫరా చేసిన చేనేత వస్త్రాలకు సంబంధించి 1.03 కోట్ల బకాయిలను 20 సహకార సంఘాల బ్యాంకు ఖాతాల్లో జమ చేశామని, మిగిలిన బకాయిలను కూడా త్వరలో చెల్లిస్తామని తెలిపారు. చేనేత సంఘాలు ఆర్థికంగా బలోపేతంగా వడంతో పాటు చేనేతలకు నిరంతరం ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సవిత పేర్కొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చైర్మన్ వి నారాయణన్ ఈరోజు దర్శించుకున్నారు. GSLV-F17 రాకెట్ నమూనాలను స్వామివారి చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నారాయణన్ పాత్రికేయులతో మాట్లాడుతూ, ఈ నెల 4వ తేదీన తెల్లవారుజామున 2:55 EOS-05 ఉపగ్రహాన్ని నింగిలోకి ప్రవేశించనున్నట్టు తెలిపారు. GSLV-F17 రాకెట్ ద్వారా అత్యాధునిక భూ పరిశీలన ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నట్టు చెప్పారు. భూ పరిశీలన కోసం జియో ప్లాట్ఫామ్పై ప్రయోగిస్తున్న తొలి భారతీయ ఉపగ్రహం EOS-05 అని వివరించారు. అత్యాధునిక సాంకేతికతతో ఈ ఉపగ్రహం మరింత స్పష్టమైన చిత్రాలకు అందించనుందని తెలిపారు. విజయవాడలో 8వ తేదీ నుంచి 22వ తేదీ వరకు నిర్వహించనున్న జాతీయ సరస్సు మేళ ఏర్పాట్లను కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్తో కలిసి నిన్న పరిశీలించారు. పున్నమి ఘాట్ భవానీపురంలోని ప్రతిపాదిత ప్రాంగణాన్ని సందర్శించి మేళాకు అవసరమైన మౌలిక వసతులు, ప్రజల రాకపోకలు, స్టాళ్ల ఏర్పాటుపై చర్చించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన స్వయం సహాయక సంఘాల మహిళలు

0: కళాకారులు తమ ఉత్పత్తులను ప్రదర్శించి విక్రయించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నివాళులర్పించారు. వైఎస్ఆర్ కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద విజయమ్మతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. మానవుని దైనందిన జీవితంలో అనేక రకాలుగా ఉపయోగించే కొబ్బరి పట్ల అవగాహన కల్పించేందుకు ఈరోజు ప్రపంచ కొబ్బరి దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఆసియా పసిఫిక్ కోకోనట్ కమ్యూనిటీ 2009 సెప్టెంబర్ 2 మొదటిసారి కొబ్బరి దినోత్సవం జరుపుకున్నట్టు ప్రకటించింది. అప్పటి నుండి ప్రతి ఏటా ఇదే రోజున కొబ్బరి దినోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రకృతి మనకు ప్రసాదించిన ఎన్నో అపార సంపదల్లో కొబ్బరి ఒకటి. పూజ, ఆహారం, ఇంధనం, ఔషధం, సౌందర్య సాధనాలు, నిర్మాణ వస్తువులు, ఇలా అనేక విధాలుగా ఉపయోగపడే కొబ్బరి చెట్టు కల్పవృక్షంగా పిలుస్తారు. కొబ్బరిని ఎగుమతి చేస్తున్న అగ్రదేశాల్లో భారతదేశం కూడా ఉండడం విశేషం. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలవరం ప్రాజెక్టు ఎడమకాలువ నుంచి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ మధ్యాహ్నం విడుదల చేస్తారు. నర్సాపురం పార్లమెంటు పరిధిలోని జాతీయ రహదారి తొలిదేశ పనులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ వెల్లడించారు. పోలవరం జిల్లా గొల్లగుప్పలో అస్వస్థతకు గురైన బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి సత్యకుమార్ అధికారులను ఆదేశించారు. రాష్టంలోని అన్ని నగరపాలక సంస్థల్లో ఆధునిక చెత్త సేకరణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భారత్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి కడప కేంద్రం.

0: శ్రోతలకు నమస్కారం. మహిళా భారతి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మహిళా భారతి కార్యక్రమంలో మహిళా అభిరుచి, మహిళా శ్రోతలు కోరే సినీ గీతాల కార్యక్రమానికి స్వాగతం. మరి మహిళా శ్రోతలు ఫోన్ చేయాలంటే మా ఫోన్ నెంబర్లు 0852 ఇది కోడ్ నెంబర్ అండి, 244119 మరో నెంబర్ 244197 ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీకు నచ్చిన సినీ గీతాలను కోరవచ్చు. మరి శ్రోతలకు ఫోన్ చేసే ముందుగా ఒక మనవి, ఫోన్ చేసే ముందు రేడియో సౌండ్ తగ్గించి సిగ్నల్ ఉన్న చోటికి వచ్చి మీకు నచ్చిన పాటను కోరవచ్చు. ముందుగా ఒక శ్రోతను పలకరిద్దాం. హలో,
1: హలో, నమస్కారం.
0: నమస్తే అండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? వందన గారు. ఏ సినిమాల పాట కావాలండి మీకు? ఇద్దరు అమ్మాయిల. అందులోంచి ఏ పాట అండి? ఈ చల్లని లోగిలో. సరే విందామండి.
1: థ్యాంక్ యూ.
0: వెల్కమ్ అండి.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in. SBI, the bank to every Indian.
1: హలో.
2: హలో,
1: నమస్తే అండి.
2: హలో, నాకు భూమి కోసం సినిమాలో ఎవరో వస్తారని.
1: మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో, మీ పేరేంటి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: కడప నుంచి పార్వతి మేడం.
1: పార్వతి గారు, భూమి కోసం చిత్రంలో ఉంచా?
2: అవును మేడం, గంటసాల గారు పాడారు.
1: అవునా?
2: అవును మేడం. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని, ఇదో మరి నిద్ర పోకుమా.
1: సరే, విందామా మరి.
2: ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం,
1: వెల్కమ్ అండి.

0: హలో
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: తాడపత్రి నుంచి మహాలక్ష్మి మాట్లాడుతున్నాను మేడం.
0: తాడపత్రి నుంచి మహాలక్ష్మి గారు. ఏ సినిమాల పాట కావాలి మీకు?
1: ప్రేమమూర్తులు సినిమా మేడం.
0: ప్రేమమూర్తులు నాగేశ్వరరావు గారిదండి,
1: శోభన్ బాబు గారు.
0: శోభన్ బాబు గారిదా? ఓకే ఓకే. అందులోంచి ఏ పాట కావాలండి?
1: మావారు బంగారు కొండ.
0: మావారు బంగారు కొండ. సరే విందామా మరి.
1: ధన్యవాదములు మేడం.
0: ఓకే, థ్యాంక్ యూ.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: మహిళా భారతి కార్యక్రమంలో మహిళా అభిరుచి వింటున్నారు. రేపటి మహిళా భారతి కార్యక్రమంలో అభిప్రాయ వేదిక శీర్షికన మిమ్మల్ని ప్రభావితం చేసిన మాస్టారు అనే అంశంపై మహిళా శ్రోతలు ఫోన్ చేసి తమ అభిప్రాయాలను తెలియజేయవచ్చు. మా ఫోన్ నెంబర్లు 0856 2, ఇది ఎస్టేట్ కోడ్, 244197, మరో నెంబర్ 244119. ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీ అభిప్రాయాలు తెలియజేయవచ్చు. అంశం మిమ్మల్ని ప్రభావితం చేసిన మాస్టారు. సమయం రేపు మధ్యాహ్నం 1:30 నుండి 2 గంటల వరకు మీ మహిళా భారతిలో. హలో
3: హలో

0: నమస్తే అండి.
1: నమస్తే మేడం, నా పేరు కులాయమ్మ కొద్దుటూరు మేడం. బాగున్నారా?
0: బాగున్నామండి, మీరు బాగున్నారా?
1: బాగున్నాం మేడం.
0: చెప్పండి కులాయమ్మ గారు, ఏ సినిమాల పాట కావాలి మీకు?
1: పండంటి కాపురం మేడం.
0: ఏంటండి, పండంటి కాపురమా?
1: బాబు ఇనరా అన్నదమ్ముల కథ ఒకటి పాట వేయండి మేడం.
0: సరే విందామా మరి.
1: ఏ మేడం
0: విందామా?
1: ఓకే, నమస్తే మేడం.
0: నమస్తే అండి.

0: హలో,
1: హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
0: గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: రుక్మిణి మేడం, నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం మీరాసము.
0: రుక్మిణి గారు, ఏ సినిమాలో పాట కావాలి మీకు?
1: పాండురంగడు మూవీలో గోవింద గో

0: గోవింద కృష్ణ హరేణము గోపాలుడే వేషం పట్టి గోపమ్మ వేషం కట్టి అనే పాట మేడం.
1: పాండురంగడా బాలకృష్ణ అందులోంచి గోవింద గోవిందన
0: కృష్ణ హరే నమ అని గోపాలుడే వేషం కట్టి గోసెమ్మ వేషం కట్టి అనే
1: అందులోనే అండి ఆ పాట.
0: పాండురంగడు మేడం,
1: పాండురంగడు
0: స్టార్టింగ్ అయితే గోవింద గోవింద కృష్ణ హరే నమో అని.
1: ఓకే ఓకే ఉంది, విందాం మరి.
0: అడ్వాన్స్ గా కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.
1: మీకు కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి. సరే విందామా?
0: ఓకే మేడం, థ్యాంక్స్ మేడం.

ఆలోచించటం మంచిదే, కానీ అదే ఆలోచన మన ప్రశాంతతను దూరం చేస్తుంది. ఒక చిన్న విషయాన్ని పదే పదే ఆలోచించటం, జరిగిపోయిన దాన్ని మళ్లీ మళ్లీ గుర్తు చేసుకోవటం, జరగని దాన్ని ముందే ఊహించుకుని భయపడటం, ఇలా అతిగా ఆలోచించే విధానం నుండి ఎలా

0: బయటపడాలి. ఈ బుధవారం సాయంత్రం అభిప్రాయ వేదికలో యువ శ్రోతలకు మేమిస్తున్న అంశం ఓవర్ థింకింగ్ నుండి ఎలా బయటపడాలి. ఈ అంశంపై యువ శ్రోతలు బుధవారం మధ్యాహ్నం 3 నుండి 4 గంటల మధ్య 0856224419 లేదా 2441119 నంబర్లకు కాల్ చేసి మీ అభిప్రాయాలు మాతో పంచుకోగలరు.
1: మహిళా భారతి కార్యక్రమంలో ఇంతవరకు మీరు మహిళాభిరుచి విన్నారు. రేపటి మహిళా భారతి కార్యక్రమంలో అభిప్రాయ వేదిక శీర్షికన మిమ్మల్ని ప్రభావితం చేసిన మాస్టారు అనే అంశంపై మహిళా శ్రోతలు ఫోన్ చేసి తమ అభిప్రాయాలు తెలియజేయవచ్చు. అంశం మరొకసారి, మిమ్మల్ని ప్రభావితం చేసిన మాస్టారు. ఈనాటి మహిళా భారతి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కడప కేంద్రం సమయం 2 గంటలు, కొద్ది క్షణాల్లో మీడియా న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

చిత్రసీమ కార్యక్రమంలో ముందుగా మీరు విన్న ఆ పాట పంతులమ్మ చిత్రం కోసం పి సుశీల గానం చేసిన వేటూరి గీతం, సంగీతం రాజన్ నాగేంద్ర. తరువాత నాలుగు స్తంభాలాట చిత్రం కోసం రమేష్ నాయుడు స్వరకల్పనలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి గానం చేసిన వేటూరి గీతం.

తరువాత నాయకుడు చిత్రం నుండి ఇళయరాజా సంగీత నిర్వహణలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి గానం చేసిన రాజశ్రీ గీతం.

0: ఆలోచించటం మంచిదే, కానీ అదే ఆలోచన మన ప్రశాంతతను దూరం చేస్తుంది. ఒక చిన్న విషయాన్ని పదే పదే ఆలోచించటం, జరిగిపోయిన దాన్ని మళ్లీ మళ్లీ గుర్తు చేసుకోవటం, జరగని దాన్ని ముందే ఊహించుకుని భయపడటం, ఇలా అతిగా ఆలోచించే విధానం నుండి ఎలా బయటపడాలి? ఈ బుధవారం సాయంత్రం అభిప్రాయ వేదికలో యువ శ్రోతలకు మేమిస్తున్న అంశం ఓవర్ థింకింగ్ నుండి ఎలా బయటపడాలి. ఈ అంశంపై యువ శ్రోతలు బుధవారం మధ్యాహ్నం 3 నుండి 4 గంటల మధ్య 0856224419 లేదా 2441119 నంబర్లకు కాల్ చేసి మీ అభిప్రాయాలు మాతో పంచుకోగలరు. అంశం మరోసారి, ఓవర్ థింకింగ్ నుండి ఎలా బయటపడాలి.
1: చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తరువాత నిర్ణయం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన వేటూరి గీతం వినండి. సంగీతం ఇళయరాజా.

ఈ సాయంత్రం 7:15 ప్రసారమయ్యే పంటసీమలు కార్యక్రమంలో వర్మి కంపోస్టు తయారీలో మెళకువలు. ఈ అంశం గురించి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కె సాయి మహేశ్వరి గారి ప్రసంగం, అనంతరం రైతులకు సూచనలు వింటారు. చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత నువ్వే నువ్వే చిత్రం నుండి కోటి సంగీత నిర్వహణలో ఉదిత్ నారాయణ్ నిత్య సంతోషిణి పాడిన సీతారామ శాస్త్రి సాహిత్యం వినండి.

తరువాత దేవిశ్రీ ప్రసాద్ సంగీత నిర్వహణలో మల్లికార్జున్ సిద్ధార్థ పాడిన సీతారామ శాస్త్రి సాహిత్యం వినండి. చిత్రం నువ్వొస్తానంటే నేనొద్దంటానా.

మీరు వింటున్న ఈ పాట ఎంఎం కీరవాణి స్వరకల్పనలో మనోజ్ చిత్ర పాడిన సీతారామశాస్త్రి గీతం. చిత్రం పండగ.

తరువాత ఎస్వి కృష్ణారెడ్డి సంగీత నిర్వహణలో భువనచంద్ర సాహిత్యం. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్రం యమలీల.

చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా మీరు విన్న ఆ పాట టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ చిత్రం కోసం శ్రేయా ఘోషల్, కార్తిక్ పాడిన, ఈఎస్ మూర్తి రచన, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్. చిత్రసీమ సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 3 గంటలు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 5 గంటలకు 333.3 మీటర్లు అనగా 900 కిలోహెర్ట్స్ మీడియం వేవ్, ఇంకా 103.6 మెగాహెర్ట్స్ ఎఫ్ఎం పై మా తర్వాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. నమస్తే.

ఆకాశవాణి కడప కేంద్రం 333.3 మీటర్లు అనగా 900 కిలోహెర్జ్ మీడియం వేవ్ మరియు 103.6 మెగాహెర్జ్ ఎఫ్ఎంపై సాయంకాలం ప్రసారం ప్రారంభం. నిలయంలో సమయం 5 గంటలు. శ్రోతలందరికీ శుభ సాయంకాలం. చిత్రసీమ, తెలుగు సినిమా పాటలు. ముందుగా వినండి మహర్షి చిత్రం కోసం ఇళయరాజా స్వరాలకు నాయని కృష్ణమూర్తి రచించగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాండపాట విందాం.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.

0: కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: రాత్రి 8 గంటలకు, రాత్రి 9:30 తిరిగి 10:20 కూడా సినిమా పాటలు వినవచ్చు. చిత్రసీమలో చివరిగా వినండి ప్రేమయుద్ధం చిత్రం నుండి SP బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన పాట. సంగీతం హంసలేఖ, సాహిత్యం వేటూరు సుందరరామూర్తి.

అభిప్రాయ వేదికలు శ్రోతలకిచ్చిన అంశం, ఓవర్ థింకింగ్ నుండి ఎలా బయటపడాలి, అతిగా ఆలోచించే విధానం నుండి ఎలా బయటపడాలి. ఈ అంశంపై శ్రోతలు 3 నుండి 4 గంటల మధ్య కాల్ చేసి పంచుకున్న అభిప్రాయాలు వింటారు.

అతిగా ఆలోచించటం వలన సమస్యను పరిష్కరించదు, అంతేకాకుండా మనశ్శాంతిని దూరం చేస్తుంది.

నేటి అభిప్రాయ వేదిక కార్యక్రమంలో శ్రోతల అభిప్రాయాలు, వీటితో పాటు విద్య ఉద్యోగ సమాచారం వింటారు.

0: నమస్కారం మేడం.
1: అభిప్రాయ వేదిక కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు?
0: నా పేరు బసిరెడ్డి నందిని మేడం.
1: ఓకే నందిని గారు, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు?
0: నేను యోగి వేమన యూనివర్సిటీలో హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను.
1: ఓకే నందిని గారు, మరి అంశం అతిగా ఆలోచించే విధానం నుండి ఎలా బయటపడాలి, ఈ అంశంపై మీ యొక్క అభిప్రాయం?
0: అసలుకి ఓవర్ థింకింగ్ నుంచి బయటపడే ముందు ఓవర్ థింకింగ్ ఎందుకు వస్తుంది అని తెలుసుకుంటే
1: అని మనకి మనమే క్వశ్చన్ చేసుకోవాలి.
0: అవును మ్యామ్, ఫస్ట్ ఓవర్ థింకింగ్ ఎందుకు వస్తుందంటే మనలో ఉండే భయము, మన పాస్ట్ ఎక్స్పీరియన్సెస్, మనము ఓకే ఇది చేయలేదంటే చేయలేదని కాకుండా ఎందుకు చేయలేదు, ఇలా జరిగితే ఏంటి, ఇవన్నీ బయట వాళ్ళ అభిప్రాయాలు ఇవన్నీ మనసుకు తీసుకుంటే ఓవర్ థింకింగ్ పెరిగిపోతుంది.
1: అవును,
0: దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలంటే మనం ఫస్ట్ మన ప్రాబ్లం మన థాట్ ఏంటో ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి మేడం. అది నిజమేనా లేదా నా భయం మాత్రమేనా అని మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి. తర్వాత కంట్రోల్లో ఉన్న పనులని ఫోకస్ చేయాలి మేడం. ఎక్కువ మనకి ఏదైతే చేయగలుగుతాము అని అనిపిస్తుందో వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి.
1: అవును.
0: తర్వాత మనలో మనము పాజిటివ్ గా ఉండాలి. నన్ను నేను కంట్రోల్ చేసుకోగలను, నేను ఏ ప్రాబ్లం వచ్చినా కంట్రోల్ చేసుకుని ఎదుర్కోగలను అని కాన్ఫిడెన్స్ ఉండాలి. ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. పక్క వాళ్ళతో మనం ఎప్పుడైతే కంపారిజన్ చేసుకోవడం తగ్గిస్తామో మనకి సగం ఓవర్ థింకింగ్ నుండి బయటపడతాం మేడం.
1: చాలా చక్కగా చెప్పారు నందిని గారు, ధన్యవాదాలండి కాల్ చేసి మీ అభిప్రాయాన్ని పంచుకున్నందుకు.
0: థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఈ అవకాశాన్ని ఇచ్చిన ఆకాశవాణి రేడియో కేంద్రానికి ధన్యవాదాలు.

0: నా పేరు సాయి మేడం.
1: ఓవర్ థింకింగ్ నుండి ఎలా బయటపడాలి?
0: ఓకే మేడం, ఓవర్ థింకింగ్ అనేది రెండు అంశాల మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది మేడం. ఒకటి మన పాస్ట్ అండ్ ఫ్యూచర్ మేడం. ఒకటి మార్చలేని దాని గురించి ఒకటి మేడం, అంటే ఏదైనా గతంలో జరిగిన దాన్ని మార్చలేమని తెలిసినా కూడా దాని నుంచి ఓవర్ థింకింగ్ చేయడం కానీ, లేదు జరగబోయేది దాని గురించి ఏదైనా జరుగుతుందేమో అన్న భయం వల్ల ఓవర్ గా థింక్ చేస్తూ ఉంటాం మేడం. సో వీటి వల్ల బయటపడాలంటే ముఖ్యంగా మెడిటేషన్ అవసరం మేడం. ప్రశాంతంగా మెడిటేషన్ చేయడం గానీ ఎక్సర్సైజ్ చేయడం గానీ చేస్తూ ఉండాలి. ఇంకోటి ఏంటంటే మనకు నచ్చిన మనుషులతో గానీ మనకు నచ్చిన బుక్స్ గానీ చదవడం, మాట్లాడడం ఇలా చేస్తూ ఉండాలండి. ఇంకా మనం మైండ్ డైవర్ట్ అవ్వాలంటే మనకు నచ్చిన వర్క్ ఏదన్నా వీటి మీద పక్కన పెట్టేసి ఏదైనా నచ్చిన వర్క్ మీద ఫోకస్ చేయడం వల్ల దీని నుంచి డైవర్ట్ అవ్వచ్చు మేడం.
1: ఓకే సాయి గారు, చాలా చక్కగా చెప్పారండి. ధన్యవాదాలండి కాల్ చేసి మీ అభిప్రాయాన్ని మాతో పంచుకున్నందుకు.
0: థ్యాంక్ యూ అండి.

మాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు

0: వేల నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
1: SBI, the bank to every Indian.
0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
1: SBI, the bank to every Indian.

0: హలో
1: హలో
0: హలో, నమస్తే అండి.
1: సమీర,
0: ఓకే, సమీర గారు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు?
1: నేను యోగివేమన యూనివర్సిటీలో హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ చదువుతున్నాను, సెకండ్ ఇయర్.
0: ఓకే సమీర గారు, అతిగా ఆలోచించే విధానం నుండి ఎలా బయటపడాలి, ఈ అంశంపై మీ యొక్క అభిప్రాయం.
1: ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం గురించి నాకు ఒక చిన్న పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంది.
0: చెప్పండి సమీర
1: అదే
0: గారు.
1: ఓవర్ థింకింగ్. కొన్ని రోజుల క్రితం నాకు ఒక చిన్న విషయం జరిగింది. నేను ఒక పని చేశాను, అది పెద్ద మిస్టేక్ కూడా కాదు, కానీ ఆ పని చేసిన తర్వాత నేను దాని గురించి ఆలోచిస్తూ కూర్చున్నాను. నేను అలా ఎందుకు చేశాను, అలా చేయకుండా ఉంటే బాగుండేది, ఇతరులు నా గురించి ఏమనుకుంటారు, నేను చేసింది తప్పేనా, ఇలా ఒక్కటే విషయాన్ని మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తూ ఉన్నాను.
0: మరి ఎలా బయటపడ్డావు?
1: నిజానికి ఆ సమస్య అక్కడితో అయిపోయింది, కానీ నా మైండ్ మాత్రం దాన్ని వదలలేదు. ఆ రోజు నాకు ఒక విషయం అర్థమైంది, కొన్నిసార్లు మనం సమయం కంటే సమస్య కంటే దాని గురించి మనం చేసే ఆలోచన మనల్ని ఎక్కువగా బాధిస్తాయి. ఆ తర్వాత నేను ఒక చిన్న చేంజ్ చేయాలని నిర్ణయించుకున్నాను. ఎప్పుడైనా నాకు ఏదైనా విషయం గురించి ఎక్కువగా ఆలోచన వస్తే ముందుగా నన్ను నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఈ విషయాన్ని ఎలా కంట్రోల్ చేయాలి, ఇది నా కంట్రోల్లో ఉందా, దీన్ని ఎలా బయటపడాలి అని ఆలోచిస్తాను. కంట్రోల్లో లేకపోతే దాన్ని యాక్సెప్ట్ చేసి వదిలేయడానికి ప్రయత్నిస్తాను.
0: ఓకే సమీర గారు,
1: ఇంకో విషయం నాకు చాలా హెల్ప్ చేసింది. నేను నా ఫోన్ పక్కన పెట్టి కొంతసేపు ఫ్రెండ్స్ తో టైం స్పెండ్ చేయడము, బయట వాకింగ్ చేయడము,
0: అవునవును,
1: కొన్నిసార్లు మ్యూజిక్ వినడము, ఇట్లా ఆ థాట్స్ నుంచి నాకు బయటపడడానికి ఉపయోగపడినాయి. అలా చేయడం వల్ల మైండ్ కూడా కొంచెం కామ్ అవుతుంది.
0: అంటే ఇప్పుడు ఓవర్ థింకింగ్ నుండి బయటపడాలి అంటే మనము మ్యూజిక్ వినడం,
1: మ్యూజిక్ వినడం, వాకింగ్ చేయడము, లేదా మనకు నచ్చిన వాళ్ళతో ఎక్కువ సమయాన్ని గడపడము మంచి, మనం బయటపడతాము ఓవర్ థింకింగ్ చేయకుండా. అలానే ప్రతి ఒక్కరి జర్నీ డిఫరెంట్ గా ఉంటుంది, అందరూ సేమ్ ఉండరు కదా.
0: అవునవును,
1: అందుకే నేను కూడా ఎప్పుడైనా ఓవర్ థింకింగ్ చేస్తున్నప్పుడు ఒకసారి డీప్ బ్రెత్ తీసుకుని నన్ను నేను చెప్పుకుంటాను, ఏం జరిగిందో మర్చిపోవాలి, ఏం జరగబోతుందో నాకు తెలియదు, కానీ ఈ మూమెంట్ ని నేను ఎలా ఎంజాయ్ చేయాలి, ఎలా మెమరబుల్ గా మార్చుకోవాలి అనేది మన మైండ్ లో ఉండాలి.
0: ఓకే సమీర గారు, చాలా చక్కగా చెప్పారు, ధన్యవాదాలండి కాల్ చేసి మీ అభిప్రాయాన్ని మాతో పంచుకున్నందుకు.
1: థ్యాంక్ యూ.

0: హలో
1: హలో, నమస్తే అండి.
0: నమస్తే నమస్తే మేడం.
1: అభిప్రాయ వేదిక కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు?
0: దగ్గేల మల్లారెడ్డి, కాజీపేట శృంగేశ్వరం మేడం.
1: కే మల్లారెడ్డి గారు, బాగున్నారండి?
0: బాగున్నామండి.
1: మరి నేటి అంశంపై మీ యొక్క అభిప్రాయం.
0: ఓవర్ థింకింగ్ నుంచి ఎలా బయటపడాలి?
1: అతిగా ఆలోచించే విధానం నుండి ఎలా బయటపడాలి? ఈ అంశంపై మీ యొక్క అభిప్రాయం.
0: మెదడు ఎప్పటికీ పని ఆలోచన చేస్తానే ఉంటుంది. ఆ మెదడుకి ఆలోచన అధికంగా శ్రమ లేకుండా కొంచెం విశ్రాంతి ఇవ్వాలి. ఆలోచన కూడా అధికంగా చేస్తే బీపీ పెరుగుతుంది, అప్పుడు బ్రెయిన్ యొక్క ఫంక్షన్ కూడా తగ్గిపోతుంది. బ్రెయిన్ బాగా పనిచేయాలంటే ఆక్సిజన్ కూడా ఉత్పత్తి కావాలా.
1: అవును,
0: మనస్సును ప్రశాంతంగా పెట్టుకుంటే ఏ జబ్బులు రావు.
1: అవునండి.
0: దానికోసం ప్రశాంతత లోపించినప్పుడు సంగీతం వినడము, లేకుంటే వ్యాయామం చేయడము, టీవీ పెట్టి టీవీ మీద వార్తలు వినడము, ఆ పని నేను చేస్తానంట.
1: అదే, ఇంకా అతిగా ఆలోచించే విధానం నుండి బయటపడాలంటే మ్యూజిక్ వినడం, ఇట్లా మనకు నచ్చిన పనులు చేస్తూ ఉంటే
0: బాగుంటుంది.
1: ఓవర్ థింకింగ్ నుండి బయటపడగలము అని చెప్తున్నారు.
0: వాకింగ్ కూడా పోవాలా?
1: అవునండి.
0: శరీరానికి వ్యాయామం ఉండాలా? చాలా మంది తిని కూర్చోంటారు, జబ్బులు ఎక్కువ వస్తాయి.
1: ఓకే మల్లారెడ్డి గారు, ధన్యవాదాలండి కాల్ చేసి మీ అభిప్రాయాన్ని మాతో పంచుకున్నందుకు.
0: థ్యాంక్ యూ థ్యాంక్ యూ.

అతిగా వచ్చే ఆలోచనలు నిజం కావని గ్రహించాలి. నాకు వచ్చిన ప్రతి ఆలోచనలను నమ్మాల్సిన అవసరం లేదని చెప్పుకోవాలి. ఇప్పుడు మన చేతిలో ఉన్న పనిపైన మనం దృష్టి పెట్టాలి.

0: వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

ఐబీపీఎం పోస్టులు ఉద్యోగాల భర్తీకి ఇండియన్ పోస్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ఖాళీలు 918. వీటికి వయస్సు 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల వయసు గలవారు అర్హులు. అర్హతలు: 10వ తరగతి పాసై ఉండాలి. ఎంపిక విధానం ఏమనగా, 10వ తరగతి మార్కుల ఆధారంగా వీటికి ఎంపిక చేసుకుంటారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 2019. మరిన్ని వివరాలకై సంప్రదించగలరు indiapost.gov.in సంప్రదించగలరు. మరిన్ని వివరాలకై సంప్రదించగలరు indiapost.gov.in సంప్రదించగలరు.

0: అతిగా ఆలోచించే విధానం నుండి ఎలా బయటపడాలి, ఈ అంశంపై శ్రోతలు పంచుకున్న అభిప్రాయాలు మీరు వింటున్నారు.
1: నమస్తే మేడం.
0: హలో, నమస్తే అండి. అభిప్రాయ వేదిక కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు?
1: నా పేరు ఫక్రుద్దీన్ మేడం.
0: ఫక్రుద్దీన్ గారు, బాగున్నారండి?
1: బాగున్నాను మేడం, మీరు బాగున్నారు మేడం?
0: బాగున్నాం ఫక్రుద్దీన్ గారు. మరి అతిగా ఆలోచించే విధానం నుండి ఎలా బయటపడాలి, ఈ అంశంపై మీ యొక్క అభిప్రాయం.
1: ఓవర్ థింకింగ్ అనేది చాలా మంది ఎదుర్కొనే సమస్య మేడం.
0: అవునండి.
1: దీనివల్ల మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది. ఓవర్ థింకింగ్ ను అధిగమించడానికి కొన్ని సులువైన మరియు ప్రభావవంతమైన మార్గాలు ఉన్నాయి. ఖాళీగా ఉన్న సమయంలో ఏదైనా ఆలోచన వచ్చినప్పుడు బుక్స్ చదవడం కానీ ఏదైనా పేపర్ కానీ ఇలా చదవడం అలవాటు పెట్టుకుంటే కనుక చాలా మంచిది మేడం.
0: అవును ప్రకృతిని గారు. ఇంకా దాంతోపాటు మ్యూజిక్ కూడా వినడం.
1: మ్యూజిక్ వినొచ్చు, ఏదైనా కథలు పుస్తకాలు చదవచ్చు.
0: అవునవును.
1: ఓవర్ గా అతిగా ఆలోచన చేస్తుంటే మైండ్ అనేది చాలా ప్రాబ్లం వస్తుంది మేడం. కాబట్టి దానికి మర్చిపోవడానికి ఏదో ఒకటి చదవడం ఇలాంటివి చేయాలి మేడం.
0: ఓకే ప్రకృతిని గారు, ధన్యవాదాలండి కాల్ చేసి మీ అభిప్రాయాన్ని మాతో పంచుకున్నందుకు.
1: ధన్యవాదాలు మేడం.

0: హలో, నమస్తే అండి.
1: అమ్మా నమస్కారం. అమ్మా
0: సాబ్జాన్ గారు బాగున్నారా?
1: అమ్మా బాగున్నాం తల్లి.
0: సాబ్జాన్ గారు, నేను దివ్యవాణి మాట్లాడుతున్నాను.
1: అమ్మా సరే అమ్మా సరే అమ్మా. ఈరోజు అంశం వచ్చేసి ఎక్కువ ఆలోచించడం మంచిది కాదు కదమ్మా. ఓవర్ థింక్ ఈస్ రాంగ్, డేంజర్.
0: సాబ్జాన్ గారు,
1: అమ్మా సమస్యలు ఎన్ని వచ్చినా మనిషి సంతోషంగా ఎదుర్కొంటే ఆలోచన తగ్గించి ఇతరులను కూడా కొంచెం ఆలోచించి వాళ్ళ కష్ట సుఖాలను పంచుకుంటే మన మైండ్ కూడా రిలాక్స్ గా ఉంటుంది, కూల్ అంటారమ్మా.
0: ఓకే సాబ్షన్ గారు, మీరు ఎప్పుడైనా ఇలాగా ఆలోచించారా?
1: అమ్మా నేను జీవితంలో ఏది ఆలోచించలేమ్మా. దేవుడు ఏం చేస్తాడో ఆయన మన జీవితం అంతా రాస్తుంటాడు. మన జీవిత చరిత్ర అంతా దేవునికి ఉంటుంది. అయితే మనము మంచి తలంపు తల్లి తలచాలా.
0: ఓకే సాబ్జాన్ గారు,
1: మనము మంచి తలంపు తలిచి మనం పోయేటప్పుడు ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు నా వల్ల ఒకరికి హామీ కాకూడదు. మంచి జరగాలని నువ్వు బయటికి పో, ప్రతి పనులు జయమైదాలేమ్మా.
0: ఓకే సాబ్జాన్ గారు, ధన్యవాదాలండి కాల్ చేసి మీ అభిప్రాయాన్ని మాతో పంచుకున్నందుకు.
1: మంచిదమ్మా మంచిదమ్మా.

నాలెడ్జ్ పెంచుకోవడానికి ఎన్నో బుక్స్ చదువుతూ వారి పరిజ్ఞానాన్ని పెంచుకుంటూ ఉంటారు. మీరు మీ నాలెడ్జ్ పెంచుకోవడానికి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వడానికి ప్రతి సోమవారం ప్రసారం అవుతున్న యువవాణిలోని ప్రజ్ఞ కార్యక్రమంలో పాల్గొనండి. పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి ప్రజ్ఞ కార్యక్రమం అత్యంత అవసరం. ఈ కార్యక్రమంలో మేమెన్నో సబ్జెక్ట్స్ నుండి ప్రశ్నలు అడుగుతాం. మరి మీరంతా ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో పాల్గొని మేమడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పండి. మీరు ఫోన్ చేయవలసిన నంబర్లు 0855-244-1197 లేదా 244-1199. ప్రతి సోమవారం యువవాణిలో ప్రజ్ఞ కార్యక్రమం సాయంత్రం 5:15 నుండి 5:50 వరకు కొనసాగుతుంది. పోటీ పరీక్షలకు వెళ్లే వారికి ఈ ప్రజ్ఞ ఎంతగానో ఉపయోగపడుతుంది. వినండి ప్రజ్ఞ లైవ్ క్విజ్ ప్రోగ్రామ్.

ఆలోచనలు రావటం తప్పు కాదు, ఆ ఆలోచనను పదే పదే పట్టుకొని కూర్చోవలసిన అవసరం ఏమాత్రమైతే లేదు.

ఇదండి నేటి అభిప్రాయ వేదిక కార్యక్రమం. కాల్ చేసి మీ అభిప్రాయాలు మాతో పంచుకున్న శ్రోతలకు ధన్యవాదాలు.

యువవాణి యువతి యువకుల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 5:50 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఉర్దూలో ప్రాంతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ప్రసార విశేషాలు. ఈ పూట మరియు రేపు ప్రసారం కాబోతున్న కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ ప్రసారంలో 6:30 పల్లె ప్రాంతాలు. ఇందులో సత్యహరిశ్చంద్ర రంగస్థల పద్య నాటకం, వేట సన్నివేశం, హరిశ్చంద్ర పాత్ర, శ్రీ ఏ విశ్వనాథరెడ్డి పాడిన పద్యాలు వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు విజయవాడ కేంద్రం నుండి రిలే. ఇక రాత్రి 7:15 పంట సీమలు. ఇందులో వర్మీ కంపోస్ట్ తయారీలో మెళుకువలు. ఈ అంశం గురించి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కె సాయి మహేశ్వరి గారి ప్రసంగం వినవచ్చు. అనంతరం రైతులకు సూచనలు కూడా వింటారు. రాత్రి 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం. ఇందులో క్రీడాభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహకాలు, అమలు చేస్తున్న పథకాల గురించి పరిచయాలతో కూడిన ప్రత్యేక కార్యక్రమం. అతిథులు అల్లూరి సీతారామరాజు జిల్లా క్రీడాభివృద్ధి శాఖ అధికారి శ్రీ ఏ జగన్మోహన్ రావు మరియు విశాఖపట్నం జిల్లా అథ్లెటిక్

అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మరియు ఆంధ్రప్రదేశ్ అథ్లెటిక్స్ అసోసియేషన్ సెలక్షన్ కమిటీ చైర్మన్ శ్రీ ఎం నారాయణరావు. కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. ఇక రాత్రి 8 గంటలకు తిరిగి 9:30 మళ్లీ 10:45 చిత్రసీమ తెలుగు సినిమా పాటలు. రాత్రి 9:15 స్పాట్ లైట్. రాత్రి 10:00 రాగం తానం పల్లవి కార్యక్రమం వింటారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణలో. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.

0: ఇక రేపటి ప్రసారంలో ఉదయం 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ సాయిబాబా భక్తి గీతాలు వింటారు. అనంతరం 6:30 సూక్తి రత్నావళి, వ్యాఖ్యాత శ్రీ లోకా జగన్నాథ శాస్త్రి గారు. 6:30 పొలంకబుర్లు, ఉదయం 7:15 కాంతిరేఖలు. ఇందులో చరిత్రలో ఈరోజు, సమాచార వేదిక, తరువాత కృత్రిమ మేధ, వివిధ రంగాలపై దాని ప్రభావం ధారావాహికలో భాగంగా డాక్టర్ సివి కృష్ణవేణి గారితో పరిచయం 7వ భాగం వింటారు. పరిచయకర్త శ్రీ చుండూరు మహేష్. చివరిగా ఆరోగ్య సౌభాగ్యం శీర్షికన పోషకాహార ఆవశ్యకత, వైవి యూనివర్సిటీ న్యూట్రియాచిస్ట్ శ్రీమతి ఎం సుభాషిణి గారి యొక్క ప్రసంగం వింటారు. ఉదయం 8:30 జిల్లా సమాచార లేఖ, 8:35 చిత్రమంజరి, 9:00 హలో అభిరుచి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం, ఉదయం 10:00 ఎన్టీఆర్ జిల్లా ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుపై ప్రత్యేక కార్యక్రమం సమర్పణ, ప్రాంతీయ వార్తా విభాగం, విజయవాడ కేంద్రం. అనంతరం 10:15 వాట్సాప్ మనోరంజని, 11:00 చిత్రసీమ, 11:30 ఫిల్మీగానే హిందీ చిత్రగీతాలు వింటారు. ఇక మధ్యాహ్నం ప్రసారంలో 12:05 కర్ణాటక సంగీతంలో శ్రీమతి బిఎఫ్ హరిచంద్ర గారి గాత్రం వినవచ్చు. మృదంగ సహకారం శ్రీ ఎస్ వన్నూర్ స్వామి, వయలిన్ సహకారం శ్రీ పి నవీన్ కుమార్. 12:40 ఉత్తరాల మనోరంజని, 1:30 మహిళా భారతీ స్త్రీల కార్యక్రమంలో అభిప్రాయ వేదిక వింటారు. అంశం మిమ్మల్ని ప్రభావితం చేసిన మాస్టారు. మధ్యాహ్నం 2:15 తిరిగి సాయంత్రం 5:00 చిత్రసీమ. ఇక సాయంత్రం ప్రసారంలో 5:15 యువాణి యువతి యువకుల కార్యక్రమంలో యువరంజని వినవచ్చు. సాయంత్రం 6:30 పల్లె ప్రాంతాల్లో శ్రీ ఎం గురువయ్యా బృందం పాడిన జానపద గీతాలు వింటారు. 7:15 కిసాన్ వాణి, ఇందులో వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. ఇవి రేపు ప్రసారం కానున్న కొన్ని కార్యక్రమాల ముఖ్యాంశాలు. ఆకాశవాణి కడప కేంద్రం ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 6:05 వస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: This is Akashvani, the news read by Valsa Williams. In Uttar Pradesh, former commander of Western Air Command, retired Air Marshal Jitendra Mishra has been appointed as the first CEO of Shri Ram Janmabhoomi Kshetra Trust in Ayodhya today. The appointment was announced after the meeting of the trust held at Mani Ram Das Chavani in Ayodhya under the chairmanship of Trust President Mahant Nritya Gopal Das. The CEO will be responsible for overseeing the administrative functioning of the trust and handling key operational responsibilities related to the Sri Ram Temple complex. The trust's interim general secretary Krishna Mohan informed about the appointment of 3 new members, which include Madan Mohan Pandey, a senior advocate from Ayodhya, Mahesh Bhagchandka of Delhi, and retired principal Dr. Nirmala Yadav from Shikohabad. India continues to extend all possible assistance to Nepal in the ongoing rescue and relief efforts. The 5th Indian aircraft carrying relief and rescue assistance has reached Nepal. In a social media post, External Affairs Minister Dr. S. Jaishankar

0: మంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ రోజు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట తాండవ వద్ద రెగ్యులేటర్ను ఆన్ చేసి గోదావరి జలాలను ముఖ్యమంత్రి ఉత్తరాంధ్రకు విడుదల చేశారు. అనంతరం ఎడమ కాలువలో ప్రవహిస్తున్న గోదారమ్మకు ఆయన ప్రత్యేక జలహారతి ఇచ్చారు. ఆ తరువాత అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ గోదావరి, కృష్ణా సహా రాష్టంలోని అన్ని నదులను అనుసంధానం చేస్తామని, ప్రతి ఎకరాకు సాగునీరు ఇస్తామని తెలిపారు. గలగల, గోదారి, బిరబిరా, కృష్ణమ్మ పంక్తులను నిజం చేసి రాష్ట్రాన్ని సుభిక్షం చేస్తామని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: గోదావరి నది అన్నవరం సత్యదేవుడి ఆశీర్వాదంతో ఇక్కడికి వచ్చింది. ఇక్కడ నుంచి వచ్చే సంవత్సరం మీ అందరికి ఆమె ఇస్తున్న సింహాద్రి అప్పన్న చింతకు తీసుకెళ్తామని ఈ సభలో అనౌన్స్ చేస్తున్నాను. అలాగే భవిష్యత్తులో అరసు వెళ్లి సూర్యనారాయణ స్వామి దగ్గరికి తరలించి వంశధారకు అనుసంధానం చేస్తాం. ఇటు గోదారమ్మ, అటు కృష్ణమ్మతో సహా రాష్ట్రంలో అన్ని నదులను అనుసంధానం చేసి తెలుగు తల్లికి జలహారతిస్తాం. గలగల గోదావరి, బిరబిరా కృష్ణమ్మ పరుగులతో రాష్ట్రాన్ని సుభిక్షం చేస్తాం.
0: రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి కృషి చేస్తోందని జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు చెప్పారు. హంద్రి, నీవా, వెలిగొండ, పోలవరం ఎడమ కాలువలను పూర్తి చేశామని, అలాగే పోలవరం ప్రాజెక్టును కూడా వచ్చే ఏడాదికి పూర్తి చేస్తామని మంత్రి వివరిస్తూ,
2: ఇవాళ లెఫ్ట్ మెయిన్ కెనాల్ 1800 కోట్ల రూపాయలు 2 ఏళ్లలో వెచ్చించి ఆర్థికంగా ఇబ్బందులున్నా కూడా అటు హంద్రి నివా చేస్తాం, అటు వెలిగొండ చేస్తాం, ఇటు పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఉత్తరాంధ్రకు నీళ్లు ఇస్తున్నాం. ఇవాళ విశాఖపట్నానికి డ్రింకింగ్ వాటర్, స్టీల్ ప్లాంట్ కి, పారిశ్రామిక అవసరాలకు ఈ యొక్క లెఫ్ట్ మెయిన్ కెనాల్ అనేది ఒక వరం కింద ఉన్నటువంటి పరిస్థితి. పోలవరం చంద్రబాబు నాయుడు గారు 2027 కల్లా పూర్తి చేస్తానని మాట ఇచ్చారు. ఇచ్చినటువంటి మాట ప్రకారం మళ్లీ నెక్స్ట్ ఇయర్ మళ్లీ ఇంకొక పెద్ద పండుగకి మళ్లీ మనందరం కూడా సిద్ధమవుతున్నాం.
0: పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలు అనకాపల్లి జిల్లాకు చేరుకున్నాయి. పాయకరావుపేట వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెగ్యులేటర్ను ఆన్ చేసి ఈ జలాలను ఉత్తరాంధ్రకు విడుదల చేశారు. అనంతరం ఎడమ కాలువలో ప్రవహిస్తున్న గోదారమ్మకు ఆయన ప్రత్యేక జలహారతి ఇచ్చారు. అంతకుముందు పోలవరం ఎడమ ప్రధాన కాలువ శిలాఫలకాన్ని మంత్రులు నిమ్మల రామానాయుడు, వంగలపూడి అనిత, కొల్లు రవీంద్ర, పి నారాయణలతో కలిసి ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా 2.87 లక్షల ఎకరాలకు సాగునీరు, 5.23 లక్షల మందికి తాగునీరు అందనుంది. ఏలేరు, పంప, తాండవ నదులను దాటుకుంటూ ఈ కాలువ సాగుతుంది. ఇప్పటి వరకు పోలవరం ఎడమ కాలువ నిర్మాణం కోసం 4,192 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేసింది. అనకాపల్లి జిల్లాలో 150,000 ఎకరాల ఆయకట్టుకు 110 చెరువులకు నీటి సరఫరా కానుంది. విశాఖ, అనకాపల్లి పారిశ్రామిక అవసరాలకు గోదావరి జలాలు వినియోగించనున్నారు. ఈ కాలువను ఉత్తరాంధ్ర సుజల స్రవంతితో అనుసంధానం చేసి అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం జిల్లాలకు గోదావరి నీరు అందజేయనున్నారు. మహిళలు అందరూ పారిశ్రామికవేత్తలుగా ఎదిగితేనే దేశంతో పాటు సమాజ ప్రగతి చక్రం మారుతుందని రాష్ట సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ భవనంలో ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం, జిల్లా పరిశ్రమల కేంద్రం, ఏపీ ఎంఎస్ఎంఈడీసీ, ఇండియా ఎస్ఎంఈ ఫోరం భాగస్వామ్యంతో ఈరోజు కుదిరిన ఎంఎస్ఎంఈ గ్రోత్ వర్క్షాప్ లో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త నినాదానికి అనుగుణంగా రాష్టంలోని యువత, మహిళలు, డ్వాక్రా మహిళలు నూతన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడమే ఈ సదస్సు ప్రధాన ఉద్దేశమన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గ్రామీణ ఖాదీ బోర్డు ద్వారా అందజేసే స్వయం ఉపాధి రుణాలపై అవగాహన సదస్సులు నిర్వహించాలని రాష్ట చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో చేనేత, జౌళి శాఖ, గ్రామీణ ఖాదీ బోర్డు అధికారులతో మంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్టంలోని నేతన్నలకు, హస్తకళాకారులకు గౌరవప్రద జీవనం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. నేతన్నలకు ఆర్థిక మేలు కలగజేయడానికే నేతన్నల సేవలో పథకం అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఎల్నినో ప్రభావంతో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు వర్షాలు తగ్గే అవకాశం ఉన్నందున పంట ఎంపిక విషయంలో వ్యవసాయ అధికారుల సూచనలు తీసుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ రైతులకు విజ్ఞప్తి చేశారు.

0: నాయుడుపేటలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అగ్రి ఎక్స్పో కిసాన్ మేళా 2026ను ఆయన ఈరోజు ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో సాధారణంగా 132,000 హెక్టార్లలో సాగు జరుగుతూ ఉండగా కండలేరు నీటి లభ్యత, బోరు బావుల్లో పుష్కలంగా నీరు ఉండడంతో ఈ ఏడాది సుమారు 52,000 హెక్టార్లలో సాగు చేపట్టామన్నారు. అయితే ఈ ఏడాది వర్షపాతం 32% తగ్గిన నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎల్నినో ప్రభావంతో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు వర్షాలు తగ్గే అవకాశం ఉన్నందున ఖచ్చితమైన నీటిపారుదల సౌకర్యం లేని సూళ్లూరుపేట, నాయుడుపేట ప్రాంతాల రైతులు తొందరపడి వరి సాగు చేపట్టవద్దని కోరారు. భూముల క్షేత్రస్థాయి సర్వేలో ఎదురయ్యే అవాంతరాలు, లోపాలను అధిగమించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. భూముల క్షేత్రస్థాయి సర్వే ప్రక్రియపై జిల్లాలోని ఆర్డీఓలు, మండల తహసీల్దారులు, సర్వేయర్లతో ఆయన ఈరోజు దృశ్య మాధ్యమం ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, భూముల క్షేత్రస్థాయి సర్వే పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు. ప్రజలను ఇబ్బంది పెట్టడం, కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవడం మంచి పద్దతి కాదని హెచ్చరించారు. క్షేత్రస్థాయి భూముల సర్వేకు చలానా తప్ప ఎవరికీ ఎలాంటి రుసుము చెల్లించడం, డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని తెలియజేశారు. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి ఓటర్ల జాబితాపై క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణ గడువును ఈ నెల 10వ తేదీ వరకు పొడిగించినట్టు చిత్తూరు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఓటరు జాబితాలో పేర్లు లేకపోవడం, పేర్లు లేదా చిరునామాల్లో తప్పులు, ఇతర వివరాల్లో మార్పులు అవసరమైతే అర్హులైన ఓటర్లు నిర్ణీత గడువులోగా క్లెయిమ్లు, అభ్యంతరాలు దాఖలు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తులను పరిష్కరించే గడువును కూడా అక్టోబర్ 10వ తేదీ వరకు పొడిగించినట్టు కలెక్టర్ తెలిపారు. ఓటర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ పేర్లు ఓటరు జాబితాలో ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలని ఆయన సూచించారు. రాష్టస్థాయి అమరావతి ఛాంపియన్షిప్లో సత్తా చాటి రజత పతకం సాధించిన హెచ్ఎర్ల IIIT విద్యార్థినులను క్యాంపస్ డైరెక్టర్ ప్రొఫెసర్ గిరిధర్ అభినందించారు. గత నెల 27న నిర్వహించిన మహిళల U23 పోటీలలో శ్రీకాకుళం జిల్లా జట్టు ద్వితీయ స్థానంలో నిలిచింది. ఈ జట్టులో IIIT చెందిన 6 విద్యార్థినులు కీలక పాత్ర పోషించి విజయంలో ముఖ్య భూమిక వహించారు. ప్రతిభ చూపిన క్రీడాకారిణులు ఆగస్టు 29 జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా రాష్ట శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేతుల మీదుగా రన్నరప్ ట్రోఫీతో పాటు 50,000 రూపాయల నగదు బహుమతిని అందుకుంటారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలవరం ఎడమ కాలువను సుజల స్రవంతి ప్రాజెక్టుతో అనుసంధానం చేసి ఉత్తరాంధ్రలోని సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పోలవరం ప్రాజెక్టును వచ్చే ఏడాదికి పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగితేనే సమాజ ప్రగతి చక్రం మారుతుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఎల్నినో ప్రభావంతో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు వర్షాలు తగ్గే అవకాశం ఉన్నందున పంట ఎంపిక విషయంలో వ్యవసాయ అధికారుల సూచనలు తీసుకోవాలని ప్రభుత్వం రైతులకు విజ్ఞప్తి చేస్తోంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: సంప్రతి వార్తా శ్రూయంతాం ప్రవాచక పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. ఆపద్గ్రస్త నేపాలదేశాయ సహాయ సామాగ్రిమాదాయ భారతస్య పంచమం విమానం ప్రస్థితం. మృతానాం సంఖ్య ప్రాయః 11 సంజాతా. ఉత్తరప్రదేశే వెస్టర్న్ ఎయిర్ కమాండ్ ఇత్యస్య పూర్వ సేనాపతిః సేవానివృత్తః ఎయిర్ మార్షల్ జీతేంద్ర మిశ్రః అద్య అయోధ్యాయాం శ్రీరామ జన్మభూమి క్షేత్ర న్యాసస్య ప్రథమ CEO రూపేణ నియుక్తః. విశ్వబ్యాంక్ ప్రముఖేణ అజయ్ బంగా ఇత్యమునా భారతస్య ఆర్థిక వృద్ధిః ప్రశంసితా. జాగతిక ప్రతికూలతాష్వపి అస్మిన్ 8% అధికం ప్రవర్ధితుం సామర్థ్యం ఇతి ప్రతిపాదితం. ఉభయోః దేశయోః ద్వైపాక్షిక వ్యాపారస్య ఆర్థిక సహయోగస్య చ సంవర్ధనార్థం భారత్ అఫ్గానిస్తాన్ సంయుక్త కార్యసమూహేన సమీక్షోపవేశనం ఆయోజితం. అపి చ బ్యాడ్మింటన్ క్రీడాయాం భారతస్య కిదాంబి శ్రీకాంతః తన్వీర్ శర్మా చైనా ఓపెన్ ప్రతిస్పర్ధాయాః ద్వితీయ చక్రం ప్రవిష్టవంతౌ.

0: ఆర్థిక ప్రదర్శనం సుదృఢం వర్తతే ఇతి వర్ణితవాన్. ప్రియాః శ్రోతారః, సంస్కృతవార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమమేవ అయం కార్యక్రమః ఆకాశవాణ్యాః అంతర్జాలపటలే www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూస్ ఆన్ ఏఐఆర్ చలదూరభాషీయ తంత్రాంశే అపి ఉపలబ్ధో భవిష్యతి. భారత అఫ్ఘానిస్తానయోః వ్యాపార విషయక సంయుక్త కార్యసమూహస్య ద్వయోః దేశయోః ద్విపక్షీయ వ్యాపారస్య ఆర్థిక సహయోగస్య చ సుదృఢీకరణార్థం ఉపాయానాం సమీక్షాయై ఏకా మంత్రణా ఆయోజితా. వాణిజ్య ఉద్యోగ మంత్రాలయేన జ్ఞాపితం యత్ హ్యః ఆభాసీయ మాధ్యమేన ఆయోజితే అస్మిన్ ఉపవేశనే వ్యాపార సుగమత, సీమా శుల్క సహయోగః, అఫ్ఘాన వ్యాపారిభ్యః ప్రవేశానుమతిః, సౌవిధ్యం, బ్యాంకింగ్, విత్తీయ సహయోగశ్చేతి ప్రముఖాః విషయాః చర్చితాః. అనేనైవ సహ ఔషధ కృషి వ్యాపారః, ఊర్జా సహయోగః, నివేశ వ్యాపార ప్రోత్సాహనం, సీమా శుల్క సౌవిధ్యం, వస్తు వాహన సంయోజకత అథ చ పత్తన సంబద్ధానాం విషయానాం ఉపరి విశదయత విచార విమర్శః సంజాతః. బెల్జియం దేశస్య ప్రధానమంత్రి వాల్ట్ డి వేవర్ ఇత్యేషః అద్యారభ్య త్రిదివసీయాయాం భారతయాత్రాయాం భవిష్యతి. భ్రమణావధౌ సహ ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా సహ ద్వైపాక్షిక సంబంధానాం సమగ్ర విషయేషు అపి చ పరస్పర హితానాం క్షేత్రీయ వైశ్విక విషయాణాం విషయేషు చర్చాం కరిష్యతి. ప్రధానమంత్రి డి వేవర్ ఇత్యేషః భారత యూరోపీయ సంఘ ముక్త వ్యాపార సమన్వయస్య వ్యావసాయిక కార్యక్రమే ముఖ్య భాషణం అపి ప్రదాస్యతి. సహ ముంబైనగరం అపి గమిష్యతి, యత్ర సహ వజ్రస్య, నౌకాశ్రయస్య, రసద ఇత్యస్య చ క్షేత్రైః సహ వివిధైః సహభాగిభిః సహ వార్తాం కరిష్యతి. విదేశమంత్రాలయః అవదత్ యత్ ఇయం యాత్రా భారత బెల్జియం సహభాగిత్వం ఇతోపి సుదృఢం కర్తుం అవసరం ప్రదాస్యతి. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః స్వః ఆరభ్య శనివాసర పర్యంతం యుక్రెయిన్ పోలెండ్ దేశయోః త్రిదివసీయాయాం యాత్రాయాం భవిష్యతి. డాక్టర్ జయశంకరః యుక్రెయిన్ దేశస్య సమకక్షేణ ఆండ్రీ సిబీహా ఇత్యనేన, పోలెండ్ దేశస్య ఉపప్రధానమంత్రిణా విదేశమంత్రిణా చ రాడోస్లావ్ సిరోస్కీ ఇత్యనేన చ సహ ద్వైపాక్షిక విమర్శం కరిష్యతి. విదేశమంత్రాలయః అవదత్ యత్ ఇయం యాత్రా ద్వైపాక్షిక సంబంధాన్ వర్ధయితుం కేంద్రితా భవిష్యతి, అథ చ క్షేత్రీయ వికాస విషయేషు పరస్పర హితానాం విషయేషు చ విచారాణాం ఆదాన ప్రదానస్య అవసరమపి ప్రదాస్యతి. భారత ఋతు విజ్ఞాన విభాగేన అద్య మధ్యాహ్నే పూర్వీ మధ్యప్రదేశే అతి ప్రబల వృష్ట్యై రక్తవర్ణపరా సంచేతన ప్రసారిత. బ్యాడ్మింటన్ క్రీడాయాం భారతస్య కిదాంబి శ్రీకాంతః, తన్వీ శర్మా చ అద్య చైనా ఓపెన్ ప్రతిస్పర్ధాయాః ద్వితీయ చక్రే ప్రవిష్టవంతౌ ఇతి వార్తాః.
1: ఆకాశవాణి కడప కేంద్రం.

0: పల్లె ప్రాంతాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి పల్లె ప్రాంతాల్లో సత్య హరిశ్చంద్ర రంగస్థల పద్య నాటకం, వేట సన్నివేశం, హరిశ్చంద్ర పాత్ర, శ్రీ ఏ విశ్వనాథరెడ్డి పాడిన పద్యాలు వింటారు. వినే ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15

0: లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
1: SBI, the bank to every Indian.
0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: సత్యకీర్తి, ఇది ఒక ప్రశాంతమైన మున్యాశ్రమ ప్రాంత భూమి. చూడు, అదిగో కాల్నడరే.

మునీంద్ర అపర బ్రహ్మలు మిమ్మరిగానే వారెవరయ్యా? జగములందు మీ సృష్టి సాగుతుండ పా

స్వయ పరిపాకమును తప్పుచున్నయది. మునీంద్ర, వయ పరిపాకంబును తప్పుచున్నయది. ఈ ప్రాయంబున వర్ణ సంకరపును చెండిలి ఏల చుట్టెదవు నా కంఠం.

మునీంద్ర, దురంతమైన అట్టి పాపకర్మం ఆచరించి ముందు పరసౌఖ్యమునకు చెడుమందురా మహాత్మ. మునీంద్ర, మీ తపబలంబు ఎంతకైనా నువ్వు ఎంతకైనా నువ్వు చాలినదే, కానీ సిగ్గేలాగున లేకపోయే తనకు. మునీంద్ర,

రాజురాజ్ సూతియే లగ్గో కూర్చెదనన్న ఆశపడి అగ్నిసాక్షిగా పరిణయమాడిన ఇల్

మీరింతవరకు సత్యహరిశ్చంద్ర రంగస్థల పద్య నాటకం వేట సన్నివేశం హరిశ్చంద్ర పాత్రకు శ్రీ ఏ విశ్వనాథరెడ్డి గారు పాడిన పద్యాలు విన్నారు. ఈనాటి పల్లె ప్రాంతాలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 6:50 గా వస్తోంది. మరికొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వ్యవసాయ సూచనలు.
1: ధనియాల సాగులో మెలకువల గురించి తెలుసుకుందాం. భారతదేశంలో ధనియాలను దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ సాగు చేస్తారు. రబీలో పండించగలిగే అతి కొద్ది వర్షాధారిత పంటల్లో ధనియాలు ఒకటి. మేలైన వంగడాలు అందుబాటులో ఉండడం, సాగు సులభతరం కావడం వల్ల రైతులు ఈ పంట సాగుకు మక్కువ చూపిస్తూ ఉంటారు. ఇక ధనియాల వల్ల ఉపయోగాల్ని గనక మనం చూసినట్టయితే, ఇవి ఆహారం జీర్ణం కావడానికి దోహదకారిగా ఉంటాయి. ధనియాల లేత ఆకుల నుండి సుగంధ తైలం లభిస్తుంది. కొత్తిమీరలో అధిక పాళ్లలో విటమిన్ సి, విటమిన్ ఏ ఉంటాయి. ధనియాల సాగుకు చల్లని వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది. తగినంత మంచు ఉంటే పంట పెరుగుదల బాగుంటుంది. అందువల్ల దీన్ని రబీలో సాగు చేస్తూ ఉంటారు. అయితే కొత్తిమీర సాగు చేయడానికి నారుమళ్లలో ఎండాకాలం తప్ప మిగతా కాలాల్లో సాగు చేయొచ్చు. కొత్తిమీరగా అయితే నాటిన నెల రోజుల్లోనే మార్కెట్ చేసుకోవచ్చు. ఎండాకాలంలో కొత్తిమీరను సాగు చేయాలంటే షేడ్ నెట్ల కింద కానీ ఎదిగిన తోటల నీడల్లో కానీ సాగు చేసుకోవచ్చు. ఇక ధనియాల సాగుకు మురుగునీటి వసతి కలిగిన నేలలు అనుకూలంగా ఉంటాయి. ఆమ్ల నేలలు, క్షార నేలలు పనికిరావు. తేమను ఎక్కువ కాలం ఉంచుకోగల నేలలు అత్యంత అనుకూలంగా ఉంటాయి. ఎర్ర నేలలు, గరపనేలలు కూడా అనుకూలమే. ఎండు తెగులు ఎక్కువగా

ఉంచే ప్రాంతాల్లో ధనియాలు సాగు చేయకపోవటమే మంచిది. తప్పనిసరిగా చేయాల్సి వస్తే 2-3 సంవత్సరాలకు ఒకసారి పంట మార్పిడి చేసుకోవాలి. ఇక ధనియాల్ని విత్తే సమయం విషయానికి వచ్చినట్టయితే అక్టోబర్ 2 పక్షం నుంచి నవంబర్ వరకు విత్తుకోవచ్చు. అక్టోబర్ కంటే ముందే విత్తితే పంట అధిక వర్షాలకి దెబ్బతింటుంది. ఆలస్యంగా విత్తితే పంట చివరి కాలంలో తేమ చాలక తెగుళ్లు ఆశించి ఎక్కువ చలి వల్ల పెరుగుదల తగ్గి దిగుబడులు తగ్గే అవకాశం ఉంటుంది. అందువల్ల ధనియాల్ని సరైన సమయంలో విత్తుకోవటం చాలా ముఖ్యం. ఇక ధనియాల్లో మేలైన రకాల విషయానికి వచ్చినట్టయితే పంట కాలం, దిగుబడి, నాణ్యత, పురుగులు తెగుళ్లకు లొంగిపోవడం, మొలక శాతం ఇలాంటి అంశాలన్నీ క్షుణ్ణంగా దృష్టిలో పెట్టుకోవాలి. గుంటూరులోని ఉద్యాన పరిశోధనా స్థానం నుంచి విడుదల చేసిన సాధన, సింధు, స్వాతి, సుధా, ఏపీహెచ్యు ధనియా 1, ఈ రకాలన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. సింధు ఈ రకాన్ని గనక మనం చూసినట్టయితే వర్షాధారంగా సాగు చేయడానికి అనుకూలమైన మధ్యకాలిక రకం. 95 రోజుల కాలపరిమితి. గింజలు గోధుమ రంగుతో మధ్యస్థ పరిమాణంతో ఉంటాయి. ఎండు తెగులు అలాగే బూడిద తెగుళ్లన్నీ తట్టుకునే రకం. ఎకరానికి 4 నుండి 5 క్వింటాళ్ల వరకు దిగుబడిగా వస్తుంది. తేమను ఎక్కువ కాలం నిలుపుకోగలిగిన నేలలకి అనుకూలమైన రకం. ఇక సాధన ఈ రకాన్ని గనక మనం చూసినట్టయితే అధిక దిగుబడినిచ్చే వర్షాధారంగా సాగు చేయదగిన మధ్యకాలిక రకం. ఈ సాధన రకాన్ని ఆకు కోసం అలాగే గింజ కోసం కూడా సాగు చేస్తారు. 100 నుండి 105 రోజుల కాలపరిమితి కలిగిన రకం. గింజలు గోధుమ రంగుతో పెద్దగా ఉంటాయి. ఎండు తెగుల్ని, బూడిద తెగుల్ని కూడా తట్టుకుంటాయి. ఎకరానికి 4 నుండి 5 క్వింటాళ్ల దిగుబడిగా వస్తుంది. త్వరగా బెట్టకురాని నేలలకి అనుకూలమైన రకం. ఇక స్వాతి ఈ రకాన్ని గనక మనం చూసినట్టయితే 80 నుంచి 85 రోజుల్లోనే కోతకొచ్చే రకం. ఆలస్యంగా లేదా త్వరగా బెట్టకు వచ్చే నేలలకు అనుకూలమైన రకం. పేనుబంక, తెల్లదోమ, ఎండు తెగులు వీటన్నిటినీ కూడా తట్టుకుంటుంది. త్వరగా కోతకు వచ్చి బూడిద తెగుల్ని కూడా తప్పించుకుంటుంది. ఎకరానికి 4 క్వింటాళ్ల వరకు దిగుబడిగా వస్తుంది. తేలిక నేలల్లో వేసుకునేవారు, ఆలస్యంగా వెతుకునేవారు ఈ స్వాతి రకాన్ని సాగు చేసుకోవచ్చు. సుధా ఈ రకాన్ని గనక మనం చూస్తే ఎక్కువ దిగుబడినిచ్చే వర్షాధారంగా సాగు చేయదగిన మధ్యకాలిక రకం. నాణ్యమైన గింజ కలిగి గోధుమ రంగుతో మధ్యస్థంగా ఉంటాయి. 90 నుండి 95 రోజుల్లోనే కోతకొస్తాయి. ఎకరానికి 5 నుండి 6 క్వింటాళ్ల వరకు దిగుబడిగా వస్తుంది. త్వరగా బెట్టకురాని నేలలకి అనుకూలం. ఏపీహెచ్యు ధనియా 1, ఇది అధిక దిగుబడినిచ్చే వర్షాధారంగా సాగు చేయదగిన మధ్యకాలిక రకం. 2010 సంవత్సరంలో విడుదలైన రకం. 85 నుండి 90 రోజుల్లో కోతకొస్తుంది. గింజలు మధ్యస్థంగా ఆకర్షణీయంగా ఉంటాయి. సువాసన తైలం 0.4% వరకు ఉండి గింజలు మంచి వాసన కలిగి ఉంటాయి. వర్షాధారంగా ఎకరానికి 5 నుండి 6 క్వింటాళ్ల వరకు దిగుబడొస్తుంది. త్వరగా బెట్టకురాని నేలలకు అనుకూలమైన రకం. ఇక 2017 సంవత్సరంలో సుగుణ, సుస్థిర, సురుచి ఈ రకాలన్నీ కూడా విడుదలయ్యాయి. సుగుణ ఈ రకాన్ని గనక మనం చూసుకున్నట్టయితే 90 నుండి 95 రోజుల కాలపరిమితి కలిగిన మధ్యకాలిక రకం. ఆంధ్రప్రదేశ్లో సాగుకు అనుకూలమైన రకం. వర్షాధారంగా సాగు చేసినప్పుడు ఎకరానికి 4 నుండి 6 క్వింటాళ్ల వరకు దిగుబడిగా వస్తుంది. బూడిద తెగులను కొంతవరకు తట్టుకుంటుంది. సుస్థిర ఈ రకాన్ని గనక మనం చూస్తే 85 నుండి 95 రోజుల కాలపరిమితి కలిగిన మధ్యకాలిక రకం. పంట చివర వచ్చే బెట్ట పరిస్థితులను తట్టుకోగల మేలైన రకం. ఆంధ్రప్రదేశ్లో సాగుకు అనుకూలమైన రకం. గింజలు అధిక సుగంధ తైలాన్ని అంటే 0.6% వరకు తైలాన్ని కలిగి మంచి సువాసనతో ఉంటాయి. వర్షాధారంగా సాగు చేసినప్పుడు ఎకరానికి 4 నుండి 6 క్వింటాళ్ల వరకు దిగుబడిగా వస్తుంది. సురుచి ఈ రకాన్ని గనక మనం చూసినట్టయితే ఇది ఎక్కువ సువాసనతో పాటు మంచి దిగుబడితో పాటు నాటు కొత్తిమీర రకాల్ని పోలి ఉంటుంది. ఎండాకాలంలో షేడ్ నెట్లో, తోటల్లో, నీడలో కొత్తిమీరను సాగు చేయడానికి పనికొచ్చే ప్రత్యేక రకం. కొత్తిమీరని 35 నుండి 40 రోజుల్లో కోసుకోవచ్చు. ఎండాకాలంలో 50 నుండి 75% షేడ్ నెట్ల కింద సాగు చేసినప్పుడు 3.5 నుండి 4.5 టన్నుల వరకు దిగుబడిగా వస్తుంది. ఈ రకం కొత్తిమీరలో 0.15% వరకు సుగంధ తైలం ఉంటుంది. ఈ రకం వంటకాలకు మంచి సువాసన కలిగించడానికి ఉపయోగపడుతుంది. ఈ ధనియాలని విత్తే విషయాన్ని గనక మనం చూసినట్టయితే ఎకరానికి 6 కిలోల విత్తనం అవసరమవుతుంది. విత్తే సమయంలో విత్తన శుద్ధిని తప్పకుండా చేసుకోవాలి. 1 గ్రాము కార్బండిజం లేదా 2.5 గ్రాముల మ్యాంకోజెబ్ చొప్పున కిలో విత్తనానికి

0: కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తే ముందు అజోస్పైరిల్లం 100 గ్రాములు కిలో విత్తనానికి కలిపి శుద్ధి చేస్తే దిగుబడి 15% వరకు పెరిగే అవకాశం ఉంటుంది. ధనియాలను బద్దలు చేసుకుని వేస్తే 2-3 రోజుల ముందే మొలకలొస్తాయి. విత్తనం కూడా ఆదా అవుతుంది. ధనియాలను మెత్తని దుక్కిలో గొర్రుతో సాళ్ల మధ్య 30 సెంటీమీటర్లు ఉండేలా విత్తుకుని విత్తిన వెంటనే మళ్లీ 6వ రోజు గుంటక తోలడం ద్వారా మొలక బాగా వస్తుంది. ఇక ధనియాల సాగులో ఎరువుల యాజమాన్యాన్ని గనక మనం చూసినట్టయితే ఎరువులు అవసరమనేది ధనియాల సాగుకు చాలా తక్కువ. ఎకరానికి 10 టన్నుల పశువుల ఎరువు దుక్కిలో వేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఎకరానికి 40 కిలోల యూరియా, 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 27 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ని దుక్కిలో వేయాలి. విత్తిన 30 నుండి 40 రోజులప్పుడు పైపాటుగా 12 కిలోల యూరియా, 8 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేస్తే మంచి దిగుబడి వస్తుంది. ధనియాల సాగులో అంతర కృషిని గనక మనం చూసినట్టయితే ఈ పంట నెమ్మదిగా మొలకెత్తి 1వ నెల రోజుల్లో పెరుగుదల తక్కువగా ఉండడం వల్ల కలుపు తాకిడికి గురవుతుంది. ధనియాలు విత్తిన వెంటనే లేదా మరుసటి రోజు నేల మీద ఎకరానికి 1 లీటర్ పెండి మిథాల్ని పిచికారీ చేస్తే కలుపు సమస్య 1వ నెల రోజుల వరకు ఉండదు. ఇది వీలు కానప్పుడు విత్తిన 30 నుండి 35 రోజుల్లో 2 సార్లు కలుపు తీయాలి. ధనియాలు మొలకెత్తిన 20 రోజుల తర్వాత మొక్కకు మొక్కకు మధ్య 10 సెంటీమీటర్లు ఉండేలా ఒత్తు తీసుకోవాలి. దీనివల్ల మొక్కలు సరిగా పెరగడానికి కావాల్సిన అవకాశం దొరుకుతుంది. 1వ 45 రోజుల్లో గొర్రుతో అంతరకృషి చేస్తే తేమ ఎక్కువ కాలం మొక్కకి అందుబాటులో ఉండడమే కాకుండా మొక్కలు బాగా పెరుగుతాయి. ఇక ధనియాలలో వేసే అంతర పంటల్ని గనక మనం చూసుకున్నట్టయితే కుసుమ, ఆవాలు, శనగ ఇలాంటి పంటల్ని అంతర పంటలుగా వేసుకోవచ్చు. 8 సాళ్ల ధనియాలకి 4 సాళ్ల చొప్పున కుసుమ, ఆవాలు, శనగ ఇలాంటి పంటల్ని వేసుకోవడం ద్వారా ఎక్కువ ఆదాయాన్ని కూడా పొందొచ్చు. ధనియాలలో మంచి పెరుగుదలకు, గింజ బాగా కట్టడానికి లీటర్ నీటికి 1 మిల్లీలీటర్ ట్రైకాంటినాల్ లేదా 4.5 లీటర్ల నీటికి 1 మిల్లీలీటర్ ఫ్లానోఫిక్స్ చొప్పున విత్తిన 40 రోజులకు అలాగే 60 రోజులకు పిచికారీ చేస్తే మంచి దిగుబడులొస్తాయి. ధనియాలు బెట్టకు గురైనప్పుడు ఆకులు ఊదారంగుగా మారి మొక్క పెరుగుదల, దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. దీని నివారణకి సూక్ష్మ పోషక మిశ్రమాల్ని పిచికారీ చేసుకోవాలి. ఇక ధనియాలలో పంట కోత, నాణ్యతా పరిరక్షణ విషయాల్ని గనక మనం చూస్తే పంట కోత సమయంలో తీసుకునే జాగ్రత్తలపైన పంట నాణ్యత విలువ ఆధారపడి ఉంటుంది.
1: వ్యవసాయ సూచనలు మీరు ఇంతవరకు విన్నారు. కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి కడప కేంద్రం.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ.
2: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.

ప్రస్తుత కాలంలో మనిషి మేధస్సుకు సాంకేతికతకు నిదర్శనం నేడు ఎంతో అభివృద్ధి చెందిన కృత్రిమ మేధ. ఈ కృత్రిమ మేధ ఏ విధంగా ఉపయోగపడుతోంది, దాని ప్రభావం ఎలా ఉందో తెలుసుకోవాలంటే తప్పక వినండి ప్రతి గురువారం ఉదయం 7:15 కాంతరేఖలో ప్రసారమయ్యే కృత్రిమ మేధ వివిధ రంగాలపై దాని ప్రభావం అన్న అంశంపై డాక్టర్ సివి కృష్ణవేణి గారితో జరిపిన పరిచయాల ధారావాహికలో వినండి. ప్రతి గురువారం ఉదయం 7:15 కాంతరేఖల్లో కృత్రిమ మేధ వివిధ రంగాలపై దాని ప్రభావం అన్న అంశంపై డాక్టర్ సివి కృష్ణవేణి గారితో జరిపిన పరిచయాల ధారావాహికలో

భాగవత కథాసుధ మహాభాగవతంలోని భక్తి యోగాన్ని చాటి చెప్పే ఒక అద్భుతమైన గాథ. భాగవతంలోని 12 స్కంధాలలో దాగి ఉన్న విశిష్టతను, పరమార్థాన్ని

ముఖుల ప్రసంగాల ధారావాహికగా శ్రోతలకు అందిస్తోంది ఆకాశవాణి కడప కేంద్రం. ప్రతి శుక్రవారం ఉదయం 7:15 ప్రసారమయ్యే కాంతిరేఖలు కార్యక్రమంలో తప్పక వినండి భాగవత కథాసుధ.

మొక్కవోని పట్టుదలకు, ఆత్మవిశ్వాసానికి, తెలివికి, చాకచక్యానికి, భక్తికి, వినయానికి, అనుబంధానికి, ఆత్మీయతకు, కని విని ఎరుగని రాజ్య సుపరిపాలనకు పెట్టింది పేరు భట్టి విక్రమార్కులు. భేతాల రూపంలో ప్రతి ఒక్కరికీ ఎదురయ్యే ఎన్నో అడ్డంకులు, సమస్యలు, వాటిని ఎదుర్కొని, ఎదిరించి, దాటి, పరిష్కారం కనుగొని, అలు పెరుగక లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలో తెలియజేసేవి మంత్రతంత్ర సమన్విత మాయాజాల చిత్ర విచిత్ర వీరోచిత కథల సాగరం భట్టి విక్రమార్క భేతాల కథలు. తప్పక వినండి. ప్రతి నెల 1, 2, 3 శుక్రవారాల్లో భట్టి విక్రమార్క భేతాల కథలు.

ఆదివారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 1:30 ప్రసారమయ్యే మహిళా భారతి కార్యక్రమాలపై మహిళా శ్రోతలు తమ అభిప్రాయాలను మాతో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ద్వారా పంచుకోవచ్చు. మరి మహిళా శ్రోతలు, మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు 0852-2444-197, మరొక నంబర్ 2441-19. గుర్తుంచుకోండి, ప్రతి శనివారం మధ్యాహ్నం 1:30

ఈ రోజు రాత్రి 8 గంటలకు తిరిగి 9:30 అలాగే 10:45 చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటారు. ఆకాశవాణి కడప కేంద్రం సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ఇంధన రంగంలో దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో స్వావలంబన పెరగవలసిన అవసరం ఉందని శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. నేపాల్లో ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 1127 పెరిగింది. దాదాపు 5000 మంది ఆచూకి ఇంకా తెలియరాలేదు. ప్రజలు పారిశ్రామిక భాగస్వాములు ఇద్దరికీ ప్రయోజనం కలిగేలాగా పౌర విమానయాన రంగంలో సంస్కరణలు చేపడుతున్నామని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. 2024 సంవత్సరానికి టెన్జింగ్ నార్గే అడ్వెంచర్ జాతీయ పురస్కారాలను ప్రభుత్వం ప్రకటించింది. జాతీయ భద్రత, వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి, ఆర్థిక స్థిరత్వం నుంచి ఇంధన భద్రతను వేరు చేస్తుళ్లేమని విజ్ఞాన సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు పేర్కొన్నారు. న్యూఢిల్లీలో పీహెచ్డీ చేంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నిర్వహించిన 6వ అంతర్జాతీయ వాతావరణ శిఖరాగ్ర సదస్సు భారత ఇంధన ఆహార భద్రతా మిషన్ ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. మరింత స్వయం సమృద్ది గల, స్వదేశీ సరసమైన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఇంధన రంగాన్ని అభివృద్ది చేసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. పరిశుభ్రమైన ఇంధన మార్పుతో పాటు సురక్షితమైన స్థిరమైన ఇంధన భవిష్యత్తు వైపు సాగుతున్న పరివర్తన కాలంగా ప్రస్తుత సమయాన్ని మంత్రి అభివర్ణించారు. భారత్ ప్రపంచ వేదికపై మరింత గొప్ప పాత్ర నాశిస్తున్నందువల్ల ఇంధన రంగంలో మారుతున్న ప్రపంచం పోకడలు సాంకేతిక పరిణామాలకు అనుగుణంగా అడుగులు వేయాలని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. బహుముఖ మార్గాల ద్వారా ఇంధన భద్రతను సాధించే ప్రభుత్వ విధానాన్ని సాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి ఈరోజు ప్రత్యేకంగా ప్రస్తావించారు. అణుశక్తి తాము అనుసరిస్తున్న కీలక రంగాల్లో ఒకటని చెప్పారు. భారత్ స్వచ్ఛ ఇంధన పరివర్తనలు ఇంధనలు వృత్తాకార ఆర్థిక వ్యవస్థ కీలక భాగం అవుతాయని, ఇంధనం, ఇథనాల్, స్థిరమైన ఇంధనాలతో సహా కొత్త సాంకేతిక మార్గాల ద్వారా తదుపరి పారిశ్రామిక విప్లవం గణనీయంగా ముందుకు సాగుతోందని

పేర్కొన్నారు. వ్యవసాయం, ఆరోగ్యం, సాగునీరు, ఎరువులు, రవాణా వంటి రంగాల్లో పెరుగుతున్న భారత్ ఇంధన అవసరాలకు తగినట్లుగా స్వచ్ఛ ఇంధన సాంకేతికత అభివృద్ది వినియోగాన్ని వేగవంతం చేయాలని కూడా మంత్రి చెప్పారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ రేపటి నుంచి శనివారం వరకు 3 రోజుల పాటు యుక్రెయిన్, పోలాండ్ లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా డాక్టర్ జయశంకర్ యుక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహా, పోలాండ్ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి రాదోస్లావ్ సికోర్స్కీలతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. జయశంకర్ పర్యటన ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తుందని, అలాగే ప్రాంతీయ పరిణామాలు, పరస్పర ఆసక్తి గల అంశాలపై అభిప్రాయాలు పంచుకోవడానికి ఇది ఒక చక్కని అవకాశాన్ని కల్పిస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 1,127కు చేరుకోగా దాదాపు 4,900 మంది ఇంతవరకు ఆచూకీ లేకుండా ఉన్నారు. సహాయ రక్షణ సిబ్బంది వర్షాన్ని, శిథిలాలను లెక్క చేయకుండా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. నేపాల్ టిబెట్ సరిహద్దు సమీపంలో మంచు, బండరాళ్లు కూలడం వల్ల ఏర్పడిన ఆకస్మిక వరదలు ఉత్తర మధ్య నేపాల్లోని పట్టణాలు, గ్రామాలను ధ్వంసం చేసిన విషయం శ్రోతలకు తెలుసు. హిమాలయ ప్రాంతంలో పెరుగుతున్న వాతావరణ ముప్పుకు ఈ విధ్వంసం ఒక స్పష్టమైన హెచ్చరిక అని నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షా ఈరోజు పార్లమెంట్లో చెప్పారు. దీని ప్రభావాలను తగ్గించడంలో అంతర్జాతీయ సమాజం బాధ్యత వహించాలని ఆయన పిలుపునిచ్చారు. వాతావరణ మార్పుల కారణంగా హిమాలయ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న ముప్పు తీవ్రతను ఈ విపత్తు కళ్లకు కట్టిందని చెప్పారు. ఇది ఒక తీవ్రమైన సంకేతమని, హిమాలయ ప్రాంత ప్రజలు భరించవలసిన ప్రమాదాలు క్రమంగా మెరుగుతున్నాయని ఆయన అన్నారు. వాతావరణ మార్పు అనేది ప్రపంచం మొత్తం చేసిన చర్యల ఫలితమేనని, దాని ప్రభావాలు తగ్గించడం కూడా ప్రపంచ సమాజం ఉమ్మడి బాధ్యత అని నేపాల్ ప్రధానమంత్రి అన్నారు. రసువా, నువాకోట్, దాదింగ్ అనే 3 ప్రభావిత జిల్లాలనే కాకుండా ఈ విపత్తు నేపాల్ దేశం మొత్తాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని బాలేంద్ర షా పేర్కొన్నారు. ప్రభావిత ప్రాంతాల్లో భద్రతా బలగాలను మోహరించామని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని స్థానిక అధికారులు ప్రజలను కోరారని ప్రధానమంత్రి తెలియజేశారు. భారత్, చైనా, అమెరికా, జపాన్, ఆసియా అభివృద్ది బ్యాంక్, ప్రపంచ బ్యాంక్, యూరోపియన్ యూనియన్, యునైటెడ్ నేషన్స్తో సహా పలు దేశాల నుంచి బహుళపక్ష భాగస్వాముల నుంచి నేపాల్కు సద్భావనా సందేశాలు, సహాయం అందాయని కూడా నేపాల్ ప్రధానమంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పునర్వ్యవస్థీకరణ అంశాన్ని, నూతనంగా ఎన్నికైన రాష్ట బార్ కౌన్సిల్స్ చట్టబద్దమైన ప్రక్రియను పూర్తి చేసిన తర్వాతే పరిశీలిస్తామని సుప్రీంకోర్టు ఈరోజు చెప్పింది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ గా సీనియర్ అడ్వకేట్ మనన్ కుమార్ మిశ్రా పదవిలో కొనసాగడాన్ని, ఆయన పదవీ కాలాన్ని 2030 వరకు పొడిగించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను అత్యున్నత ధర్మాసనం విచారించింది. రాష్ట బార్ కౌన్సిల్స్ అన్ని ఎన్నికలు పూర్తి చేసుకుని తమ ప్రతినిధులను బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ఎన్నుకున్న తర్వాతే మిశ్రా చైర్మన్షిప్ అంశంపైన, బీసీఐ పునర్వ్యవస్థీకరణపైన విచారణ చేపడతామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం రాష్ట బార్ కౌన్సిల్లో మహిళా సభ్యుల కోఆప్షన్ 2 వారాల్లోగా పూర్తి చేయాలని సంబంధిత హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను ఆదేశించింది. పౌర విమానయాన రంగంలో వ్యాపార నిర్వహణను సులభతరం చేసే చర్యలను సమీక్షించేందుకు, ముఖ్యంగా నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ జారీ చేసే ప్రక్రియను సరళీకృతం చేయడానికి పౌర విమానయాన శాఖ మంత్రి కె.ఆర్. రామ్మోహన్ నాయుడు ఈరోజు న్యూఢిల్లీలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎన్ఓసీ ప్రక్రియను ఎటువంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా, ఆటోమేటెడ్గా, నిర్దిష్ట కాలపరిమితిలోగా, కనీస మానవ జోక్యంతో పూర్తి చేసేలా చూడవలసిన అవసరం ఉందని మంత్రి చెప్పారు. ఎన్ఓసీ ప్రక్రియను సరళీకరణ చేయడం, ఆటోమేటిక్ చేయడం, వికేంద్రీకరించడం కోసం తగిన విధానాలను పరిశీలించి రూపకల్పన చేయాలని, 15 రోజుల కాలపరిమితిలోగా వాటిని అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. విమానయాన భద్రతకు సంబంధించిన నియంత్రణ అవసరాలను సక్రమంగా అమలు చేస్తూనే ప్రజలు, పారిశ్రామిక భాగస్వాములు ఇద్దరికీ ప్రయోజనం కలిగేలాగా పౌర విమానయాన రంగంలో సంస్కరణలు చేపడుతున్నామని కూడా రామ్మోహన్ నాయుడు చెప్పారు. ముఖ్యంగా ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ వంటి ప్రధాన మహానగరాల్లో దరఖాస్తుదారులు కోరినా అనుమతించదగిన భవనం ఎత్తును ప్రాథమిక దశలోనే వారికి అందజేసే అంశంపై కూడా మంత్రి చర్చించారు. భారత నౌకాదళానికి చెందిన సెయిల్ శిక్షణ

0: నౌకాయన సుదర్శిని లోకాయాన్ 26 మహాసముద్ర యాత్రలో భాగంగా స్పెయిన్లోని బార్సిలోనా నగరానికి చేరుకుంది. బార్సిలోనాలో ఈ నౌక స్పానిష్ నావికాదళంతో పాటు ఇతర సముద్ర రంగ భాగస్వాములతో వృత్తిపరమైన సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటుంది. భారత సముద్ర సంప్రదాయాలను, నౌకాదళ అన్వేషణ స్ఫూర్తిని సందర్శకుల కోసం ఈ నెల 4వ తేదీన నౌకను తెరవనున్నారు. జార్ఖండ్లో H1N1 స్వైన్ ఫ్లూ ఇన్ఫెక్షన్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గత 30 రోజుల్లో రాష్ట వ్యాప్తంగా మొత్తం 36 కేసులు వెలుగుచూశాయి. వీరిలో 18 మంది పిల్లలున్నారు. ఈ పరిణామంతో ఆరోగ్య శాఖ అన్ని ప్రధాన ఆసుపత్రులను అప్రమత్తం చేసింది. రాంచీలోని రిమ్స్ జంషెడ్పూర్లోని MGM ఆసుపత్రిలో H1N1, H3N2 పరీక్షల కోసం ఆధునిక సదుపాయాలు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఉత్తరప్రదేశ్లో అయోధ్యలో శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తొలి CEO పశ్చిమ వాయుసేన కమాండ్ మాజీ కమాండర్ రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా ఈరోజు నియమితులయ్యారు. ట్రస్ట్ అధ్యకుడు మహంత్ నత్యగోపాల్ దాస్ అధ్యక్షతన అయోధ్యలోని మణిరామ్ దాస్ ఛావనిలో జరిగిన ట్రస్ట్ సమావేశం తర్వాత ఈ నియామకం ప్రకటించారు. శ్రీరామ ఆలయ ప్రాంగణానికి సంబంధించిన కీలకమైన నిర్వహణ బాధ్యతలతో పాటు ట్రస్ట్ పరిపాలనాపరమైన విధులను కూడా CEO పర్యవేక్షించనున్నారు. 2024 సంవత్సరానికి గాను టెన్జింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డులను ప్రభుత్వం ప్రకటించింది. సాహస రంగంలో వ్యక్తులు సాధించిన అసాధారణ విజయాలను ఈ పురస్కారాలు గుర్తిస్తాయి. ల్యాండ్ అడ్వెంచర్, వాటర్ అడ్వెంచర్, ఎయిర్ అడ్వెంచర్, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అనే 4 విభాగాల్లో ఈ అవార్డులు అందజేస్తారు. విజేతలకు జ్ఞాపిక, ప్రశంసాపత్రంతో పాటు 15 లక్షల రూపాయల నగదు బహుమతి కూడా లభిస్తుంది. ల్యాండ్ అడ్వెంచర్ విభాగంలో బల్జీత్ కౌర్, వాటర్ అడ్వెంచర్ విభాగంలో రిమో సాహా, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ విభాగంలో శివప్రసాద్ చమోలి ఈ అవార్డులకు ఎంపికయ్యారు. తెలంగాణలోని ములుగు జిల్లా పాలెంపేటలోని గుల్లలగూడ ఆలయాన్ని భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ జాతీయ ప్రాధాన్యత కలిగిన స్మారక చిహ్నంగా నోటిఫై చేసింది. యునెస్కో గుర్తింపు పొందిన రామపాలయం సమీపంలో ఈ ఆలయం ఉందని, ఇక్కడ అద్భుతమైన శిల్పకళ నిర్మాణ వారసత్వం ఎంతో ప్రసిద్ది చెందాయని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలియజేసింది. చైనాలో జరుగుతున్న చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో మన దేశానికి చెందిన కిడంబి శ్రీకాంత్, తన్వి శర్మ సింగిల్స్ విభాగంలో వరుస సెట్ల విజయాలతో 2వ రౌండ్లోకి దూసుకువెళ్లారు. పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి కూడా తదుపరి రౌండ్కు అర్హత సాధించారు. విశేషాలు మరొకసారి. ఇంధన రంగంలో స్వావలంబన పెరగవలసిన అవసరం ఉందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ చెప్పారు. నేపాల్లో ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 1120 పెరిగింది. దాదాపు 5000 మంది ఆచూకీ ఇంకా తెలియరలేదు. 2024 సంవత్సరానికి టెన్జింగ్ నార్గే అడ్వెంచర్ పురస్కారాలను ప్రభుత్వం ప్రకటించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కడప కేంద్రం.

0: పంటసీమలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి పంటసీమల్లో వర్మీ కంపోస్ట్ తయారీలో మెళుకువలు. ఈ అంశం గురించి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కె సాయి మహేశ్వరి గారి ప్రసంగం వింటారు. అనంతరం రైతులకు సూచనలు. ముందుగా వినండి వర్మీ కంపోస్ట్ తయారీలో మెళుకువలు. ఈ అంశం గురించి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కె సాయి మహేశ్వరి గారి ప్రసంగం.
1: అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కె సాయి మహేశ్వరి. కృషి విజ్ఞాన కేంద్రం ఊటుకూరు కడపనందు సేద విభాగంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఇప్పుడు ప్రస్తుత సాగులో ముఖ్యమైన సేంద్రియ పోషక యాజమాన్యంలో వర్మీ కంపోస్ట్ విధానం గురించి, అలాగే వాటి తయారీలో మెళకువల గురించి తెలుసుకుందాం. ప్రస్తుత వ్యవసాయ

సాగు విధానంలో విచక్షణారహితంగా రసాయన ఎరువులను వాడడం వలన భూమిలో ఉన్న జీవరాశుల మధ్య సమతుల్యత దెబ్బతిని భూములు నిస్సారమై ఉత్పాదక శక్తి క్షీణిస్తోంది. రైతులు సులభంగా లభ్యమయ్యే నత్రజని ఎరువులను ఎక్కువగా వాడడం వలన మొక్కల శాకీయ భాగాలు బాగా ఎదిగి అనేక రకాల చీడపీడల బారిన పడి పంటలలో నష్టాలను చవిచూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో రైతులు భూసారాన్ని పరీక్షించడం కోసం తక్కువ ఖర్చుతో అన్ని పోషకాలను మొక్కకు అందించే ప్రామాణిక దిగుబడిని పొందడానికి గాను సేంద్రియ ఎరువులను వాడడం ఎంతో ముఖ్యమైనది. పశువుల ఎరువు, సేంద్రియ ఎరువుల లభ్యత నానాటికి తగ్గిపోతున్న సమయంలో వీటిని వేసుకోవడం లాభదాయకంగా కనబడుట లేదు. కనుక ప్రత్యామ్నాయంగా వివిధ కంపోస్ట్ ఎరువులను సులభ పద్ధతుల్లో తయారు చేసుకొని వేసుకోవడం వల్ల వీటి నుంచి ఈ అధిగమించవచ్చు. దీనివల్ల పరిసరాల పరిశుభ్రత మరియు పర్యావరణానికి మేలు జరుగుతుంది. అటువంటి కంపోస్ట్ ఎరువులలో వర్మీ కంపోస్ట్ ఎరువు ఒకటి. ముఖ్యంగా వర్మీ కంపోస్ట్ ఎరువు అనగా ఏమిటో తెలుసుకుందాం. వానపాములను ఉపయోగించి సేంద్రియ వ్యర్థ పదార్థాలతో విలువైన సేంద్రియ ఎరువును తయారు చేయడాన్నే వర్మీ కంపోస్టింగ్ అంటారు. వానపాముల సంతతిని వృద్ధి చేయడాన్ని వర్మీకల్చర్ అని అంటారు. అవి విసర్జించే వ్యర్థ పదార్థాలనే వర్మీ క్యాస్టింగ్స్ అంటారు, అనగా వానపాముల ఎరువు. మానవునికి ఉపయోగలేని వదిలివేసిన కుళ్ళిన కూరగాయలు, పండ్లు, ఆకులు, చెత్త, చెదారము, కొబ్బరి పీచు, పశువుల పెంట మొదలైన వాటిని వానపాములు ఆహారంగా తీసుకుంటాయి. ఇవి పర్యావరణంలోని వ్యర్థ పదార్థాలను తిని కాలుష్య నివారణకు తోడ్పడమే కాకుండా విలువైన ఎరువులను రైతులకు అందిస్తాయి. ఇప్పుడు వర్మీ కంపోస్ట్ తయారీకి కావలసిన వాటి గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా అవసరమైనది ఏమిటంటే 3 అడుగుల వెడల్పు, 1.5 అడుగుల లోతు మరియు అనుకూలమైనంత పొడవు గల సిమెంటు బెడ్లని రైతులు ఏర్పాటు చేసుకోవాలి. ఈ సిమెంటు బెడ్లను లేదా కుండీలను అడుగు భాగంలో నున్నగా గట్టిగా ఉండేటట్లు ప్లాస్టరింగ్ చేసుకోవాలి. నీరు కుండీలో నిలబడకుండా కుండీకి ఒకవైపున చిన్న రంధ్రం ఏర్పాటు చేసుకోవాలి. అలాగే అవసరమైన ముఖ్యమైన 2వ పదార్థం వ్యర్థ పదార్థాలు. పాక్షికంగా కుళ్ళిన కొబ్బరి పీచు, వివిధ రకాల ఆకులు, కలుపు మొక్కలు, పెరటి తోట వ్యర్థాలు, ఆకుకూరలు, కూరగాయ వ్యర్థాలు, పశువుల పేడ, పాక్షికంగా కులిన పశువుల ఎరువు మొదలగునవి వివిధ వ్యర్థ పదార్థాలుగా మనం ఉపయోగించడం జరుగుతుంది. అలాగే వానపాములు కూడా మనకు అవసరమవుతాయి. వీటినన్నీ ఉంచుకోవడానికి రక్షణగా ఒక షెడ్డును ఏర్పాటు చేసుకోవాలి. ఈ షెడ్డును కూడా ఎత్తైన ప్రదేశంలోనే ఏర్పాటు చేసుకోవడం వల్ల ఎటువంటి నీరు నిలవబడకుండా ఉంటుంది. అలాగే ఎత్తైన ప్రదేశంలో చెదలు, చీమలు వంటి ఉధృతి లేకుండా ఉన్న ప్రదేశాన్ని ఎంచుకోవాలి. తప్పనిసరిగా మనకు నీరు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. అలాగే ఎలుకలు, పాములు, తొండలు మరియు ఇతర పురుగుల బారి నుంచి రక్షించుకోవడానికి రక్షణకు షెడ్డు చుట్టూ మెష్ లాంటిది ఏర్పాటు చేసుకోవాలి. అలాగే వానపాముల ఎరువు తయారీ అయిన తర్వాత 3 మిల్లీమీటర్ల జల్లెడను వానపాముల ఎరువును జల్లి పోసుకోవడానికి 3 మిల్లీమీటర్ల జల్లెడను ఉపయోగించుకోవాలి. అలాగే వానపాముల ఎరువుని భద్రపరచుకోవడానికి గోనె సంచులు అలాగే నిల్వ ఉంచుకునేలా చూసుకోవాలి. వర్మీ కంపోస్ట్ తయారీకి అనువైన వానపాముల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా వానపాములు వెన్నెముక లేని జీవులు. ఇందులో దాదాపు 3600 రకాలు ఉన్నాయి. వీటిలో సగం మాత్రమే ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి ఉన్నాయి. వీటిని ముఖ్యంగా 2 రకాలుగా విభజించడం జరిగింది. ఇందులో ఒకటి బొరియలు చేయు రకాలు, అనగా నేలను గుళ్ళ చేసి భూమి లోపల పొరలలోకి ఉండిపోతూ ఉంటాయి. మన దేశంలో ఈ రకమే ఎక్కువగా ఉన్నాయి. నీటి ఎద్దడిని బాగా తట్టుకుని 90% మట్టిని, 10% వ్యర్థ పదార్థాలను ఆహారంగా తీసుకుంటాయి. ఈ వానపాములు సాధారణంగా బొరియలు చేస్తున్న రకాలు కాబట్టి మనము ఈ వానపాములను వర్మి కంపోస్ట్ తయారీలో ఉపయోగించుకోవడానికి అంతగా పనికిరావు. ఇక 2వ రకం విషయానికి వచ్చేసరికి బొరియలు చేయని రకము. ఈ బొరియలు చేయని రకాలు భూమి పైపొరలలో ఉంటూ బొరియలు చేయకుండా పైపొరల్లోనే ఉంటూ ఉంటాయి.
ఇది వర్మీ కంపోస్ట్ కి బాగా అనుకూలమైన రకాలు.

మట్టిలోకల సేంద్రియ వ్యర్థ పదార్థాలను తునాతునకలుగా చేసి జీవన ఎరువుగా తయారు చేస్తాయి. ఇవి దాదాపు 90% వ్యర్థ పదార్థాలను 10% మట్టిని ఆహారంగా తీసుకుని నాణ్యమైన కంపోస్టుగా మారుస్తాయి. వీటిలో పునరుత్పత్తి శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది, కనుక రైతులు ఇటువంటి రకాలను ఎన్నుకోవడము చాలా ముఖ్యము. దాదాపు వీటి జీవితకాలము సుమారు 2.5 సంవత్సరాలు ఉంటుంది. ఇందులో ఉదాహరణకు వచ్చేసరికి అందులో మనం ఎక్కువగా ఉపయోగించే రకాలు ఏమిటంటే హైసీనియా ఫోటిడా, యూడిల్లస్ యూజెని అను రకాలు మనం వానపాముల ఎరువు తయారీకి ముఖ్యంగా ఉపయోగించవలసిన రకాలు. ఇక వర్మి కంపోస్ట్ తయారీ విషయానికి వచ్చేసరికి ముందుగా కంపోస్ట్ చేయవలసిన వ్యర్థ పదార్థాలన్నింటినీ అనగా చెత్త, ఆకులు, పంట వ్యర్థాలు, పంట కోత తర్వాత మిగిలిన అవశేషాలు, పిచ్చి మొక్కలు, పశువులు తినగా మిగిలిన గడ్డి మొదలైన వాటినన్నీ సుమారు 1 నెల రోజుల పాటు ఒక గొయ్యిలో వేసి అవి ఒక మాదిరిగా కుళ్ళే వరకు, అనగా పాక్షికంగా కుళ్ళే వరకు కుళ్ళబెట్టుకోవాలి. ఆ తర్వాత పాక్షికంగా కులిన ఈ వ్యర్థ పదార్థాలను తెచ్చి వర్మీ కంపోస్టు కుండీలలో కానీ వర్మీ కంపోస్టు బెడ్లలో కానీ వేసి కంపోస్టు తయారు చేసుకోవచ్చు. అయితే కుండీలలో ఈ పాక్షికంగా కుళ్ళే పదార్థాలు వేయబోయే ముందు కుండీ అడుగున భాగంలో బెడ్డింగ్ మెటీరియల్గా సుమారు 15 సెంటీమీటర్ల మందాన వరకు తయారు చేసుకోవాలి. అనగా నిదానంగా కుళ్ళే పదార్థాలు అనగా చివికెన కొబ్బరి పీచు లేదా కొద్దిగా చివికిన చెరుకు పిప్పిని ముక్కలుగా కొట్టి లేదా అరటి మొక్కలను, అరటి దుంపలను వాటిని ముక్కలుగా కొట్టి కుళ్ళిన చెత్తను సమానంగా కుండీ అంతా పలచగా పరిచి వేయాలి. ఈ విధంగా బెడ్డింగ్ మెటీరియల్ వేసిన తర్వాత దానిమీద పాక్షికంగా కుళ్ళబెట్టి ఉంచుకున్న వ్యర్థ పదార్థాలను వేయాలి. ఇలా వేసిన తర్వాత ప్రతి వరుసకి కూడా మనము పేడ నీళ్లు చిలకరిస్తూ వేసుకోవాలి. ఈ విధంగా సిమెంట్ బెడ్ నిండేంత వరకు మనము ఈ వ్యర్థ పదార్థాలను నింపుకుంటూ వెళ్ళాలి. కొద్దిగా చివికిన పేడను అనగా 10 సెంటీమీటర్ల మందాన ఈ వ్యర్థ పదార్థాలను వేసిన పొరనపై వేయాలి. పచ్చిపేడను వేయకూడదు. పచ్చిపేడ వేయడం వలన వేడి ఉద్భవించి వానపాములు చనిపోయే అవకాశం ఉంటుంది. వానపాముల ఎరువులలో ముఖ్యంగా పాక్షికంగా కుళ్ళిన పదార్థాలను అలాగే బాగా చివికిన పేడను ఉపయోగించుకోవడం వల్ల అధిక విలువలు గల వానపాముల ఎరువును మనము తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా ఒక వరుసలో పాక్షికంగా కుళ్ళిన పదార్థాలను అలాగే ఇంకొక వరుసలో బాగా చివికిన పేడను కుండీ మొత్తం నిండేంత వరకు వేసుకొని తర్వాత మనము వానపాములను వదులుకోవాలి. సాధారణంగా వానపాములను 1 చదరపు మీటర్కు 1000 చొప్పున వదులుకోవాలి. అనగా 1 కిలో చొప్పున వదులుకోవడం వల్ల మనకు సమాంతరంగా కుండీలో మనము వానపాములు వదిన వాళ్ళను వదులుకోవచ్చు. వానపాములను వదిలిన తర్వాత పాత గోనె సంచులతో కానీ వరిగిడ్డతో కానీ కుండీపై కప్పడం వలన వానపాములకు కావలసిన ఉష్ణోగ్రతను మనము పాటించవచ్చు. ప్రతిరోజు పల్చగా నీళ్లు చిలకరిస్తూ ఉండాలి. తొందరగా మనకు వానపాముల ఎరువు తయారీ కావడానికి ప్రతి 2-3 రోజులకు ఒకసారి బాగా కలిపిన పేడ ద్రావణాన్ని మనం వేయడం వల్ల చిలకరించడం వల్ల మనకు తొందరగా వానపాముల ఎరువు తయారీ అవుతున్నది. ఎక్కువగా నీళ్లు ఎక్కువగా పోయకుండా చూసుకోవాలి. ఈ విధంగా ప్రతిరోజు చేయడం వల్ల 2-3 నెలల్లో మంచి సస్యపోషణ గల వర్మి కంపోస్టు మనకు తయారవుతుంది. సిమెంట్ కుండీ నుంచి తయారైన వర్మీ కంపోస్ట్ని తీయడానికి 4-5 రోజుల ముందు కుండీలలో నీరు చల్లరాదు. ఇలా చేయడం వల్ల వానపాములు తేమను వెతుక్కుంటూ కుండీ అడుగున భాగానికి చేరుతాయి. ఇలా చేరినప్పుడు మనము వానపాములను ఎరువు తీసుకోవడం సులభం అవుతుంది. తర్వాత వానపాములను మరొక బెడ్డుకు కూడా మార్చుకోవచ్చు. కంపోస్టు తయారైన ప్రతిసారి వానపాముల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఒకసారి తీసుకున్న వానపాములను వాటి పునరుత్పత్తి వలన మనము ఇతర బెడ్లకు కూడా మనం వినియోగించుకోవచ్చు. కనుక తయారైన వర్మీ కంపోస్ట్ను పైనుండి తేలికగా తీసుకోవడానికి కుప్పలుగా పోసి అనగా శంఖాకారంలో గుట్టలు గుట్టలుగా పోసి జల్లెడతో 3 మిల్లీమీటర్ల జల్లెడతో జల్లించి వీటిని మనం గోనె సంచులలో నిల్వ చేసుకుని పంట పొలాలకు ఉపయోగించుకోవచ్చు. సాధారణంగా వానపాముల ఎరువు తయారీ అయిందని ఎలా తెలుసుకుంటాము అంటే బాగా తయారైన వర్మీ కంపోస్టు మనకు కాఫీ పొడిలాగా పొడిపొడిలా ఉంటుంది. కాఫీ

రంగులో ఉంటుంది. అలాగే మనకు ఎటువంటి వాసన రాదు. ఈ విధంగా సంవత్సరానికి ఒక కుండీ నుంచి 4 సార్లు మనము వర్మీ కంపోస్టు చేసుకోవచ్చు. దీనివల్ల సుమారు మనకు 3 టన్నుల వర్మీ కంపోస్టు లభిస్తూ ఉంది. సాధారణంగా వర్మీ కంపోస్టు వేసుకోవడం తీసు వర్మీ కంపోస్ట్ తయారీలో పలు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనము సంవత్సరం పొడవునా వానపాముల ఎరువు తయారీ చేసుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా ఏమిటంటే, వానపాములను సూర్యరశ్మి నుండి మరియు వర్షం నుండి రక్షణ కల్పించుకోవాలి. దీనికి ప్రధానంగా మనకు రక్షణగా తాటాకు షెడ్డు కానీ, లేదా కొబ్బరి ఆకుల షెడ్డు కానీ, లేదా రేకుల షెడ్డు కానీ మనం వేసుకోవచ్చు. అలాగే వర్మీ కంపోస్ట్ బెడ్లలో ఎల్లప్పుడూ 40 నుంచి 50% తేమ ఉండేటట్లు చూసుకోవాలి. పాక్షికంగా అలాగే మరియు పాక్షికంగా కుళ్ళిన వెత్త పదార్థాల మిశ్రమాన్నే వాడుకోవాలి. కుళ్ళని పదార్థాలు వేయడం వల్ల వేడి ఉద్భవించి వానపాములు చనిపోయే ఆస్కారం ఉంది. ఎలుకలు, చీమలు, కోళ్ళు మొదలైన శత్రు బారి నుండి రక్షణ కల్పించుకోవడానికి మనము మెష్ను ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ఒకవేళ చీమల ఉధృతి కానీ, లేకపోతే ఏదైనా పురుగుల ఉధృతి కానీ మనం చూసినట్లయితే, వేప నూనె 5% వేపగింజల కషాయంతో కానీ, లేదా 5 మిల్లీలీటర్ల వేప నూనెతో పిచికారీ చేసుకోవడం వల్ల ఈ వీటి నుంచి చీమల మరియు పురుగుల బారి నుంచి మనము రక్షించుకోవచ్చు. అలాగే వ్యర్థ పదార్థాలను వేయడము, వర్మీ కంపోస్ట్ ఎరువు సేకరించడం కూడా సకాలంలోనే చేసుకోవాలి. అనగా మనము ఏప్రిల్ మే మాసాలలోనే వీటిని సేకరించుకోవడం వల్ల మనం జూన్ మాసం నుంచి సంవత్సరం పొడవునా వానపాముల ఎరువు తయారు చేసుకోవడానికి మనకు కావలసిన పదార్థాలన్నీ అందుబాటులో ఉంటాయి. వ్యర్థ పదార్థాలలో ప్లాస్టిక్ మరియు గాజు పదార్థాలు లేకుండా చూసుకోవాలి. ఇక వర్మీ కంపోస్ట్ ఉపయోగాల విషయానికి వచ్చేసరికి, సాధారణంగా వానపాములను మనము జీవనాగలి లేదా రైతుమిత్రులు అంటూ ఉంటాము. ఎందుకంటే వీటిని నేలను గుల్లబారేటట్టు చేస్తాయి కనుక వీటిని జీవనాగలి అంటారు. వానపాములు తీసుకున్న ఆహారము జీర్ణ వ్యవస్థలో అనేక రూపాంతరాలు చెంది అనేక రసాయనాలతో మిళితమైన పదార్థాన్ని విసర్జించడం వలన ఆ పదార్థంలో పోషకాలతో పాటు అనేక రకాల విటమిన్లు, ఎంజైమ్లు ఉండడం వల్ల వర్మీ కంపోస్ట్ విలువ ఎక్కువగా ఉంటుంది. వానపాముల ఉనికి కదలికల వల్ల నేల గుల్లబారుతుంది. ఈ ఫలితంగా నేలలో గాలి, నీరు చొరబడి మరియు నీరు ఎక్కువ నిలుపుకునే శక్తి పెరుగుతుంది. కాబట్టి వీటిని జీవనాగలి అంటారు. ఈ పలు కారణాల వల్ల వానపాములను రైతుమిత్రులు అని కూడా అంటారు. ముఖ్యంగా వర్మీ కంపోస్ట్ వలన నేల ఉత్పాదకత, కావలసిన అనుకూల లక్షణాలు పెరుగుతాయి. అలాగే వేసిన పైరుకే కాక తర్వాత 2-3 పైర్లపై దీని ప్రభావం ఉంటుంది. మొక్కలకు కావలసిన అన్ని పోషకాలు ఇందులో లభ్యమవుతాయి. పోషకాల సమతుల్యత కూడా మనకు ఉంటుంది. వర్మీ కంపోస్ట్ తయారు చేయడం సులభం మరియు ఖర్చు తక్కువ. రసాయనక ఎరువులు వాడాల్సిన ఆవశ్యకత తగ్గి ఖర్చు ఆదా అవుతుంది. పలు రకాల ఎంజైమ్లు, హార్మోన్లు, అమైనో ఆమ్లములు తయారై మొక్కలు చురుకుగా పెరగడానికి తోడ్పడతాయి. రోగనిరోధక శక్తి పెంచే యాక్సినోమైట్లు తయారవడం వల్ల పైర్లు ఆరోగ్యంగా ఉండి పురుగు మందులు వాడాల్సిన ఆవశ్యకత తగ్గి లాభం చేకూరుతుంది. భూమిలో ఉపయోగకరమైన సూక్ష్మజీవులు వృద్ధి చెందుతాయి. నేలలో సహసిద్ధమైన ఆరోగ్యం కలిగి ఉంటుంది. కూరగాయలు, పండ్లు, ఇతర ఉత్పత్తుల నాణ్యత కూడా పెరుగుతుంది. వాటికి మంచి రంగు, రుచి, వాసన, రవాణాలో నిల్వ ఉండే గుణం కూడా పెరుగుతుంది. సేంద్రియ వ్యర్థాలను, పంట అవశేషాలను వర్మీ కంపోస్ట్ తయారీకి ఉపయోగించడం వల్ల మంచి ఎరువు లభ్యమవుతుంది. పరిసరాల కాలుష్య నివారణకు కూడా తోడ్పడుతుంది. దిగుబడితో పాటు అధిక ఫలసాయాన్ని కూడా, అలాగే అధిక నాణ్యతను కూడా పెరుగుతుంది. సాధారణంగా వానపాముల ఎరువులో నత్రజని, భాస్వరము, పొటాష్ వంటి పోషకాలతో పాటు ఇతర సూక్ష్మ పోషకాలైన వంటి ఎన్నో పోషకాలు కూడా మనకు అందుబాటులో ఉంటాయి. అలా ముఖ్యంగా సేంద్రియ కర్బన శాతం వానపాముల ఎరువులు ఎక్కువగా ఉండడం వల్ల రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దాదాపు 1 టన్ వానపాముల ఎరువు నుంచి మనకు 15 నుంచి 30 కిలోల నత్రజనిని మనం పొందవచ్చు. ఇప్పుడు వానపాముల ఎరువును ఎంత మోతాదులో వేసుకోవాలో
వాటి గురించి తెలుసుకుందాం. సాధారణంగా వ్యవసాయ

పంటలన్నిటికీ కూడా ఎకరాకి 1 నుంచి 1.5 టన్ను చొప్పున వర్మీ కంపోస్ట్ ని వేసుకోవచ్చు. అలాగే ఉద్యానవన పంటల విషయానికి వస్తే మొక్క వయసును బట్టి 5 నుంచి 25 కిలోల చొప్పున మనకు ఒక మొక్క దగ్గర వేసుకోవచ్చు. ఇక కుండీలలో లేదా లేకపోతే పూల మొక్కల విషయానికి వచ్చేసరికి 1 మొక్కకి 200 గ్రాముల చొప్పున వేసుకోవడం వల్ల పంటలో అధిక లాభాలు పొందవచ్చు. వర్మీ కంపోస్ట్ పోషకాలతో పాటు నేలకి సేంద్రీయ పదార్థం అందించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ వానపాముల ఎరువుని ఇతర జీవన ఎరువులతో అనగా రైజోబియము, పిఎస్బి, కేఎస్బి వంటి జీవన ఎరువులతోనూ మరియు ఇతర జీవన శిలీంద్ర నాశనులైన సూడోమోనాస్, ట్రైకోడర్మ వాటితో కూడా మనం కలుపుకొని వేయడం వల్ల ప్రధాన పొలంలో వివిధ రకాల పురుగు తెగుళ్ల బారి నుంచి కూడా మనము నివారించుకోవచ్చు. కావున రైతులు భూసారాన్ని పరిరక్షించడానికి, కాలుష్యరహితంగా అన్ని పోషక పదార్థాలను మొక్కకు అందించుకోవడానికి, సొంతంగా తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉన్న వ్యర్థ పదార్థాలను ఉపయోగించుకోవడానికి, వీలైనంత తక్కువ లేదా స్వల్ప వ్యవధిలో తయారు చేసుకోగలిగిన చక్కటి ఎరువు సేంద్రీయ ఎరువు వర్మి కంపోస్ట్. కావున రైతులు తమకు అందుబాటులో ఉన్న వ్యర్థ పదార్థాలతో తమకు అనుకూలమైన సమయము అలాగే స్థలాలలో వానపాముల ఎరువు తయారీ చేసుకోవడం వల్ల నేల సారాన్ని పెంచడంతో పాటు కాలుష్య నివారాన్ని తగ్గించిన వాళ్ళం అవుతాము. అలాగే మన పంట దిగుబడిని కూడా పెంపొందించుకున్న వాళ్ళం అవుతాము. అందరికీ ధన్యవాదాలు.

0: మీరింతవరకు వర్మీ కంపోస్ట్ తయారీలో మెళుకువలు ఈ విషయం గురించి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కె సాయి మహేశ్వర గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు వినండి రైతులకు సూచనలు.
1: ఈరోజు కార్యక్రమంలో మనం టమాటా పంటను ఆశించే తెగుళ్లు యాజమాన్యం గురించి తెలుసుకుందాం. టమాటా పంటను సంవత్సరం పొడుగునా రైతులు సాగు చేస్తూ ఉన్నారు. అధిక దిగుబడి సాధిస్తున్నప్పటికీ గిట్టుబాటు ధర అన్ని సమయాలలో పొందకపోవటం రైతులకు ప్రధాన సమస్యగా ఉంది. దీనికి తోడు ఎండాకాలంలో దిగుబడి తగ్గిపోవటం, వర్షాకాలంలో ఈ టమోటా పంటను ఎండి తెగులు ఎక్కువగా ఆశించటం, కాయతొలుచు పురుగు, వైరస్ తెగుళ్లు, అధిక ఉష్ణోగ్రతను తట్టుకునే రకాల విత్తనాలు లభ్యం కాకపోవటం, ఇతర పురుగులు తెగుళ్లు అధిక నష్టాన్ని కలుగజేస్తూ ఉన్నాయి. టమోటాలో వివిధ రకాల చీడపీడల యాజమాన్యానికి రైతులు సమగ్ర శస్త్రరక్షణ చర్యలు పాటిస్తూ సూచించిన మందులను సరైన సమయంలో సరైన మోతాదులో వాడి ఈ టమోటా పంటను తెగుళ్ల బారి నుండి రక్షించుకోవాలి. నారుకుళ్ళు తెగులు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నారుమడిలోని నారు మొక్కలకు ఈ తెగులు ఎక్కువగా వస్తుంది. ఈ తెగులు ఆశించిన నారుమడిలో మొక్కల మొదళ్ళు కుళ్ళిపోయి నారు గుంపులు గుంపులుగా చనిపోతుంది. నారుమడిలో మొక్కలు ఒత్తుగా ఉన్నప్పుడు, నారుమడిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ తెగులు ఎక్కువగా వస్తుంది. దీని నష్టం 50% నుండి 100% వరకు కూడా కలుగుతూ ఉంటుంది. ఈ తెగులు నివారణకు ఎత్తు లేదా మెరక నారుమడిలో నారు పెంచుకోవాలి. నారుమడలలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. నారుమడిలో మొక్కలు బాగా ఒత్తుగా లేకుండా చూడాలి. విత్తనానికి 3 గ్రాముల థైరోమెథిల్ మాంకోజెబ్ లేదా 10 గ్రాముల ట్రైకోడెర్మా అస్పరిల్లం కిలో విత్తనానికి కలిపి శుద్ధి చేయాలి. తెగులు ఆశించిన నారుమడిలో కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లేదా కాపర్ సల్ఫేట్ 5 గ్రాములు లీటరు నీటికి కలిపి నారుమడి తడిసేలా పోయాలి. 10 రోజుల వ్యవధిలో ఈ విధంగా మందులను 2-3 సార్లు వాడినట్లయితే ఈ నారుకుళ్ళు తెగులును మనం పూర్తిగా నివారించవచ్చు. వడలు తెగులు. ఇది బ్యాక్టీరియా వలన కలిగే తెగులు. మొక్క అడుగు భాగంలోని ఆకులు పసుపు రంగులోకి మారి తొడిమితో సహా రాలిపోతుంది. ఆ తర్వాత మొక్క వడలిపోయి చనిపోతుంది. ఈ వడలు తెగులు నివారణకు బలమైన మొక్కల నుండి విత్తనాలను మనం సేకరించాలి. తెగులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అయితే తట్టుకునే రకాలను మాత్రమే సాగు చేసుకోవాలి. నేల ఉదజని సూచిక 3.6 నుండి 5 వరకు ఉన్న

ఆమ్ల భూములలో ఈ తెగులు ఎక్కువగా ఉంటుంది. పంట మార్పిడి పద్ధతిని ఆచరించటం వల్ల ఈ తెగులును మనం నివారించవచ్చు. ఆకుమాడు తెగులు. ఈ ఆకుమాడు తెగులు కూడా మొక్క యొక్క అన్ని దశలలో ఆశించి అధిక నష్టాన్ని కలగజేస్తుంది. ఆకుల మీద, కాండం మీద, కాయల మీద గోధుమ రంగుతో కూడిన మచ్చలు ఏర్పడి క్రమేణా ఆకులు మాడి ఎండిపోతుంటాయి. వాతావరణంలో తేమ అధికంగా ఉండి తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు ఇంకా ఖరీఫ్ సీజన్లో ఈ తెగులు ఎక్కువగా ఆశిస్తుంది. ఈ ఆకుమాడు తెగులు ఆశిస్తే కాయలు కుళ్ళి రాలిపోతాయి. దీని నివారణకు క్యాప్టాన్ 3 గ్రాములు లేదా మాంకోబేజ్ లేదా క్లోరోథాలోనిల్ 2 గ్రాములు లేదా ప్రోపిజికొనజోల్ 1 మిల్లీలీటరు లీటరు నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో 3 నుండి 4 సార్లు పిచికారీ చేసుకోవాలి. అలా చేయటం వల్ల ఈ ఆకుమాడ తెగులను మనం నివారించవచ్చు. ఇక వైరస్ తెగుళ్ల గురించి చెప్పుకుంటే, ఈ టమాటా పంటను వివిధ రకాల వైరస్ తెగుళ్లు కూడా ఆశించి నష్టం కలుగజేస్తాయి. వాటిలో కొన్నిటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆకుముడత వైరస్. ఈ ఆకుముడత తెగులు ఆశించినప్పుడు ఆకులు చిన్నవిగా మారి ముడుచుకుపోతాయి. మొక్క ఎదుగుదల ఆగిపోయి పూత కాయలు తగ్గిపోతాయి. ఈ ఆకుముడత వైరస్ తెగులు ముఖ్యంగా తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ తెగులును వ్యాప్తి చేసే తెల్లదోమ నివారణకు థయోమిథాక్సాన్ 0.2 గ్రాములు లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.2 మిల్లీలీటర్లు లేదా ప్రిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. తెగులు ఆశించిన మొక్కలను పంట నుండి తీసి నాశనం చేసేయాలి. ఈ వైరస్ గుళ్లను వ్యాప్తి చేసే రసం పీల్చే పురుగు బెడదను తగ్గించడానికి ఇమిడాక్లోప్రిడ్ 5 గ్రాములు కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. టొబాకో మొజాయిక్ వైరస్. ఈ తెగులు ఆశించిన మొక్కలలో ఆకుల మీద అక్కడక్కడ పసుపు రంగు మచ్చలు ఏర్పడి ఆకులు ముడుచుకొని పోతాయి. మొక్కలు కూడా గిడసబారిపోతాయి. ఆకుల ఉపరితలం పెలుసుగా మారతాయి. ఈ తెగులు ఆశించిన మొక్కలను మనం పూర్తిగా నాశనం చేయాలి. ఈ తెగులును వ్యాప్తి చేసే పేనుబంక నివారణకు థయోమిథాక్సాన్ 0.2 గ్రాములు లేదా ఇమిడాక్లోరోప్రిడ్ 0.2 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేస్తే ఈ టొబాకో మొజాయిక్ వైరస్ను మనం అరికట్టవచ్చు. టమోటా స్పాటెడ్ మిల్డ్ వైరస్. ఈ తెగులు ఆశించిన చిగురు ఆకుల పైభాగంలో ఈనెలు గోధుమ రంగులోకి మారతాయి. ఆకులు పసుపు రంగులోకి మారి ఆకులు కింద వైపుకు వంగిపోయి మాడిపోతాయి. మొక్కలు గిడసబారి పూత పిందే రాకుండా ఎండిపోతాయి. ఈ తెగులు సోకిన మొక్కలను పీకి నాశనం చేసేయాలి. ఈ తెగులును వ్యాప్తి చేసే తామర పురుగుల నివారణకు థయోమిథాక్సాన్ 0.2 గ్రాములు లేదా ఇమిడాక్లోరోప్రిడ్ 0.2 మిల్లీలీటర్లు లేదా ప్రిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. నారుమడిలో మడికి 250 గ్రాములు మరియు ప్రధాన పొలంలో అయితే నాటు వేసిన తరువాత ఎకరాకు 10 కిలోల కార్బోఫ్యూరన్ 3G గుళికలను వాడుకోవాలి. యాజమాన్య పద్ధతుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. విత్తన శుద్ధిని తప్పనిసరిగా కిలో విత్తనానికి 3 గ్రాముల కాప్టాన్ లేదా థైరామ్ లేదా మెటలాక్సిల్తో కలిపి చేయాలి. నారుమడిలో 250 గ్రాముల కార్బోఫ్యూరన్ గుళికలను ఎకరము నారుమడికి వేయటం ద్వారా ఈ వైరస్ తెగుళ్లను వ్యాప్తి చేసే రసం పీల్చు పురుగులను మనం అదుపు చేయవచ్చు. నారుమడి దశలో పురుగులు తెగుళ్లు ఆశించకుండా మనం చర్యలు తీసుకోవాలి. నారుమడలను నైలాన్ వలలతో కప్పటం వల్ల రసం పీల్చే పురుగుల ఉధృతిని అరికట్టి వైరస్ తెగులు రాకుండా మనం జాగ్రత్త పడవచ్చు. భూమి ద్వారా వ్యాపించే తెగుళ్ల నివారణకు ట్రైకోడెర్మా ఆస్పరిల్లంను ఎకరానికి 2 కిలోలు 10 కిలోల వేప పిండి 90 కిలోల పశువుల ఎరువుతో 15 నుండి 20 రోజుల పాటు వృద్ధిపరచి పొలంలో తేమ ఉన్నప్పుడు వేసుకోవాలి. పొలము చుట్టూ జొన్న లేదా మొక్కజొన్న వంటి ఎత్తైన పంటలను 4 నుండి 5 వరుసలు వేసుకుని రసం పీల్చే పురుగుల వ్యాప్తిని ఉధృతిని అరికట్టాలి. పొలం గట్లపై రోడ్డు పక్కల ఉన్న వైరస్ తెగులు ఆశించిన కలుపు ఇతర మొక్కలను కూడా

ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 7:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది.

0: ప్రోత్సాహకాలు, అమలు చేస్తున్న పథకాల గురించి పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం వింటారు. అతిథులు అల్లూరి సీతారామరాజు జిల్లా క్రీడాభివృద్ది శాఖాధికారి శ్రీ ఏ జగన్మోహన్ రావు గారు, విశాఖపట్నం జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మరియు ఆంధ్రప్రదేశ్ అథ్లెటిక్స్ అసోసియేషన్ సెలక్షన్ కమిటీ చైర్మన్ శ్రీ ఎం నారాయణరావు గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
1: క్రీడలు మన సంస్కృతి సంప్రదాయాలకు దర్పణాలు, శారీరక మానసిక వికాసానికి సోపానాలు. అతి పురాతన కాలం నుంచే ఇవి మన దేశాభివృద్ధిలో అంతర్భాగంగా ఉన్నాయి. భారత్ శక్తివంతమైన దేశంగా అవతరించడానికి, పౌరుల్లో నాయకత్వ లక్షణాలు క్రమశిక్షణను పెంపొందించడానికి అత్యంత కీలకమైన సాధనాలు క్రీడలు. శరీర మాధ్యం కలు ధర్మ సాధనం అన్నట్లు, ఏ ధర్మాన్నైనా బాధ్యతనైనా నెరవేర్చాలంటే శరీర దారుఢ్యం తప్పనిసరి. క్రీడలు మనకు అవసరమైన శారీరక దృఢత్వాన్ని, మానసిక ఉల్లాసాన్ని ప్రసాదించడంతో పాటు జాతీయ సమగ్రతకు చిహ్నాలుగాను గుర్తింపు పొందాయి. ఈ ఐక్యతా భావమే వికసిత్ భారత్కు పునాది. అంతర్జాతీయ క్రీడా వేదికలైన ఒలింపిక్స్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్ వంటి వాటిలో భారత్ సాధించే పతకాలు మన దేశ అంతర్జాతీయ స్థాయిని, సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తాయి. ఈ విజయాలు దేశ గౌరవాన్ని విశ్వవ్యాప్తం చేస్తాయి. మన క్రీడాకారులు ప్రపంచ వేదికపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసినప్పుడు ప్రతి భారతీయుడి గుండె గర్వంతో ఉప్పొంగుతుంది. అందుకే భారతదేశాన్ని అంతర్జాతీయ క్రీడారంగంలో అగ్రగామిగా నిలిపి 2047 నాటికి వికసిత్ భారత్ స్వప్నాన్ని సాకారం చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా విశేష కృషి చేస్తున్నాయి. ముఖ్యంగా గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభను గుర్తించి వారికి సరైన శిక్షణ, వసతులు కల్పిస్తూ కేవలం పతకాలు సాధించడమే కాకుండా క్రీడలను ఒక జీవన విధానంగా మార్చడానికి వ్యూహాత్మక పథకాలు భారీ బడ్జెట్ కేటాయింపులతో ముందడుగు వేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రభుత్వం క్రీడాభివృద్దికి తీసుకుంటున్న చర్యల గురించి అల్లూరి సీతారామరాజు జిల్లా క్రీడాభివృద్ది శాఖాధికారి శ్రీ ఏ జగన్మోహన్ రావు గారు తెలియజేసిన వివరాలు ఇప్పుడు విందాం.
2: అందరికీ నమస్కారం. అల్లూరి సీతారామరాజు జిల్లాలోన గిరిజన ప్రాంతాలలో ప్రతి సంవత్సరం వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు 50 క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా 8 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాలలోపు బాలబాలికలు ఆ యొక్క క్యాంపుల్లో పాల్గొని మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్క క్యాంపుకి ఒక్కొక్క టీచర్ ని పెట్టడం జరుగుతుంది.

0: ఒక టీచరు మెలకువలు నేర్పి వాళ్ళకి మంచి స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చి వారిని స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ గా తయారు చేయడానికి ఈ యొక్క క్యాంపు యొక్క ముఖ్య ఉద్దేశము. రాష్ట్ర క్రీడా పాఠశాల కడపలో అడ్మిషన్స్ కొరకు మేము ప్రతి జిల్లాలో సెలక్షన్స్ నిర్వహించడం జరుగుతుంది. 4వ తరగతి చదివిన పిల్లలకి మేము సెలక్షన్ చేయడం జరుగుతుంది. అందులో ఎంపికలైన వారికి స్టేట్ లెవెల్ సెలక్షన్స్ కడపలో నిర్వహించడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ వరకు వాళ్ళకి అక్కడే వసతి గృహము, స్పోర్ట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫెసిలిటీస్ అంతా కల్పించి అక్కడ నుంచి మంచి నేషనల్ ప్లేయర్స్ గా మంచి కోచ్ల ద్వారా తయారు చేస్తారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో క్రీడా అకాడమీలు కూడా నిర్వహించడం జరిగింది. తద్వారా ఇంటర్మీడియట్ చదివిన పిల్లలు ఎవరైతే క్రీడలో మంచి నైపుణ్యత కలిగి ఉంటారో వారికి అకాడమీలో ప్రవేశం లభిస్తుంది. తద్వారా వాళ్ళకి నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ స్థాయికి వెళ్ళడానికి మంచి కోచింగ్ అక్కడ ఇవ్వడం జరుగుతుంది. నేషనల్ ఇంటర్నేషనల్ వచ్చిన క్రీడాకారులకు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ శాప్ ద్వారా వాళ్ళకి క్యాష్ ఇన్సెంటివ్, నగదు బహుమతి కూడా పురస్కారాలు ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగానే రీసెంట్ గానే బ్లైండ్ క్రికెట్ లోన ఇంటర్నేషనల్ లెవెల్ లోన వరల్డ్ కప్ లోని విన్నర్స్ కొట్టి వచ్చిన అల్లూరు సీతారామరాజు జిల్లాకు చెందిన అమ్మాయి కరుణ కుమారికి 15 లక్షలు ఏపీ గవర్నమెంట్ నగదు బహుమతి ఇవ్వడం జరిగింది. అది క్రీడా ప్రాధికార సంస్థ ద్వారా ఇవ్వడం ఆమెకు అందజేయడం జరిగింది. అదే విధంగా కుంజ రజిత కూడాను ఆ చింటూరు నుంచి ఆమె కూడా నగదు పురస్కారం ఇవ్వడం జరిగింది. ఈమె అథ్లెటిక్స్ లోన కామన్వెల్త్ లో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. అండ్ ఏషియన్ గేమ్ ఛాంపియన్షిప్ 2025 సౌత్ కొరియాలోన 400 మీటర్ రేలోన గోల్డ్ మెడల్ రావడం జరిగింది. అదే విధంగా బైరాగి నాయుడు అనే వ్యక్తి ఆర్చరీలోన గోల్డ్ మెడల్, 35th 37th నేషనల్ గేమ్స్ లో కూడా గోల్డ్ మెడల్ సాధించారు. వలసనేని రవ్వని అనే అమ్మాయి క్రికెట్ బ్లైండ్ లోన 2020 వరల్డ్ కప్ లోన ఇంగ్లాండ్ లోన గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. కొంతమంది క్రీడాకారులు వాలీబాల్ లోన ఖేలో ఇండియా స్కీమ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహించినటువంటి గేమ్స్ లోన వీళ్ళు కూడా బ్రాంజ్ మెడల్ సాధించడం జరిగింది. ఇస్లాం కృష్ణ సాయి గోల్డ్ మెడల్ ఆల్ ఇండియా ఇంటర్మీడియట్ లో ఉన్న ఎన్టీపీసీ నేషనల్స్ లో పార్టిసిపేషన్ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా గిరిజన ప్రాంతంలోను బాగా అభివృద్ధి కలిగిన క్రీడాంశం ఏమనగా అంటే ఆర్చరీ, అథ్లెటిక్స్, ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, రెజ్లింగ్ అండ్ బ్యాడ్మింటన్. ఈ మధ్యనే జరిగినటువంటి అమరావతి ఛాంపియన్షిప్ అనగా నేషనల్ స్పోర్ట్స్ డే 29న నిర్వహించుకున్నాము. అది 3 విడతలుగా నిర్వహించుకున్నాము. నియోజకవర్గం స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి టోటల్ గా 12 క్రీడాంశంలో నిర్వహించడం జరిగింది. ఈ 12 క్రీడాంశంలో గెలుపొందిన వారికి నగదు బహుమతి ఇవ్వడం జరిగింది. మొత్తం కలిపి 90,91,000 ఫస్ట్ సెకండ్ గెలుపొందిన వారికి నగదు పురస్కారం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఉత్తమ క్రీడాకారులు మంచి నైపుణ్యం కలిగి నేషనల్ ఇంటర్నేషనల్ ఆడిన వారికి ఎటువంటి రాత పరీక్ష లేకుండా వాళ్ళకి నేరుగా వాళ్ళ సర్టిఫికెట్ చూసి దానికి అనుగుణంగానే వాళ్ళకి టీచర్ ఉద్యోగాలు ఇవ్వడము మన ఏపీ గవర్నమెంట్ ద్వారా నియామకం జరిగింది. అరకులోన కూడా ట్రైబల్ స్పోర్ట్స్ స్కూల్ ఒకటి నిర్వహించడం జరిగింది. అది ఇప్పటికీ జరుగుతుంది కాబట్టి అక్కడ 180 మంది క్రీడాకారులు ప్రతిరోజు తరబేతి పొందుతుంటారు. అది గురుకులం సొసైటీ అండర్ లో ఉంటది కాబట్టి అక్కడ కూడా వాలీబాల్, క్రికెట్, వెయిట్ లిఫ్టింగ్, బ్యాడ్మింటన్ లో మంచి మంచి క్రీడాకారులు ఉన్నారు. వాళ్ళు కూడా ఎస్ఎఫ్ స్కూల్ గేమ్ ఫెడరేషన్ అండర్ లో జరిగినటువంటి అండర్ 14, అండర్ 17, అండర్ 19 లోన చాలా మంది పలు క్రీడల్లో పాల్గొని మంచి పథకాలు సాధించిన వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. అంతేకాకుండా గిరిజన ప్రాంతాల్లోనూ ప్రతి ఒక్క స్కూల్లోనూ మట్టిలో మాణిక్యం లాగా ప్రతి స్కూల్లో ఒక పీఈటీ, పీఈడీ అండర్ లోన జరుగుతున్నటువంటి క్రీడాకారులు పాల్గొని మంచి క్రీడాకారులకు వెలిగితీసే బాధ్యత మన యొక్క గవర్నమెంట్ ద్వారా నియమితులైన పీఈటీ, పీఈడీల ద్వారా రాష్ట్రానికి అందజేస్తున్నారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు. రాబోయే కాలంలో మనకి ఈ ఫిబ్రవరిలోన అల్ట్రా హై ఆల్టిట్యూడ్ మారథాన్ ఒకటి జరుగుతుంది, ట్రెక్కింగ్. అది 160 కిలోమీటర్స్ జరుగుతుంది అరకులోన. సో అదంతా ఏంటంటే ఓన్లీ ఫర్ హిల్ ఏరియాలోనే జరుగుతుంది కాబట్టి అది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో జరుగుతుంది. అదేంటంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, టూరిజం డిపార్ట్మెంట్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఈ 3 డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ అయ్యి అది ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ ఒకటి ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఇది అరకు ఉత్సవాల సందర్భంగా ఇది జరుగుతుంది కాబట్టి అందరూ దయచేసి గమనించాలి. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోన ఖేలో ఇండియా సెంటర్స్ కూడాను నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగానే కొన్ని గేమ్స్ లో ఖేలో ఇండియా సెంటర్లు అల్లూరు సీతారామరాజు జిల్లాలో నిర్వహించడం జరుగుతుంది. మంచి నైపుణ్యం కలిగిన క్రీడాకారులకి వెలుగు తీసేందుకు ఈ యొక్క ప్రోగ్రాంలు నిర్వహించడం జరుగుతుంది. ఈ గిరిజన ప్రాంతాలకి మరింత అభివృద్ధి చెందినట్టుగైతే భారతదేశం యొక్క పేరుని చాటి చెప్పే క్రీడాకారులుగా తయారవుతారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.
1: వికసిత్ భారత సాధనకు ఐటీ, పరిశ్రమల వంటి రంగాలతో పాటు క్రీడారంగంలోనూ మనం అగ్రగామిగా ఎదగాలి. అందుకే ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా వంటి కార్యక్రమాలతో ప్రభుత్వం క్రీడాకారులను తీర్చిదిద్దుతోంది. విశాఖపట్నం జిల్లా అథ్లెట్

0: అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మరియు ఆంధ్రప్రదేశ్ అథ్లెటిక్స్ అసోసియేషన్ సెలక్షన్ కమిటీ చైర్మన్ శ్రీ ఎం నారాయణరావు గారు వారి సంస్థ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాల గురించి ఆకాశవాణితో మాట్లాడారు. ఆ వివరాలు కూడా విందాం.
1: గవర్నమెంట్ అనేకమైన క్రీడా పాలసీల్లో అభివృద్ధి కూడా అనేకమైన పథకాల రూపంలో 2024-29 నూతన క్రీడా విధాన పాలసీని తీసుకొచ్చారు. దానిలో ఒక అనేక మందికి లబ్ధి చేకూరుతుంది. సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 5 వరకు జపాన్ లో జరుగుతున్నటువంటి 20వ ఏషియన్ గేమ్స్ కి ఈ నగరానికి చెందినటువంటి క్రీడాకారిణి జ్యోతి ఎర్రాజు మరొకసారి ఏషియా గేమ్స్ కి సెలెక్ట్ అయింది. ఎప్పుడే మాకు వర్తమాన అఫీషియల్ గా కూడా కమ్యూనికేషన్ అందింది. ఇవాళ ఇండియాలో ఫస్ట్ ఇండియన్ హైడ్లెట్ హూ క్వాలిఫైడ్ ఇండియా తనకు ఇంటర్నేషనల్ రికార్డ్ ని క్రియేట్ చేసి ఇది 12.78 seconds తో నూతన రికార్డ్ ని క్రియరాకింది. కాబట్టి రేపు జరగబోయే ఏషియన్ గేమ్స్ లో ఖచ్చితంగా అమ్మాయి పథకం సాధిస్తుందన్న నమ్మకం కూడా ఉంది. మన జిల్లాకి, మన ప్రభుత్వానికి, మన ముఖ్యమంత్రి గారి యొక్క చొరవకి ఈ ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో భాగంగానే ఈ రిజల్ట్ కొంత స్థాయికి వస్తుందని చెప్పి నేను చెప్పాలి. ఇటువంటి అసలు లేదు. నరేంద్ర మోడీ గారు కొంత టాలెంట్ ఐడెంటిఫికేషన్ చేస్తూ కొంతమంది బట్టింగ్ దగ్గర ఇంట్రాక్ట్ చేయాలి. కండిషనింగ్ ట్రైనింగ్ స్ట్రెంగ్త్ మీద ఏమేమి చేస్తే బాగుంటుంది, 2036 ఒలింపిక్స్ చేయాలని చెప్పేసి ఒక ట్రిప్ ముందుకెళ్తున్నాం. కాబట్టి ఆయన సూచన సలహాలు తీసుకోవడంతో చేశారు. స్పోర్ట్స్ వాటర్ ఆఫ్ ఇండియా అని కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ట్రైనింగ్ సెంటర్స్ ఎక్సలెన్స్ సెంటర్స్ పెట్టారు. ఉదాహరణ మన విశాఖపట్నంలో స్పోర్ట్స్ స్టేడియం ప్రాంగణంలో బాక్సింగ్ అకాడమీ, వాలీబాల్ అకాడమీ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. అలాగే ఇక్కడ నుంచి తెలుసుకుని కేంద్ర ప్రభుత్వం బెంగళూరులోని ఎన్ఐ సెంటర్ లోని, ఎన్క్యూఐ సెంటర్ లోని, తర్వాత పాటియాలలోని, అలాగే బెంగళూరులోని ఈ సెంటర్స్ లోని పరిశీలిస్తూ వీటి విదేశీ కోచుల్ని అలాగే ఎక్స్పర్ట్స్ ని తీసుకొచ్చి వాళ్ళ యొక్క తీయడానికి కేంద్ర ప్రభుత్వం కూడా అనేక సహకారాలు అందిస్తుంది. దానిలో భాగంగానే చేసిన గుర్తింపులకు ఇచ్చిన దానిలో జ్యోతి ఎర్రాజు గారికి 2024 అర్జున అవార్డు కూడా ఇవ్వడం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఎవరైతే ఒలింపిక్స్ క్వాలిఫైయింగ్ మార్క్స్ చెప్పి ప్రిపరేషన్ ఉంటారో వాళ్ళకి నెలకి 50,000 రూపాయలు టైట్ కానీ ఖర్చు వాళ్ళ యొక్క ఎక్స్పెన్స్ చెప్పి ట్రైనింగ్ ఎక్స్పర్ట్స్ లోకి పొందడం కోసం భారత ప్రభుత్వం కూడా ఈ స్కీమ్స్ ని అమలు చేస్తుంది. విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడు కానీ విదేశీ పర్యటన ఎక్విటీస్ ఏదైనా ఎక్విప్మెంట్ తెచ్చుకున్నప్పుడు పూర్తిగా 100% కస్టమ్ డ్యూటీని మినహాయింపిస్తుంది క్రీడా పరికరాలు తెచ్చుకోవడం. అలాగే వెళ్లే వాళ్ళకి వీసా ఎక్స్పెండిచర్, ఫ్లైట్ ఛార్జెస్, వాళ్ళకి అకామిడేషన్ ఇవన్నీ సంబంధించి భారత ప్రభుత్వం ఎవరైతే విదేశాల్లో వెళ్ళడానికి వెళ్ళి మనం ఆతిథ్యం వహిస్తామో అంతర్జాతీయ పోటీల్లో అన్ని విధాల సహకారం పూర్తి మెడికల్ ఇన్సూరెన్స్ ఎవరికీ కూడా వాళ్ళు ఈ యొక్క సోషల్ వెల్ఫేర్ ఇండియా స్కీమ్ ద్వారా అందిస్తున్నారు. పోయే రోజుల్లో ఈ యొక్క ఏదైతే టార్గెట్ 2036 ఒలింపిక్స్, అలాగే 2030 కామన్వెల్త్ గేమ్స్ భారత ప్రభుత్వం చేయాలని ఆ దిశగా ఆల్రెడీ చర్యలు మొదలెట్టారు. అనేక మంది క్రీడా పండితులతో, ఔత్సాహిక క్రీడాకారులతో, స్పోర్ట్స్ ఫిలాంథ్రఫిస్టులతో సమావేశం జరుగుతూ భారత ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషి అమోఘమైంది, అద్భుతమైంది.
0: దేశం పట్ల భక్తిని, జాతీయ స్ఫూర్తిని పెంపొందించే క్రీడలు నవభారత నిర్మాణంలో ప్రధాన భూమిక పోషిస్తూ దేశ యశస్సును అంతర్జాతీయ వేదికపై చిరస్థాయిగా నిలుపుతున్నాయి. ఖేలనేన వర్ధతే స్వాస్థ్యం, స్వాస్థ్యేన వర్ధతే సుఖం అన్నట్లు క్రీడల ద్వారా ఆరోగ్యం, ఆరోగ్యవంతమైన పౌరుల ద్వారా దేశ ప్రగతి లభిస్తాయి. ఆధునిక మౌలిక వసతులు, పారదర్శక పాలన, క్రీడాకారులకు తగిన గౌరవం, ఆర్థిక భద్రత కల్పించడం ద్వారా నేడు భారతదేశం క్రీడారంగంలో ఒక సరికొత్త శకానికి నాంది పలికింది. కేంద్రం అందిస్తున్న ఖేలో ఇండియా భరోసా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్న భారీ ప్రోత్సాహకాలు మన క్రీడాకారుల్లో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తున్నాయి. ఈ క్రీడా విప్లవం కేవలం మైదానాలకే పరిమితం కాకుండా దేశ యువశక్తిని ఏకం చేస్తూ భరతమాతను జగద్గురువుగా నిలిపే వికసిత్ భారత్ మార్గాన్ని సుగమం చేస్తోంది. ఇది ఈనాటి వికసిత్ భారత్.
2: మీరింతవరకు క్రీడాభివృద్దికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహకాలు, అమలు చేస్తున్న పథకాల గురించి పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథులు అల్లూరి సీతారామరాజు జిల్లా క్రీడాభివృద్ది శాఖాధికారి శ్రీ ఏ జగన్మోహన్రావు గారు, విశాఖపట్నం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మరియు ఆంధ్రప్రదేశ్ అథ్లెటిక్స్ అసోసియేషన్ సెలక్షన్ కమిటీ చైర్మన్ శ్రీ ఎం నారాయణరావు గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి కడప కేంద్రం.

చిత్రసీమ. ఈనాటి చిత్రసీమలో ముందుగా వినండి గీతాంజలి చిత్రం నుండి కెఎస్ చిత్ర పాడిన పాట. సంగీతం ఇళయరాజా, సాహిత్యం వేటూరి సుందరరామూర్తి.

చిత్రసీమలో ఇప్పుడు విందాం కేఎస్ చిత్రాగణంలో జాలువారిన గీతం. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి. చిత్రం సొంతం.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in. SBI, the bank to every Indian.
1: చిత్రసీమల తరువాత ఇళయరాజా స్వీయ సంగీతంలో

0: మాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: చిత్రసీమలో ఇప్పుడు విందాం కేఎస్ చిత్రాగళంలో జాలువారిన మరో గీతం. చిత్రం పౌర్ణమి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి.

చిత్రసీమ వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం నుండి. ఇప్పుడు వినండి ఆంధ్రుడు చిత్రం నుండి చిత్ర పాడిన పాట. రచన చంద్రబోస్, సంగీతం కళ్యాణ్ మాలిక్.

ఈ ప్రసారంలో 9:30 చిత్రసీమ అలనాటి గీతాలు వినవచ్చు. ఈ చిత్రసీమలో చివరి గీతం విందాం. సిరివెన్నెల కలంలో జాలువారిన గీతం, కెఎస్ చిత్ర పాడిన పాట, సంగీతం కోటి, చిత్రం నువ్వే నువ్వే.

చిత్రసీమ విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 8:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. ఇంధన భద్రత జాతీయ భద్రతలో అంతర్భాగమని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. విమానయాన రంగంలో వ్యాపార సౌలభ్యాన్ని మెరుగుపరిచేందుకు ఎన్ఓసీ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను సరళీకృతం చేయాలని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు అధికారులను ఆదేశించారు. భారత్ ప్రస్తుతం 7 నుంచి 8% వృద్ది రేటు కంటే వేగంగా అభివృద్ది చెందే సామర్థ్యాన్ని కలిగి ఉందని వరల్డ్ బ్యాంక్ అధ్యకుడు అజయ్ బంగా అభిప్రాయపడ్డారు. ఉప హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కింలలో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. ఇంధన భద్రత, జాతీయ భద్రత ఆర్థిక స్థితిస్థాపకతతో విడదీయరాని విధంగా ముడిపడి ఉందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో పీహెచ్డీ చేంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నిర్వహించిన 6వ అంతర్జాతీయ వాతావరణ సదస్సు 2026లో ఆయన ఈరోజు పాల్గొని ప్రసంగించారు. భారత్ మరింత స్వయం సమృద్ది, అందుబాటు ధరలు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఇంధన రంగాన్ని అభివృద్ది చేసుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు. సురక్షితమైన, సుస్థిరమైన ఇంధన భవిష్యత్ దిశగా ముఖ్యంగా స్వచ్ఛ ఇంధనాల వైపు భారత్ పరివర్తన దశలో ఉందని తెలిపారు. ప్రపంచ స్థాయిలో భారతదేశం మరింత కీలక పాత్ర పోషించాలంటే ఇంధన రంగంలో చోటు చేసుకుంటున్న అంతర్జాతీయ ధోరణులు, సాంకేతిక పరిణామాలకు అనుగుణంగా ముందుకు సాగాల్సి ఉంటుందని జితేంద్ర సింగ్ అన్నారు. విమానయాన రంగంలో వ్యాపార సౌలభ్యంపై పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు న్యూఢిల్లీలో ఈరోజు సమీక్ష నిర్వహించారు. విమానయాన రంగంలో వ్యాపార సౌలభ్యాన్ని మెరుగుపరిచే చర్యలతో పాటు నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను సరళీకృతం చేసే అంశంపై ఆయన సమీక్షించారు. ఎన్ఓసీ జారీ ప్రక్రియను ఇబ్బందులు లేని విధంగా, పారదర్శకంగా, నిర్ణీత కాల వ్యవధిలో పూర్తయ్యేలా మార్చాలని అధికారులను ఆదేశించారు. ఇందులో మాన్యువల్ జోక్యాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించాలని సూచించారు. ఎన్ఓసీ ప్రక్రియను సరళీకృతం చేయడం కోసం అవసరమైన విధి విధానాలను పరిశీలించి 15 రోజుల్లోగా వాటి అమలుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. కొత్తగా ఎన్నికైన రాష్ట్ర బార్ కౌన్సిళ్లు, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏర్పాటు కోసం చట్టపరమైన ప్రక్రియను పూర్తి చేసిన తరువాతే బీసీఐ పునర్వ్యవస్థీకరణ అంశాన్ని పరిశీలిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. బీసీఐ చైర్పర్సన్ పదవిలో సీనియర్ న్యాయవాది మానన్ కుమార్ మిశ్రా కొనసాగారు.

0: అగడాన్ని, ఆయన పదవీ కాలాన్ని 2030 వరకు పొడిగించినట్టు వచ్చిన అంశాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై అత్యున్నత న్యాయస్థానం ఈరోజు విచారణ చేపట్టింది. అన్ని రాష్ట బార్ కౌన్సిళ్లకు ఎన్నికలు పూర్తయి అవి తమ ప్రతినిధులను బీసీఐకి ఎన్నుకున్న తరువాతే మానన్ కుమార్ మిశ్రా చైర్పర్సన్గా కొనసాగడంపై, అలాగే బీసీఐని పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉందా లేదా అనే అంశంపై నిర్ణయం తీసుకుంటామని కోర్టు స్పష్టం చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం రాష్ట బార్ కౌన్సిళ్లలో మహిళా సభ్యుల కో ఆప్షన్ ప్రక్రియను 2 వారాల్లో పూర్తి చేయాలని సంబంధిత హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను ఆదేశించింది. భారత్ ప్రస్తుతం 7 నుంచి 8% వృద్దిరేటు కంటే వేగంగా అభివృద్ది చెందే సామర్థ్యాన్ని కలిగి ఉందని వరల్డ్ బ్యాంక్ అధ్యకుడు అజయ్ బంగా అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరల ఒత్తిళ్లు, వాణిజ్య అనిశ్చితి, ఎల్నినో ప్రభావం ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ పనితీరు పటిష్టంగా ఉందని ఆయన పేర్కొన్నారు. అమెరికాలోని యాష్ విల్లేలో జరుగుతున్న G20 ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకుల గవర్నర్ల సమావేశం సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో ఆయన ఈరోజు సమావేశమయ్యారు. భారత్ వరల్డ్ బ్యాంక్ గ్రూప్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై ఇరువురూ చర్చించారు. భారత్లో గ్లోబల్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాలెడ్జ్ హబ్ ఏర్పాటు చేయడంలో ప్రపంచ బ్యాంక్ గ్రూప్తో భారతదేశం కొనసాగిస్తున్న భాగస్వామ్యాన్ని మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తావించారు. వ్యవసాయం వంటి రంగాల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునే అవకాశాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలో నిర్వహించిన 2 రోజుల విభాగాల సదస్సు ముగింపు సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పాల్గొన్నారు. టీమిండియా స్ఫూర్తిని బలోపేతం చేయడం, సహకార సమాఖ్య విధానాన్ని మరింత పటిష్టం చేయడం, కేంద్రం రాష్ట్రాల మధ్య సమన్వయంతో జాతీయ ప్రాధాన్యతలపై సమిష్టి బాధ్యతను పెంపొందించడం లక్ష్యంగా ఈ సదస్సుని నిర్వహించారు. ప్రధానమంత్రి ప్రతిపాదించిన విభాగాల సదస్సుల పరంపరలో ఇది మొదటి సదస్సు. కీలకమైన రంగాల ప్రాధాన్యతలపై కేంద్రం రాష్ట్రాలు కలిసి చర్చించేందుకు, అమలు ప్రక్రియను వేగవంతం చేసి మెరుగైన ఫలితాలను సాధించేందుకు ఈ సదస్సు ఒక సమగ్రమైన వేదికగా పనిచేస్తోంది. వరదలతో తీవ్రంగా ప్రభావితమైన నేపాల్కు అందిస్తున్న సహాయక చర్యల్లో భాగంగా భారత్ నుంచి బయలుదేరిన 5వ విమానం ఈ మధ్యాహ్నం నేపాల్ చేరుకుంది. ఈ విమానంలో ప్రత్యేకమైన సొరంగాల సహాయక చర్యల పరికరాలతో కూడిన 11 మంది సభ్యుల రెస్క్యూ బృందం, అలాగే 5.5 టన్నుల అత్యవసర ఔషధాలు ఉన్నాయి. నేపాల్లో కొనసాగుతున్న సహాయక రక్షణ చర్యలకు భారత్ అన్ని విధాలా సహాయాన్ని కొనసాగిస్తోందని నేపాల్లోని భారత రాయబార కార్యాలయం సామాజిక మాధ్యమం వేదికగా వెల్లడించారు. ఇదిలా ఉండగా నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 1,127కు చేరుకోగా దాదాపు 4,900 మంది ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఉప హిమాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం IMD అంచనా వేసింది. దేశంలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా రేపు భారీ వర్షాలు కురిసే అవకాశముందని, అందులో తూర్పు మధ్యప్రదేశ్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున IMD రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, జమ్మూకాశ్మీర్, లదాఖ్, తెలంగాణ, బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, పశ్చిమ ఉత్తర్ప్రదేశ్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని IMD వెల్లడించింది. అసోం, మేఘాలయ, బీహార్, ఛత్తీస్గఢ్, ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కింలో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మరిన్ని వివరాలను IMD శాస్త్రవేత్త ఉమాశంకర్ దాస్ వెల్లడిస్తూ,
1: heavy to very heavy rainfall activity likely over east Uttar Pradesh, Chhattisgarh, Bihar and Gangetic West Bengal 2nd of September, that is during next 24 hours over west Uttar Pradesh during 2nd to 4th of September, over South Himal West Bengal, Sikkim on 2nd and 3rd September, Vidarbha on 3rd. Also there is possibility of isolated extremely heavy rainfall, that is rainfall more than 20 centimeter expected over parts of east to Uttar Madhya Pradesh. So red alert has been issued for 2nd and 3rd September.
0: దేశంలోని ప్రతి జిల్లాకు ఉన్న ప్రత్యేక బలాలు వనరులను వినియోగించుకుని భారత ఎగుమతుల వృద్దికి దోహదపడేలా కేంద్ర ప్రభుత్వం డిస్టిక్ట్స్ యాజ్ ఎక్స్పోర్ట్ హబ్స్ డిఈహెచ్ కార్యక్రమం

0: కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా ప్రతి జిల్లాలోనే ఎగుమతి సామర్థ్యాన్ని గుర్తించి స్థానిక ఉత్పత్తులు సేవలకు అంతర్జాతీయ మార్కెట్లను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆత్మ నిర్బర్ భారత్, వోకల్ ఫర్ లోకల్ అనే విస్తృత లక్ష్యాలకు కూడా ఈ కార్యక్రమం అనుగుణంగా ఉంది. ఈ ఏడాది జనవరి నాటికి దేశవ్యాప్తంగా 770కి పైగా జిల్లాలు డీఈహెచ్ కార్యక్రమం పరిధిలోకి వచ్చాయని ఆ మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో దేశ ఎగుమతుల ప్రణాళికలో జిల్లాల భాగస్వామ్యం మరింత విస్తరించిందని పేర్కొంది. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ రేపటి నుండి శనివారం వరకు యుక్రెయిన్, పోలాండ్ దేశాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన యుక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహా, పోలాండ్ విదేశాంగ మంత్రి రాడోస్లావ్ సికోర్స్కీతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. భారత్ యుక్రెయిన్, భారత్ పోలాండ్ ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై ఈ పర్యటనలో ప్రధానంగా దృష్టి సారించనున్నట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే ప్రాంతీయ పరిణామాలు, ఇరుపక్షాలకు పరస్పర ఆసక్తి ఉన్న అంశాలపై అభిప్రాయాలను పంచుకునేందుకు ఈ పర్యటన అవకాశం కల్పిస్తుందని పేర్కొంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇంధన భద్రత జాతీయ భద్రతలో అంతర్భాగమని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. విమానయాన రంగంలో వ్యాపార సౌలభ్యాన్ని మెరుగుపరిచేందుకు ఎన్ఓసీ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియలను సరళీకృతం చేయాలని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు అధికారులను ఆదేశించారు. భారత్ ప్రస్తుతం 7-8% వృద్ది రేటు కంటే వేగంగా అభివృద్ది చెందే సామర్థ్యాన్ని కలిగి ఉందని వరల్డ్ బ్యాంక్ అధ్యకుడు అజయ్ బంగా అభిప్రాయపడ్డారు. ఉప హిమాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కడప కేంద్రం.

రేపు ఉదయం కాంతిరేఖలు, కృత్రిమ మేధ, వివిధ రంగాలపై దాని ప్రభావం. ధారావాహిక డాక్టర్ సివి కృష్ణవేణి గారితో పరిచయం వింటారు. 7వ భాగం. పరిచయకర్త శ్రీ చుండూరు మహేష్.

తరువాత కాంతిరేఖల్లోనే ఆరోగ్య సౌభాగ్యం శీర్షికన పోషకాహార ఆవశ్యకత ఈ అంశం గురించి శ్రీమతి ఎం సుభాషిణి గారి ప్రసంగం వింటారు.

0: ప్రస్తుత కాలంలో మనిషి మేధస్సుకు సాంకేతికతకు నిదర్శనం నేడు ఎంతో అభివృద్ధి చెందిన కృత్రిమ మేధ. ఈ కృత్రిమ మేధ ఏ విధంగా ఉపయోగపడుతోంది, దాని ప్రభావం ఎలా ఉందో తెలుసుకోవాలంటే తప్పక వినండి ప్రతి గురువారం ఉదయం 7:15 కాంతరేఖలో ప్రసారమయ్యే కృత్రిమ మేధ వివిధ రంగాలపై దాని ప్రభావం అన్న అంశంపై డాక్టర్ సివి కృష్ణవేణి గారితో జరిపిన పరిచయాల ధారావాహికలో. వినండి ప్రతి గురువారం ఉదయం 7:15 కాంతరేఖల్లో కృత్రిమ మేధ వివిధ రంగాలపై దాని ప్రభావం అన్న అంశంపై డాక్టర్ సివి కృష్ణవేణి గారితో జరిపిన పరిచయాల ధారావాహికలో.
1: రేపు ఉదయం 10:00 ఎన్టీఆర్ జిల్లా ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుపై ప్రత్యేక కార్యక్రమం వింటారు సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్రం.

భాగవత కథాసుధ మహాభాగవతంలోని భక్తి యోగాన్ని చాటి చెప్పే ఒక అద్భుతమైన గాథ. భాగవతంలోని 12 స్కంధాలలో దాగి ఉన్న విశిష్టతను, పరమార్థాన్ని ప్రముఖుల ప్రసంగాల ధారావాహికగా శ్రోతలకు అందిస్తోంది ఆకాశవాణి కడప కేంద్రం.

రేపు మధ్యాహ్నం 1:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో అభిప్రాయ వేదిక అంశం మిమ్మల్ని ప్రభావితం చేసిన మాస్టారు. అదేవిధంగా సాయంత్రం ప్రసారంలో 6:30 పల్లె ప్రాంతాల్లో శ్రీ ఎం గురువయ్య బృందం పాడిన జానపద గీతాలు వింటారు. రాత్రి 7:45 మహిళల ఆసియాకప్ T20లో భాగంగా భారత్ హాంకాంగ్ జట్ల మధ్య దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ మైదానంలో జరగబోవు మహిళల T20 క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. ఈ క్రికెట్ వ్యాఖ్యానం రాత్రి 7:45 నుండి 8:30 వరకు, తిరిగి రాత్రి 9:15 నుండి 11:00 వరకు, తిరిగి 11:10 నుండి ఆట ముగిసే వరకు వినవచ్చు.

0: రంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 8:45. ఇప్పుడు వినండి హిందీలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
2: నమస్కార్, ఆకాశవాణి సే సమాచార్ సంధ్యా కే సాత్ మై ముఖేష్ కుమార్. భారత్ కా పాంచవా విమాన్ రాహత్ ఔర్ బచావ్ సహాయతా కే లియే నేపాల్ పహుంచా. మృతకో కి సంఖ్యా బఢకర్ 1100 సే అధిక హుయి. లగ్భగ్ 5000 లోగ్ అబ్ భీ లాపతా. రిజర్వ్ బ్యాంక్ నే కహా అమెరికీ డాలర్ భారతీయ రూపాయ విదేశీ ముద్రా వినిమయ సువిధా సే 31 అగస్త్ తక్ 136 అరబ్ డాలర్ కా ప్రవాహ హువా. పూర్వ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా కో శ్రీ రామ్ జన్మభూమి క్షేత్ర న్యాస్ కా పహలా ముఖ్య కార్యకారీ అధికారీ నియుక్త కియా గయా. బెల్జియం కే ప్రధానమంత్రి బార్ట్ డి వెవర్ 3 దిన కి భారత్ యాత్రా పర్ ఆజ్ నయీ దిల్లీ పహుంచేంగే. వ్యాపార, రక్షా, ప్రౌద్యోగికీ, ఊర్జా ఔర్ ఆవాజాహీ పర్ ప్రముఖ రూప్ సే చర్చా హోగీ. పూర్వీ మధ్యప్రదేశ్, పశ్చిమ బంగాల్ కి తరాయి క్షేత్ర, సిక్కిం, విదర్భ ఔర్ పశ్చిమీ ఉత్తరప్రదేశ్ మే కల్ మూసలాధార్ వర్షా కి చేతావనీ. ఔర్ శ్రీలంకా కే హటనే కే బాద్ భారత్ 2027 మే పహలీ బార్ మహిళా చాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ కి మేజబానీ కరేగా. భారత్ కా పాంచవా విమాన్ రాహత్ ఔర్ బచావ్ సహాయతా లేకర్ ఆజ్ నేపాల్ పహుంచ్ గయా. విమాన్ మే విశేష సురంగ బచావ్ ఉపకరణో సే సుసజ్జిత్ 11 సదస్యీయ బచావ్ దల్ ఔర్ 5.5 టన్ ఆవశ్యక దవాయే హై. ఇస్ బీచ్ నేపాల్ మే వినాశకారీ బాఢ్ సే మర్నే వాలోం కీ సంఖ్యా బఢకర్ 1127 హో గయీ హై, జబ్కి లగ్భగ్ 4900 లోగ్ అబ్ భీ లాపతా హై. బచావ్ కర్మీ మూసలాధార్ వర్షా ఔర్ మలబె సే జూజ్ రహే హై. నేపాల్ కే ప్రధానమంత్రి బాలేంద్ర షాహ్ నే ఆజ్ సంసద్ మే బతాయా కీ ఇస్ బాఢ్ సే హుయీ తబాహీ హిమాలయ క్షేత్ర మే బఢ్తే జలవాయు ఖతరో కీ ఏక్ గంభీర్ చేతావనీ హై. ఉన్నోనే అంతర్రాష్ట్రీయ సముదాయ సే ఇస్కే ప్రభావం కో కమ్ కర్నే కీ జిమ్మేదారీ సాఝా కర్నే కా ఆహ్వాన్ కియా. శ్రీ షాహ్ నే బతాయా కీ నేపాల్ కో భారత్, చీన్, అమెరికా, జాపాన్, ఏషియాయి వికాస్ బ్యాంక్, విశ్వ బ్యాంక్, యూరోపీయ సంఘ ఔర్ సంయుక్త రాష్ట్ర సహిత కై స్రోతో ఔర్ బహుపక్షీ సాజేదారో సే సహాయతా ప్రాప్త హుయీ హై. శ్రీ షాహ్ నే వినాశకారీ బాఢ్ కే ప్రతి భారత్ కీ త్వరిత ప్రతిక్రియా కే లియే ధన్యవాద్ వ్యక్త కియా హై. భారతీయ రిజర్వ్ బ్యాంక్ నే బతాయా హై కి ఉస్కీ విశేష అమెరికీ డాలర్ భారతీయ రూపాయ విదేశీ ముద్రా వినిమయ సువిధా మే ఇస్ వర్ష 31 అగస్త్ తక్ 136 అరబ్ డాలర్ సే అధిక కా విదేశీ ముద్రా ప్రాప్త హుయీ హై. రిజర్వ్ బ్యాంక్ నే 8 జూన్ 2026 కు FCNRB జమా, ECB ఔర్ OFCB కే నివేశ్ కు సమ్మిలిత్ కర్నే వాలీ విశేష విదేశీ ముద్రా స్వాప్ సువిధా శురూ కీ థీ. రూపాయి కీ కమ్జోరీ కే బీచ్ డాలర్ కే ప్రవాహ కు బఢావా దేనే కే లియే ఘోషిత్ యే సువిధా మూల్ రూప్ సే సితంబర్ కే అంత తక్ ఉపలబ్ధ థీ, లేకిన్ ఇసే సకారాత్మక ప్రతిక్రియా కే కారణ్ ఏక్ మహీనే కే లియే కమ్ కర్ దియా గయా. అబ్ FCNRB జమా కే లియే యే యోజనా బంద్ కర్ దీ గయీ హై, జబ్కి ECB ఔర్ OFCB కే లియే యే సువిధా 31 దిసంబర్ 2026 తక్ ఉపలబ్ధ రహేగీ. విశ్వ బ్యాంక్ కే అధ్యక్ష అజయ్ బాంగా నే కహా హై కి భారత్ మే 7 సే 8% కీ మౌజూదా వృద్ధి దర్ సే ఆగే బఢ్నే కీ క్షమతా హై. శ్రీ బాంగా నే వైశ్విక ఊర్జా దబావ్, వ్యాపార అనిశ్చితతా ఔర్ అల్నీనో కే ప్రభావ్ కీ బావజూద్ దేశ్ కే మౌజూదా ఆర్థిక ప్రదర్శన్ కో మజబూత్ బతాయా. అమెరికా కే ఎష్విల్ మే G20 విత్త మంత్రియో కీ బైఠక్ మే శ్రీ బాంగా నే కహా కి నయే ఆంకడే భారత్ కీ అర్థవ్యవస్థా కీ బునియాదీ స్థితి కీ మజబూతీ దర్శాతే.

తరువాత దేవులపల్లి సాహిత్యానికి చక్రవర్తి సంగీతం కూర్చిన పాట విన్నాం. గానం పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. చిత్రం బలిపీఠం.

చిత్రసీమలో ఇప్పుడు విందాం. తోటరాముడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. సంగీతం సత్యం, రచన దాశరథి.

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీలా కళాల్లో జాలువారిన గీతం విన్నాం ఇప్పుడు. సంగీతం చక్రవర్తి, సాహిత్యం వేటూరి సుందర రామ్మూర్తి, చిత్రం వేటగాడు.

1975-80 మధ్యలో వచ్చిన ఆపాత మధురాలు ఈ చిత్రసీమలో వింటున్నారు. తరువాత వినండి గోరింటాకు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల పాడిన పాట. సంగీతం కెవి మహాదేవన్, రచన వేటూరు సుందరరామూర్తి.

ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వాణి జయరాం పాడిన పాట విందాం ఇప్పుడు. సంగీతం రాజన్ నాగేంద్ర, రచన దాశరథి, చిత్రం పూజ.

ఈ ప్రసారంలో 10:40 చిత్రసీమ వినవచ్చు. ఈ చిత్రసీమలో చివరిగా వినండి 4 స్తంభాలాట చిత్రం నుండి వేటూరి రచనకు రాజన్ నాగేంద్ర స్వరాలు కూర్చగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట.

చిత్రసీమ వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 10 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో రాగం తానం పల్లవి వింటారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణలో.

ఆకాశవాణి కర్ణాటక సంగీత సభ రాగం తానం పల్లవి కార్యక్రమంలో శ్రీ నర్సీపురం వెంకటరమణ మరియు బృందం వారి నాదస్వరం వింటారు. శ్రీ టి శేఖర్ ప్రత్యేక డోలు.

0: మీరు ఇంతవరకు శ్రీ నరసీపురం వెంకటరమణ బృందం నాదస్వరం విన్నారు. షణ్ముఖ ప్రియరాగం ఆదితాళం లఘుకాలం పల్లవి ఎత్తుగడ సమం నుంచి పల్లవి సాహిత్యం శ్రీ జానకి శ్రీ రఘువర శ్రీరామ శ్రీ టి శేఖర్ డోలో. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి కడప కేంద్రం చిత్రసీమ అలనాటి గీతాలు. ముందుగా వినండి ఆత్మబలం చిత్రం నుండి ఘంటసాల సుశీలా పాండ పాట. సంగీతం కెవి మహాదేవన్, సాహిత్యం ఆచార్య ఆత్రేయ.

తరువాత ఎస్ జానకి గళంలో జాలువారిన గీతం విన్నాం. సంగీతం ఎస్ రాజేశ్వరరావు, సాహిత్యం సి నారాయణరెడ్డి, చిత్రం పూజాఫలం.

చిత్రసీమ అలాంటి గీతాలు విన్నారు. తర్వాత విన్నాం మూగనోము చిత్రం నుండి ఘంటసాల సుశీల పాడిన పాట. సంగీతం ఆర్ గోవర్ధనం, రచన దాశరథి.

చిత్రసీమ వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 11 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: And the International Cricket Council today moved the inaugural Women's Champions Trophy 2027 to India from Sri Lanka. The six-team event will be played in Mumbai and Vadodara from the 14th to the 28th of February. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి కడప కేంద్రం. రేపటి ప్రసారంలో ఉదయం 6:10 భక్తి రంజని, ఇందులో శ్రీ సాయిబాబా భక్తి గీతాలు వింటారు. 6:30 సూక్తి రత్నావళి. ఉదయం 7:15 కాంతిరేఖల్లో కృత్రిమ మేధ వివిధ రంగాలపై దాని ప్రభావం, ధారావాహికలో భాగంగా డాక్టర్ సివి కృష్ణవేణి గారితో పరిచయం వింటారు. 7వ భాగం పరిచయకర్త శ్రీ చుండూరి మహేష్. చివరగా ఆరోగ్య సౌభాగ్యం శీర్షికన పోషకాహార ఆవశ్యకత, ఈ విషయం గురించి శ్రీమతి ఎం సుభాషిణి గారి ప్రసంగం వినవచ్చు. ఉదయం 10:00 ఎన్టీఆర్ జిల్లా ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుపై ప్రత్యేక కార్యక్రమం సమర్పణ, ప్రాంతీయ వార్తా విభాగం, విజయవాడ కేంద్రం. ఇక మధ్యాహ్నం ప్రసారంలో 12:05 కర్ణాటక సంగీతంలో శ్రీమతి బిఎఫ్ హరిచంద్ర గారి గాత్రం వింటారు. మృదంగ సహకారం శ్రీ ఎస్ వన్నూరు స్వామి, వయోలిన్ సహకారం శ్రీ పి నవీన్ కుమార్. 1:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో అభిప్రాయ వేదిక వింటారు. అంశం మిమ్మల్ని ప్రభావితం చేసిన మాస్టారు. ఇక సాయంత్రం ప్రసారంలో 6:30 పల్లె ప్రాంతాల్లో శ్రీ ఎం గురవయ్య బృందం పాడిన జానపద గీతాలు వింటారు. రాత్రి 7:15 కిసాన్ వాణి, ఇందులో వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. 7:45 మహిళల ఆసియా కప్ T20లో భాగంగా భారత్ హాంకాంగ్ జట్ల మధ్య దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ మైదానంలో జరగబోవు మహిళల T20 క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. ఇవి రేపటి ప్రసారంలో కొన్ని ముఖ్య విశేషాలు. ఆకాశవాణి కడప కేంద్రం. నిలయంలో సమయం 11:12. ఇంతటితో ఈనాటి ప్రసారాలు సమాప్తం. తిరిగి 333.3 మీటర్లు అనగా 900 కిలోహెర్జ్ మీడియం వేవ్ మరియు 103.6 MHz FMపై రేపు ఉదయం 5:55 ప్రభాత ప్రసారంతో ప్రారంభం. అంతవరకు సెలవు. శుభరాత్రి. జై హింద్.